సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 దాటింది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10 అక్టోబర్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. మనసులోని బాధలను పంచుకుంటూ, అవసరమైనప్పుడు సహాయం తీసుకుంటూ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిద్దాం. ఇక మరొక ముఖ్యమైన రోజు ఈరోజు భారత జాతీయ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉత్తరాల ద్వారా మనుషుల మధ్య అనుబంధాలను పెంచిన తపాలా వ్యవస్థ సేవలను గుర్తు చేసుకుందాం. అలాగే 10 అక్టోబర్ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు, అంతరిక్ష పరిశోధనలు విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. చంద్రయాన్, మంగళయాన్ వంటి కార్యక్రమాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇక మరొక ప్రత్యేకత, ఈరోజు కరక చతుర్థి లేదా కర్వా చౌత్ అని అంటారు. ఈ సందర్భంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్ను దృష్టిలో ఉంచుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సును కోరుకుంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఈరోజు భారత ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ్ జయంతి కూడా ఇదే రోజున. 1906 అక్టోబర్ 10వ తేదీన జన్మించిన ఆయన మాల్గుడి డేస్, ది గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్ వంటి రచనలతో విశేష గుర్తింపు పొందారు. సాధారణ మనుషుల జీవితాలను తనదైన శైలిలో ఆవిష్కరించిన ఆయన రచనలు నేటికి పాఠకులను అలరిస్తున్నాయి. ఇలా మానసిక ఆరోగ్యం, తపాలా సేవలు, అంతరిక్ష విజ్ఞానం, భారతీయ సాంప్రదాయాలు సాహిత్య విశేషాలతో ఈరోజు ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి మనం కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ, అనుబంధాలను కాపాడుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. ఇంకొంచెం డీటెయిల్గా మనం మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే, జనరల్గా 7 రకాల మానసిక రుగ్మతలు అనేవి ఉంటాయండి. 1, ఆందోళన, మితిమీరిన భయం, ఆందోళన, భవిష్యత్తు గురించి నిరంతర ఆందోళన చెందడం దీని లక్షణం. ఇది దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తుంది కూడా. అలాగే డిప్రెషన్ అండ్ మూడ్ డిజార్డర్స్, ఇందులో ఎప్పుడు కూడా విచారం, నిరాశ, ఇంకా రోజువారీ కార్యక్రమాలపై ఆసక్తి కోల్పోవడం ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ 3rd వచ్చేసి బైపోలర్ డిజార్డర్ అంటారు. ఇది భావోద్వేగాలతో తీవ్రమైన మార్పులు తీసుకొస్తాయి. ఒకే సమయంలో అత్యంత ఉత్సాహంతో మరో సమయంలో తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఏదైనా ప్రమాదకరమైన లేదా భయానక సంఘటన ఎదుర్కొన్న తర్వాత ఆ జ్ఞాపకాల నుండి కోలుకోలేక మానసిక ఒత్తిడికి గురికావడం దీని యొక్క లక్షణం. నెక్స్ట్ వచ్చేసి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారన్నమాట. అనవసరమైన ఆలోచనలు పదే పదే రావడం, వాటిని నివారించడానికి నిర్దిష్టమైన పనులను మళ్ళీ మళ్ళీ చేయడం దీని లక్షణం. నెక్స్ట్ ఈటింగ్ డిజార్డర్స్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు శరీర ఆకృతిని గురించిన విపరీతమైన ఆందోళన దీని లక్షణం అన్నమాట. సో లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఒక వ్యక్తి ఆలోచించే మరియు ప్రవర్తించే విధానంలో దీర్ఘకాలికంగా ఇబ్బందికరమైన ధోరణిలో ఉండడం, ఇది ఇతరులతో సంబంధాలను ప్రభావితం చేస్తుందండి. సో ముఖ్యంగా ఈ 7 రకాల మానసిక రుగ్మతలు అనేటివి మనం చెప్తూ ఉంటాం. ఇది ఈనాటి చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం అండి. సమయం 6 గంటలకు వస్తుంది. మనం ఈ ఉషోదయ వేళ మంచి దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 వస్తుంది. ఇప్పుడు విందాం కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: ఓంకారనాథం యొక్క స్మరణ చే గొప్ప ఫలితము కలుగుతుంది అని పెద్దలు తత్వవేత్తలు చెప్పి ఉన్నారు. ఓంకారనాథమిలమది ప్రాకారముగాను చేసి ప్రార్థించినచో సాకారముగును గొప్ప శుభము ఆ కారణముల ప్రజలకున్ అభయము కలుగున్. ఓంకారనాథము సతతము ఉచ్చరించినను చాలు, వారికి సకల శుభములు చేకూరును. ఈ విషయమును గూర్చి ధూర్చటి కవి కాళహస్తీశ్వర శతకమునందు కూడా ఇలా వివరించి ఉన్నారు. అది ఏమనగా, ఆరావంబుదయించే తరకముగా నాత్మబ్రవీదిన్మహా ఓంకార కామకార కరయుక్తముగును ఓంకారాభిధామంబు చిన్నార నిస్వనమనంగ తన్మహి మహిమచే నానాదబిందూల్సుకే చిరంజిల్లు గడంగుని వదేసుమి శ్రీకాళహస్తీశ్వర. దీని భావం ఏమనగా, ఓ కాళహస్తీశ్వర, గొప్ప మహిమ కలిగిన అకార ఉకార మకారములతో కూడిన ఓంకారమును ప్రణవనాథము మనసులను ఒక్కసారి మీరు జపించిన, అంటే మనసులో మననం చేసుకున్నచో జపించినచో బ్రహ్మానందము కలుగును. అట్టి ఆనంద స్వరూపము నీవే సుమా, ఇట్టి మహిమను మాకు ప్రసాదించు, నీకు ప్రణామములు అర్పింతము అని పద్యమును ఎంతో అర్థము కలదు. కావున ఓంకారమును నిత్యము పఠించి స్మరించిన ఫలితము చేకూరగలదు. కావున ప్రతి వ్యక్తి కూడా నిత్యము ఓంకారనాదమును సాధన చేయవలెను. అంతేగాక ప్రతి వ్యక్తి ధ్యాన

0: ధ్యానము చేయుటకు ముందుగా ఓంకార నాదాన్ని పఠించిన మంచిది. అలా చేసిన ఎడల ఆరోగ్యము సంతరించుకొని ప్రశాంత సంపాదించుకొని జీవితము సుఖమేం చేసుకోనగలరు. నేడు అనేక సంస్థల వారు ధ్యానం గురించి అనేకమైన పద్ధతులను తెలిపి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రామచంద్ర మిషన్ వారి సహజ మార్గంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే మహర్షి మహేష్ యోగి వారి భావోచిత ధ్యాన పద్ధతి కలదు. అలాగే పిరమిడ్ ధ్యాన సంస్థ వారు రూపొందించిన ధ్యాన మార్గాలు కలవు. గాయత్రి శాంతికుజ స్థాపకుడైన రామశర్మ గారు బోధించిన పద్ధతులు కొన్ని కలవు. అలాగే గౌతమ బుద్ధుడు కొన్ని చెప్పి ఉన్నాడు ధ్యాన పద్ధతులు. శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పి ఉన్నారు. అన్ని ఆకలింపు చేసుకుని మీకు ఏది అనువుగా ఉండునో దాన్ని ఎన్నుకొని ఆచరించినతో ఫలము చేకూరగలదు. ధ్యానమునకు ముందుగా ఓంకార నాదమును ఎవరైతే నిత్యం 14 సార్లు పఠించి ధ్యానం చేయుచుందరో అట్టి వారి ధ్యాన ప్రక్రియ తప్పక ఫలవంతము కాగలదు. ఇంకా నిత్యం సూర్య నమస్కారములు చేసినా కూడాను మీకు ఇది ఫలం చేకూరగలదు. ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణము అనే గీతం కూడా ఒక సినిమా ద్వారా వినే ఉంటారు. కావున ధ్యానానికి ముందుగా ఓంకార నాదమును తప్పక స్మరించి పఠించిన ఎడల దైవ సన్నిధి చేరి తరించగలదని నా ప్రగాఢ విశ్వాసము. ఇది సత్యము నిత్యము.
1: శ్రోతలు, ఇప్పటి వరకు శ్రీ కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా విన్నారు. సమయం 6:36 దాటింది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: కృత్రిమ మీద అండతో చీడల పనిబట్టే డ్రోన్ల వినియోగం. పంటల సాగులో చీడపీడల సమస్య అతిపెద్దది. ప్రపంచవ్యాప్తంగా పురుగులు తెగుళ్ల వల్ల ఏటా భారీగా పంట దిగుబడులను కోల్పోవలసి వస్తోంది. ఈ సమస్యను అదుపునకు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ మన దేశంలోనూ సుమారు 4వ వంతు పంట దిగుబడులకు చీడపీడల కారణంగా నష్టం జరుగుతుంది. వివిధ పంటలను ఆశించే కీటకాలు వ్యాధులను సకాలంలో గుర్తించడం, వాటిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టడం రైతులకు పెను సవాలుగా మారుతోంది. చాలా సందర్భాల్లో రైతులు తమ పంటలపై పురుగులు తెగుళ్లను గమనించేటప్పటికీ పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. కొన్నిసార్లు సకాలంలో చీడపీడలను గుర్తించినప్పటికీ వాటిని అదుపు చేయడానికి రసాయనాలను సరైన పద్ధతిలో ఉపయోగించకపోవడం వల్ల ఆశించిన మేర ఫలితాలు దక్కడం లేదు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సస్యరక్షణలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కృత్రిమ మీద ఏఐతో పనిచేసే డ్రోన్లతో పంటల సాగు సులభం కానుంది. ఈ దిశగా పరిశోధకులు కృత్రిమ మేధ పరిజ్ఞానం క్షేత్రస్థాయిలో మేలైన ఫలితాలను అందిస్తుంది. ఈ నూతన సాంకేతిక ఆధారంగా పనిచేసే డ్రోన్లతో పంటలపై చీడపీడల ఉనికిని పసిగట్టడం, వాటి ఉధృతిని అంచనా వేయడం, ఆ సమాచారాన్ని రైతులకు చేరవేయడం వంటి పనులను నిమిషాల వ్యవధిలోనే అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు. క్షణాల్లోనే పురుగులు సమాచారం చేరవేసే విషయానికొస్తే, పంటపై సంచరించే డ్రోన్లు వాటికి అమర్చిన కెమెరాల ద్వారా మొక్కలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఏవైనా చీడపీడల ఉనికిని గమనిస్తే వెంటనే ఆ సమాచారాన్ని ఫోటోల రూపంలో పరిశోధన స్థానంలోని కంప్యూటర్లకు చేరవేస్తాయి. అక్కడ ఆ చిత్రాలను కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ సాంకేతిక ఆధారంగా విశ్లేషించి ఏ చీడపీడలు ఆశించాయో గుర్తిస్తారు. ఫోటోలు వీడియోలను గుర్తించేందుకు సాధారణంగా కృత్రిమ మేధ అల్గారిథం ఆధారంగా పనిచేసే CNN సాంకేతికతను ఉపయోగిస్తారు. పొలాల్లో తీసిన చిత్రాలను CNN ప్రాసెస్ చేసి ఇతర చిత్రాలతో పోల్చి మార్పులను గుర్తించి నివేదిస్తుంది. ఏఐ సాంకేతికతో పంటల సాగులో రైతులకు భారీ ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పైర్లపై చీడపిడలను తొలి దశల్లోనే గుర్తించడం వల్ల తక్కువ ఖర్చుతో సులువుగా వాటిని నివారించవచ్చు. ఫలితంగా విచ్చలవిడి రసాయనాల వాడకం తగ్గి ఆ మేరకు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. కొన్ని చీడలు ఒకేలా కనిపించినప్పటికీ వాటిని గుర్తించడం అంత తేలికైన విషయమేం కాదు. కొత్త పరిజ్ఞానంతో ఈ పని అయితే సులువవుతుంది. డ్రోన్లతో పెద్ద విస్తీర్ణంలో ఉండే కమతాల్లోనూ పంటలను సమర్థంగా పర్యవేక్షించవచ్చు. రైతులకు వ్యక్తిగతంగా అది కష్టసాధ్యమవుతుంది. భారతదేశంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం కొత్త విషయమేం కాదు. కొంతకాలంగా వాటిని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో పంటలపై పురుగు మందులనే కాకుండా నీటిలో కరిగే పోషకాలను సైతం పిచికారీ చేయవచ్చు. సాంప్రదాయ యూరియాకు బదులుగా ద్రవరూపంలో ఉండే నానో యూరియా లభ్యత భారత్లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన సంగతి రైతులకు తెలిసిందే. నానో యూరియాను పైర్లపై నేరుగా పిచికారీ చేసుకోవచ్చు. ఇది అత్యంత సమర్థవంతమైన పద్ధతి. పాలీ హౌసుల్లో నులిపురుగుల నివారణ. నులిపురుగుల కారణంగా పంట దిగుబడులకు ఏటా భారీ నష్టం కలుగుతోంది. ఇవి భూమిలో ఉండి పంట వేర్లను ఆశిస్తాయి. అందువల్ల వీటి నివారణ అంత సులువైన పద్ధతేం కాదు. పాలీ హౌసుల్లో నులిపురుగుల సమస్య ఇటీవల బాగా ఉధృతమవుతోంది. నేల సూర్యరశ్మీకరణ విధానంలో వీటిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యల విషయానికొస్తే, ముందుగా పాత పంటకు సంబంధించిన అవశేషాలను వేర్లతో సహా తొలగించి కాల్చివేయాలి. ఆ తరువాత నేలను బాగా దున్ని తేమ పదును మాత్రమే ఉండేలా తేలికపాటి తడులివ్వాలి. 25 నుంచి 30 మైక్రాన్ల మందం ఉన్న పారదర్శక పాలిథిన్ షీట్ను నేలపై పరిచి అంచులను బురదతో కప్పివేయాలి. ఇలా షీట్ను 2 నుంచి 4 వారాల పాటు ఉంచాలి. అదే సమయంలో పాలీ హౌస్లో వెలుపల ఉండే తెరల అంచులను కూడా 2 నుంచి 4 వారాల పాటు మూసివేయాలి. ఇలా చేయడం వల్ల బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకు గాలి ఉష్ణోగ్రత ప్రసరణ ఆగిపోతుంది. దీంతో పరిచిన పాలిథిన్ షీట్ కింద నేలలో ఉష్ణోగ్రత పెరిగి నులిపురుగులు చనిపోతాయి. ఇదే సమయంలో నులిపురుగుల సమస్య లేని చోట ప్రో ట్రేలలో నారు మొక్కలను పెంచి నేల సూర్యరశ్మీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే నాటుకోవచ్చు. నులిపురుగులను జీవ శిలీంద్ర నాశనులను ఉపయోగించి కూడా అదుపు చేయవచ్చు. ఇందుకోసం నేల సూర్యరశ్మీకరణ జరిపే సమయంలో ఎరువు మిశ్రమంలో శిలీంద్రాన్ని వృద్ధి చేయాలి. ఎకరాకు 90 కిలోల వర్మీ కంపోస్టు లేదా మాగిన పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, కిలో ట్రైకోడర్మా విరిడి లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్సు, అలాగే పెసిలోమైసిన్ లిలసినస్ 1.15% WP తీసుకుని అన్నింటినీ బాగా కలిపి నీడ ప్రదేశంలో కుప్పలా పోయాలి. ఈ మిశ్రమంపై గోనె సంచి కప్పి తేమ ఉండేలా అప్పుడప్పుడు నీటిని పిచికారీ చేస్తూ ఉండాలి. ఇలా చేసిన కుప్పల్లో 30 రోజుల తర్వాత కుప్పలో బూజుల శిలీంద్రం వృద్ధి చెందుతుంది. నేల సూర్యరశ్మీకరణ పూర్తయ్యి పాలిథిన్ షీట్ను తొలగించిన తర్వాత వృద్ధి చేసిన జీవ శిలీంద్ర మిశ్రమాన్ని నేలపై సమానంగా చల్లుకోవాలి. ఆ తరువాత విత్తనాలను గాని నారు మొక్కలను గాని నాటుకోవచ్చు. పంట కోతకు ముందు లేదా కోత అనంతరం నేలలో నులిపురుగుల ఉనికి ఎంతుందో తెలుసుకోవాలి. వీటి నివారణకు సకాలంలో చర్యలు చేపట్టకపోతే కొత్తగా నాటిన పంటలో వాటి సంతతి భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది. నేలలో నులిపురుగుల సంఖ్య పెరిగిన తర్వాత వాటిని అరికట్టేందుకు ప్రస్తుతం ఎలాంటి యాజమాన్య పద్ధతులు లేవు. అందువల్ల పంట సాగుకు ముందే వాటిని అదుపు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలి. ఇంకా మట్టి నమూనా పరీక్ష ద్వారా నేలలో నులిపురుగుల ఉనికిని తెలుసుకోవచ్చు. ఈ పురుగులు మొక్కల వేర్లను ఆశించి ఉంటాయి. కాబట్టి నేలలో 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతు నుంచి మట్టి నమూనాలను సేకరించాలి. ఇలా ఎకరాకు సుమారు 20 నుంచి 30 నమూనాలను తీసుకోవాలి. వాటిని పాలిథిన్ కవర్లలో ఉంచి అవసరమైన వివరాలను పేపర్పై రాసి వాటికి జత చేసి పరీక్షా కేంద్రానికి పంపించాలి. సాధారణ పంటల్లో అయితే పాలీ హౌస్లలో కాకుండా ఆరు బయట సాధారణ పద్ధతిలో పంటలను సాగు చేసే రైతులు నేల సూర్యరశ్మీకరణ పద్ధతిని ఆచరించడం ద్వారా చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఇంకా నేలలో నులిపురుగులతో పాటు హానికర కీటకాలను, వివిధ దశల్లో ఉండే వాటి సంతతిని కూడా నాశనం చేయవచ్చు. అలాగే పంటల్లో తెగుళ్లకు కారణమయ్యే శిలీంధ్రాలు, సూక్ష్మజీవులను

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్ధం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, MMTS, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా PRT వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ PRT వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పినకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రుగ ప్రదేశంగా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ చట్టపరంగా కూడా బీసీలు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళటం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు అవకాశం.
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్ట్రార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రెండవ దశ

0: జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారుల్ని అభినందించారు. అదే స్ఫూర్తితో రెండవ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్ధమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవటంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
2: అన్ని విధానంగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీలో కావాల్సిన ఉద్యోగాలు అయినా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలు ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: दलेन भारतम षड् कन्दुकावपातैः विजित्य श्रृंखला एकम एकम इति समाकृता। तृतीया स्पर्धा श्वः इन्दौरनगरे भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు దాటింది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చనలో ఒక చక్కని గీతం, సమయానుకూలంగా లలిత గీతం కూడా వింటారు. 7 గంటల 30 నిమిషాలకు మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటల 30 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా సమాచారం తెలుసుకుంటారు విజయవాడ కేంద్రం నుంచి. 8 గంటల 35 నిమిషాలకు మనోరంజని కార్యక్రమం ద్వారా శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 9 గంటలకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్, 9 గంటల 30 నిమిషాలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 1 గంట 20 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1 గంట 30 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 2 గంటలకు ఆంగ్లంలోనూ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 2 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 5 గంటలకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ ప్రత్యేకించి మహిళల కోసం. 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6 గంటలకు హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు తెలుగులో వింటారు. 6 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలు సంఘటనలు వాతావరణ నివేదిక మునుగు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ అబీద్ హుస్సేన్, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు కూడా వింటారు. 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటారు. 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 15 నిమిషాలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 8 గంటల 40 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11 గంటలకు హిందీలోను, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11 గంటల 10 నిమిషాలకు ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 సుబోదయం సింహపురి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన రెండవ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్ధికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: हमने अपने आप को भी टेक्नोलॉजी की दृष्टि से विश्व में जो नए नए बदलाव आ रहे हैं बदलाव की दृष्टि से अपने आप को ढालना पड़ता है. आपके पास क्या है कितनी डिग्रियां हैं उसका अपना महत्व है ही लेकिन आपको आता क्या है उसका जवाब है स्किल. जीवन में कोई न कोई स्किल होना चाहिए तब जाकर के आप काफी कॉन्ट्रीब्यूट कर सकते हैं.
0: కౌమార బాలికల ఆరోగ్యం పోషణ సమగ్ర అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ధి జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు ఆవిష్కరణలు ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు జిల్లా స్థాయిలో నగరపాలక మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశ అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్ట్రపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్ట్రపతి ఆధారాలు కోరుతున్నారని వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్ లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం

0: ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్ధిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
1: Our defense exports financial year 2025-26 mein record 38,424 crore rupees tak pahunch chuka hai aur ye pichle financial year ki tulna mein approximately 60% aur iske sath badi ek achievement ye bhi hai ki is landmark milestone mein DPSUs ka contribution 54.84% hai aur private sector ka contribution 45.16% tak dekhne ko mila hai.
0: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ప్రదేశ్లో పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట్ర సాంప్రదాయ సంస్కృతిని సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివకుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని

0: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. శుభోదయం సింహప్రి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు అందిస్తుంది మీ నరసింహ. దసరా సెలవులు వచ్చాయంటే ఎక్కువ మంది సొంత ఊళ్ళకు వెళ్తుంటారు, ఇంకొందరు విహారయాత్రలకు ప్రణాళిక చేసుకుంటున్నారు. ఇదే సమయంలో రోజుల తరబడి ఇంటికి తాళం వేస్తే దొంగల బెడద ఉంటుందని భయాందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో ఇంటిని భద్రపరిచే LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కాపాడే వ్యవస్థ ఇది. దీని ద్వారా దొంగలను పట్టుకోవచ్చు. ఈ వ్యవస్థ మొత్తం ఉచితంగా అమర్చి ఇస్తారు. అవగాహన లేక ఎంతో ఉపయోగకరమైన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. యాప్ను కేవలం వేలల్లోనే డౌన్లోడ్ చేసుకున్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 10 లక్షల మంది జనాభా ఉండగా కేవలం 1,56,000 గృహాలు మాత్రమే ఈ LHMS పరికరాలు అమర్చుకుని ఉన్నారు. ఒక్కో స్టేషన్ల పరిధిలో 50 ఇళ్లకు తాళాలు వేస్తున్నారనేది పోలీసుల అంచనా. దీని ప్రకారం 6 స్టేషన్ల పరిధిలో నిత్యం 400 నుంచి 450 ఇళ్లకు తాళాలు పడుతున్నాయి. వ్యవస్థను ఉపయోగించుకుంటుంది 10ల సంఖ్యలోనే. ఇప్పటి వరకు 8,893 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా ఉపయోగించుకుంది కేవలం 2,000 వరకే. కొత్తవారు ముందుకు రావడం లేదు. ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా 20,000 రూపాయల విలువ చేసే కెమెరాలు ఇళ్లలో పొందుపరుస్తుంటే ఎందుకు స్పందించడం లేదు, అంతు చిక్కడం లేదు? మరోవైపు నగరంలో చోరీలు ఎక్కువ అవుతున్నాయి. అవగాహన లేకపోవడంతోనే నగరీయులు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. పొదలకూరులోని పోలేరమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు 3 లక్షలకు పైగా ఆదాయం. ఈ నెల 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి 3 లక్షల రూపాయల పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలయంలో జాతర హుండీ లెక్కింపు వివరాలను ఆయన వెల్లడించారు. జాతర సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించగా 2,33,318 రూపాయల నగదు లభించినట్లు ఈవో వివరించారు. టికెట్లు, దర్శనం ఇతర మార్గాల ద్వారా 99,000, మొత్తంగా 3,32,468 రూపాయలు ఆదాయం సమకూర్చిందని అధికారులు తెలియజేశారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. చలనచిత్ర నిర్మాణ కేంద్రం పర్యాటకుల స్వర్గధామం ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ 2026 పేరిట దసరా దీపావళి సంబరాల్లో పర్యాటకులను ఉల్లలనించేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. గురువారం ప్రారంభమైన వేడుకలు నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వినోదం విహారం కలగలిసిన ఈ ఉత్సవాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పాల్గొనేందుకు సందర్శకులకు అవకాశం కల్పించారు. శ్రోతలు సింహపురి సమాచారం ఇప్పటి వరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరార్చన విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం విన్నారు. అనంతరం స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం విన్నారు కదా. ఇప్పుడు సమయానుకూలంగా ఇంకా ఒక నిమిషం మిగిలి ఉంది, ఒక చిన్న లలిత గీతం కూడా వినేద్దాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. సమయం 7:30 అవుతుంది. మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మీ ఉత్తరాలు కార్యక్రమంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే 7901 0844 15 అనే వాట్సాప్ నంబర్కు మీ అభిప్రాయాలు సలహాలు పంపించవచ్చు. అలాగే ఉత్తరాల ద్వారా కూడా మీ అభిప్రాయాలు మాకు తెలియచేయచ్చు. ఉత్తరాల ద్వారా మీరు తెలియచేయాలనుకుంటే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు 5240004 అనే నంబర్కైతే తెలియచేయచ్చు. సో ఒక్కసారి మీ ఉత్తరాల ప్రోమో వినేసి మనం కార్యక్రమాల్లోకి అయితే వెళ్ళిపోదాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు పిన్ 5240004 కి లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: మీ ఉత్తరాలు కార్యక్రమంలో ముందుగా ఎవరు అభిప్రాయాన్ని పంపించారో ఒకసారి మనం పరిశీలిద్దాం. మీ కార్యక్రమాలన్నీ సూపర్ అంటూ తుమ్మలచెట్ల గోపినాథ్ గారు బుజ్జిరెడ్డిపాల నుంచి తమ అభిప్రాయాన్ని పంపించారండి. ధన్యవాదాలండి తుమ్మలచెట్ల గోపినాథ్ గారు. ఇలాగే మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీ అభిప్రాయం చాలా క్రిస్పీగా ఉంటుంది, సో చాలా షార్ట్గా కూడా. ఓకేనా? నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు నంద్యాల జిల్లా బాణుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. ఇనేమంటున్నారంటే, ప్రతిరోజు ఉదయం చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం, ఎంతోమంది ప్రముఖుల జనన మరణాలతో పాటు ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, సంతోషం అంటున్నారు. ఇంకా సాయంత్రం పూట 7 అలనాటి మధుర గీతం వింటున్నాం, చాలా బాగుంది అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, మీకు ఆ కార్యక్రమాలు నచ్చినందుకు సంతోషం. ఇక ఇలాంటి మంచి కార్యక్రమాలు అందిస్తున్న సింహపురి స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా వారి అమూల్యమైన కార్యక్రమాలను అందిస్తున్న మొత్తం అర్జులందరికీ కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూ ఒక మంచి మాట అంటున్నారు. తీరని అప్పు ఆరని నిప్పు, చేసిన తప్పు ఎప్పటికైనా ముప్పే. బాగుందండి కొటేషన్, సూపర్. బాణముక్కల నుంచి సర్దార్ గారు అయితే ఎప్పుడు తమ కొటేషన్స్తో పంపిస్తూ ఉంటారు మెసేజెస్. ఎనీవేస్, సో తర్వాత మెసేజ్కి అయితే మనం వెళ్దాం. ఈ మెసేజ్ మనకి పంపించిన వారు ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ రాధామున్నా. వీరేమంటున్నారో చూద్దాం. సో కొంచెం లెంతీగా ఉంది మెసేజ్, బట్ ట్రై చేద్దాం మొత్తం. ఆకాశవాణి సింహపురి కేంద్ర సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు శరన్నవరాత్రుల ప్రారంభం అవుతున్న సందర్భంగా మా శుభాకాంక్షలు అందజేసుకుంటూ అమ్మలగన్నా అమ్మ కనకదుర్గమ్మ కరుణ కటాక్షం మనపై కురిపింప చేయాలని మనసారా కోరుకుంటున్నాం అంటూ రఘువీర్ సింగ్ గారు తెలియజేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. సో శ్రోతలందరికీ కూడా మేము విషెస్ చేరిపోయినట్లే. అండ్ తర్వాత కార్యక్రమాలపై అభిప్రాయాల విషయానికి వస్తే, 5వ తేదీ సోమవారం అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో భక్తి గీతాలు విని తరించాం. ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన, మన భూమండలంలోని వింతలు విడ్డూరాలను ఎంతో వివరంగా తెలియజేసిన కావ్యశ్రీ మేడం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా 8వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన విహారీ దర్శనీయ స్థలాల శీర్షిక

చెప్పుకున్న నెల్లూరులో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయ విశేషాలు, చరిత్ర విని భక్త పారవశ్యం చెందాం. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎస్ రఘురామమూర్తి ఈ ఆలయ విశేషాలతో పాటు ఆలయంలో జరిగే పూజ కార్యక్రమాల వివరాలు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఇక 9వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రసారమైన యువత రంగంలో జీకే ప్రశ్నలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. నిర్వహించిన మేడం గారికి, పాల్గొన్న మా మిత్రులకు, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటున్నారు. ఇక సముద్ర తీర కథల శీర్షికన సముద్రంలో కాకిరట్ట, ఈ కథ మాకు బాగా నచ్చింది. రచించిన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, గాత్రదానం చేసిన మంజుల పాలెటి గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాను తెలియజేస్తున్నారు. హాయ్ హాయ్, నమస్తే నమస్తే నరసింహ గారు అంటున్నారు. నమస్తే అండి, శుభ శనివారం. శుభ శనివారం మీకు కూడా. చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం ఈరోజు తెలుసుకోగలిగామంటున్నారు, ధన్యవాదాలండి. అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని ధరించాం. సూక్తి సుధలో శ్రీ కొర్రపాటి రమణయ్య గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, రమణయ్య గారికి ధన్యవాదాలు తెలియచేయండి అంటున్నారు. ఇక ఈ వారానికి సెలవు అంటూ రఘుబీర్ సింగ్ సుగ్నా భాయ్ రాధమున్న హేలూరు నుంచి అయితే తమ విలువైన అభిప్రాయాన్ని మనతో షేర్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రఘుబీర్ సింగ్ గారు. ఇలాగే మీరు ప్రతి వారం మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకుంటూ ఉండండి. డెఫినెట్గా ముందు ముందు మా కార్యక్రమాలు ఇంకా మెరుగైనదానికి మీ అభిప్రాయాలు చాలా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి ఎస్ భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్సు నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరితనందన్, వేదాంష్, లింగాల కార్తిక, మోహిత్, సిద్ధార్థ్ వీరు పంపిస్తున్నారు. మెసేజ్ అభిప్రాయం పంపించే ముందు ఒక మాట కూడా చెప్తా ఉన్నారు. శుభోదయం సింహపురి. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉన్నది అసలైన గొప్పతనం అంటున్నారు నాగేశ్వరరావు గారు. ఏనుగంటి సింగ్ అండి, కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడం అంటే అది చాలా ఈజీ, బట్ దాన్ని కాపాడుకోవడం అంటే నిజంగా గొప్పతనం అంటున్నారు. చాలా బాగుందండి. సో అభిప్రాయాల విషయానికి వస్తే, ఈ వారంలో ప్రసారమైన మన కార్యక్రమాలపై మా వాట్సాప్ ఉత్తరాల అభిప్రాయాలు అక్టోబర్ 6వ తేదీ ఉదయం ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గణేశన్ వెంకటరామన్, అలాగే నిజాం వారసులు ముక్కరంఝా గణనాంక శాస్త్రజ్ఞులు బిఎల్ఎస్ ప్రకాష్ రావు గారు, ఎందరో మహనీయుల జనన మరణాల గురించి తెలుసుకున్నాం. అలాగే వందే శ్యాం భూదేవీయ మహాతరం వినిపించిన దేశభక్తి గీతం దేశ ఔన్నత్యానికి ప్రతీక, 6వ తారీఖు మంగళవారానికి ప్రత్యేకతగా అర్చన భక్తి గీతాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి భక్తి గీతాలు చాలా మధురంగా ఉన్నాయి. ఆ తర్వాత కేకేఎస్ రాజలక్ష్మి గారి సూక్తి సుధ సృష్టి ప్రకృతిలో మనిషి కారణ జన్ముడు అవ్వాలి అంటే ప్రయత్నంతో పాటు నిరంతర ధ్యానం సాధనతో నరుడే నారాయణుడుగా ఎదగవచ్చుననే సత్యాన్ని వేమన పద్యభావాలతో చక్కటి ప్రవచనంలో తెలిపారు. వారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 4వ తారీఖు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో అంతరిక్ష వారోత్సవాలు, ఆకాశంలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన వింతలు, శాస్త్ర పరిజ్ఞాన విద్యా విధానంలో ఖగోళ శాస్త్రం తెలిపే వింతలు విశేషాలు, అలాగే ప్రపంచ పత్తి దినోత్సవం, మానవాళి శరీర దిగ్వినీకృత వస్త్రాలంకరణ ప్రత్యేకతలోనే కాక వాటి విత్తనాలు ఎన్నో రకాలైన ఉపయోగాలకు ఉపయోగించే తెల్ల బంగారం, రైతు సాగులో పత్తి పంట గురించి అభిదుస్సేన్ గారి నిర్వహణలో తెలుసుకున్నాం. వారికి మా ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, అభిద్ గారు వింటూనే ఉంటారు. సో డెఫినెట్గా మీ విషెస్ వారికి అందినట్టే. ఆ తర్వాత వినిపించిన ఎంత చక్కనిదమ్మా ఈ తెలుగు పూబాల దేశభక్తి గీతం చాలా బాగుంది. 9వ తేదీ శుభోదయం సింహపురి స్థానిక సమాచారం తర్వాత గోదావరి తీరాన భద్రగిరి శిఖరాన సాగిన గీతం స్వరార్చనలో చాలా బాగుంది. గోవిందరాజ్ మాధవ్ గారి సమర్పణలో పార్టీ కథానిక కూడా అద్భుతం. అలాగే ప్రభాత సమయాన ఈరోజు చరిత్ర పుటల్లో ఆ రోజు అండి ప్రపంచ అంతరిక్ష ఇస్రో, ఓకే ఈరోజు గురించి చెప్తున్నారా, వెరీ గుడ్. సో ప్రపంచ అంతరిక్ష ఇస్రో చంద్రయాన్, మంగళయాన్ పరిశోధనల విషయాల వివరణలతో పాటు కరకచతుర్దశి విశిష్టత, ఉత్తర భారతదేశంలోని మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్ను కోరి చేసే పూజలు మరియు మానసిక ఆరోగ్యం, పోస్టల్ శాఖ వారి సేవలు ఇతరత్ర ఎన్నో విషయాన్ని వ్యాఖ్యాతి గారి వివరణలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలా చక్కని స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించబోతున్నందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ముందుగానే తెలియజేసేస్తున్నారు మన నాగేశ్వరరావు గారు. భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్సు నుంచి నాగేశ్వరరావు గారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా. అండ్ ఎస్

నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో మెసేజెస్ ఇప్పుడు మొదలయ్యే కొంచెం స్పీడ్ అందుకుంటుంది, మనం కూడా కొద్దిగా స్పీడ్ పెంచేద్దాం. ఈ మెసేజ్ మనకి అనుష డేనియల్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పంపిస్తున్నారండి. ఆకాశవాణికి శుభోదయం, నా ప్రియమైన అన్నయ్యకు శుభోదయం. శుభోదయం చెల్లి మీకు కూడా. మీరు ఈరోజు 6 గంటలకు చెప్పిన చరిత్ర పుటల్లో విశేషాలు అంటున్నారు. 6 గంటలకు కాదు ఆ ప్రోగ్రాం వచ్చేది, తెల్లవారుజామున 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వస్తుంది. 6 గంటలకి క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో విశేషాలు చాలా బాగున్నాయి. మానసిక వైకల్యంతో కాకుండా మానసిక ఆరోగ్యంలో ఎన్ని రకాలు ఉంటాయో ఎంతో చక్కగా తెలియజేశారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ వారం అంతా మనం సింహప్రి ఎఫ్ఎం కార్యక్రమాలు చాలా చాలా అభినందనీయం. ఈ సంగతి మీకు తెలుసా, విహారీ చరిత్ర పుటల్లో ఈరోజు స్వరాభిషేకం, స్వరార్చనమ్మ స్వరాభిషేకం కాదు, దేశభక్తి గీతం, ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఎంతో అభినందనీయం అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ గారి సలహాలు ఈ వారం మన నెల్లూరు, అలాగే ప్రతిరోజు సాయంత్రం వనితావాణి, యువత రంగం, ఇలా ఎన్నో చక్కని విషయాలు తెలియజేస్తున్న సింహపురి వారికి ధన్యవాదాలు అంటున్నారు. అండ్ ప్రతి ఒక్క ఆర్జేకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆర్జేలు అందరూ వింటూ ఉంటారు రంశ గారు, సో మీ విషస్ వారికి అందినట్లే. ఓకేనా? అలాగే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి డైరెక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. డెఫినెట్గా సార్కి స్పెషల్ విషెస్ ఫ్రమ్ అనుష డేనియల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. అండ్ డెఫినెట్గా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు రావాలంటే, మీరు ఇంకా మెరుగైన అదే కార్యక్రమాలు రావాలంటే మీ అభిప్రాయాలు మాతో పంచుకుంటూ ఉండండి నిరంతరంగా. ప్రతి శనివారం ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో సాగే ఈ కార్యక్రమంలో నేను చదివి వినిపిస్తాను. ఓకేనా? అండ్ ఎస్, గుడ్ మార్నింగ్, శుభోదయం అంటున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవరంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు అండ్ వారి ఫ్యామిలీ. అండ్ ఎస్, మీకు ధన్యవాదాలు అంటూ మొదలు పెడుతున్నారు. సో మీరేమంటున్నారంటే సూపర్ అండి, మీరు మీ ఉత్తరాలు అనే కార్యక్రమానికి శుభాకాంక్షలు అంట. ఓకే, సో అందినట్టే మీ ఉత్తరాలకి మీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఉదయం లేవగానే సంతోషంగా 6:10 ఆన్ చేయగానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నాం, చాలా బాగుంది, మనసుకు నచ్చింది. ఈ కార్యక్రమం మాకు చాలా చాలా ఇష్టం. మరి 6:30 సూక్తి సుధా విన్నాము, పొలం పనులు కార్యక్రమం, ప్రాంతీయ వార్తలు కూడా విన్నాం. ఈ కార్యక్రమాలన్నీ మాకు చాలా చాలా నచ్చాయండి అంటున్నారు. మీ సింహపురి నుండి ప్రసారమవుతున్న కార్యక్రమాలు బాగుంటుందని మేము ప్రతినిత్యం మీ కార్యక్రమాలు తప్పకుండా వింటున్నాం. అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఈ కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు పేరు పేరున ఆకాశవాణి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అంటున్నారు. ఈ అభిప్రాయం తెలియజేసిన వారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ధావని దగ్గర నుంచి శ్రీరామ హనుమానులు అండ్ ఫ్యామిలీ. ఎస్, మా వాట్సాప్ ఈరోజు ఖచ్చితంగా చదవండి అంటున్నారు. చదివేశాను హనుమాన్లు గారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం వెళ్ళిపోతే, ఈ మెసేజ్ మనకి పంపించిన వారు నెల్లూరు ఎఫ్ఎం అభిమానులకు అంటూ మనకి మెసేజ్ పంపించారు. పేరు అయితే కనిపించట్లేదు, ఎస్ కనిపించేస్తుంది, ఎస్వి సుబ్బారెడ్డి గారు ఇంకా వారి ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి అయితే పంపించారు. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ప్రతిరోజు మీరు తెలియచేసే విషయాలు, దేశభక్తి గీతాలు, ఇలా ముఖ్యమైన అంశాలు ఈ జనరేషన్ పిల్లలకి దేశభక్తి గురించి మన చరిత్రను తెలియచేస్తున్నారు. ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా బాగున్నాయి. ఇంకొక రిక్వెస్ట్ అంటున్నారు, ప్రోగ్రామ్స్ కొన్ని రిపీట్ అవుతున్నాయి, కొత్త కార్యక్రమాలు వస్తే బాగుంటుందంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, అంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఉందనుకోండి, సో ఒక టైంలో వినని వాళ్ళు సో మళ్ళీ నెక్స్ట్ టైం వినే అవకాశం ఉంటుందని అట్లా రిపీటెడ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది సుబ్బారెడ్డి గారు. ఓకేనా? ఎనీవేస్, మీ అభిప్రాయాన్ని అయితే మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎలా మీకు నచ్చిన విధంగా వచ్చేలా చేసుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు ఎస్ హోమనాథం జనార్దన రావు, తాటిపాతి గ్రామం నెల్లూరు నుంచి. సో వీరేమంటున్నారు చూద్దాం. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే నరసింహ గారు అంటున్నారు. మీకు కూడా అండి హ్యాపీ సాటర్డే. సింహపురి ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. పొట్లూరి సుబ్రహ్మణ్యం గారు రచించిన సముద్ర తీర కథలు శీర్షికలో భాగంగా ప్రసారం చేసిన కథ సముద్రంలో కాకిరెట్ట, ఈ కథ చాలా బాగుంది అంటున్నారు, మాకు బాగా నచ్చింది. సమర్పించిన మంజులా మేడం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు తెలియచేయండి అంటున్నారు. ఇక ఈ వారం విహారీ కార్యక్రమంలో నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి ఆలయ విశేషాలు, చరిత్ర పూజా విశేషాల గురించి చక్కని విషయాలు తెలియజేశారు. సమర్పించిన శ్రీవత్సల గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే ఈ మహాలయ అమావాస్య పర్వదిన

0: చూపించరా. ఓకే అండి, సో చదివి వినిపిస్తాం. నమస్తే, శుభోదయం. సింహపురి ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్స్ అందరు కూడా విధులు బాగా నిర్వహిస్తున్నారని అభినందించగా, మీరు అందరినీ అభినందించడం చాలా సంతోషం అన్నారు సార్. ఇంకా ఆకాశవాణి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రోతలకు విజ్ఞానం వినోదం అందించమని ఆకాశవాణి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందుకు సజావుగా జరిగితే నేను అభినందిస్తాను, అందుకు భిన్నంగా జరిగితే ఖండిస్తాను, సద్విమర్శ చేస్తాను. ఆ హక్కు కూడా నాకు కలిగించారు కాబట్టి పైగా మంచిగా నడుచుకున్న వారిని అభినందించడం, అస్పష్టంగా నడుచుకున్న వారిని వారించడం ఆకాశవాణి శ్రోతగాను ఆకాశవాణి శ్రేయోలేష్ గాను అది నా ప్రధాన కర్తవ్యం, అందుకే అక్కడ జరిగింది జరుగుతున్నట్లుగా చెబుతూ ఉంటాను అంటున్నారు. ఓకే, సో డెఫినెట్గా అండి, సో మీలాంటి శ్రోతలే కావాలి, మీలాంటి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు మన కార్యక్రమాలు అయితే మెరుగవుతూ ఉంటాయి. ఓకే, డెఫినెట్గా మీకు మీరు మాకు తెలియచేయండి, దాన్ని సర్దుకుని అంటే మీరు ఉద్దేశపూర్వకంగా కొన్ని పంపించకపోయినా మీరు పంపించే మెసేజెస్ అయితే కరెక్టే. సేమ్ సాంగ్ అడిగారంటూ కొంచెం మీరు డిసప్పాయింట్ అయినట్లుంది. ఓకే అండి, సో ఓకే, పార్షియాలిటీ అనేది ఏముండదు. వండారు త్రిమూర్తులు గుప్త గారు ఈరోజు కాల్ చేయండి, మీరు ట్రై చేయండి. హలో అభిరుచి వాట్సాప్, హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ ఉంది కదా. ఓకే ఓకే, సో ఎలా ఉన్నారు, బాగున్నారు కదా, మీ హెల్త్ అంతా బాగుంటుంది అనుకుంటున్నా. బాగా ఆరోగ్యం కాపాడుకోండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉండండి. ఓకేనా, అండ్ ఎస్, ఇంకా ఉత్తరాలు అయితే ఈరోజు ఉత్తరాలకు నిలయనమైనటువంటి ప్రపంచ తపాలా దినోత్సవం ఇంకా ఆ శుభాకాంక్షలు ఆ సందర్భంగా అంటున్నారు. ఇంకా 9వ తేదీన ప్రముఖ నేపథ్యాయనిమణుల్లో ఒక గాయనీమణి ఆగు సజావజ్జుల పండితారాజుల శైలజ గారి, ఎస్పి శైలజ అండి షార్ట్గా చెప్పాలంటే, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని రుద్రవీణ చిత్రం నుంచి పాట అడుగుతున్నారు, బట్ ఇది పాటల టైం కాదు కాబట్టి డెఫినెట్గా, సో వాట్సాప్ మెసేజెస్లో మళ్ళీ ఒకసారి మీరు ఆ మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా ఆ మెసేజ్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం, అండ్ మీ పాట కూడా వినిపించేదానికి చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీరు వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు, ఇది ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్. బండారు త్రిమూర్తులు గుప్త గారు పొరపాటునది డౌన్లోడ్ అయ్యి ప్లే క్లిక్ అయింది అనుకోండి, ఇప్పుడు నా వాయిస్తో పాటు బ్యాక్గ్రౌండ్లో అది కూడా వచ్చేస్తుంది. సో వాయిస్ మెసేజెస్ పంపకండి, వీడియో మెసేజెస్ అస్సలు పంపకండి, ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేయవలసి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు వెంకటేశ్వర్ గారు ముత్తుకూరు నుంచి పంపిస్తున్నారు. వీరేమంటున్నారంటే మన కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి, ఇంకా మెరుగైన కార్యక్రమాలు రావాలని మన సింహపురి ఎఫ్ఎంలో ఆశిస్తున్నాం అంటున్నారు. డెఫినెట్గా మంచి మంచి కార్యక్రమాలు అయితే వస్తాయండి, డోంట్ వరీ. సింహపురి ఎఫ్ఎం ఒక బ్రాండ్ అది, మీకు తెలుసు కదా. సో మంచి కార్యక్రమాలు అయితే వస్తాయి, అండ్ పాటలు కోరుతున్నారు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇది పాటల టైం కాదు, మీ ఉత్తరాలు టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ సుధాకర్ ఫ్రమ్ వెంగళరావు నగర్ నెల్లూరు. All your programs are nice. I have been living with the radio since my childhood. Because of that, I achieved many things in my life. Kindly introduce more programs. Kindly introduce more live programs other than Abhiruchi programs. Okay, for children also, it should be introduced. Antunnaru. Fantastic, andi. So, mattam English lo message pampincharu. మీరేమంటున్నారంటే శ్రోతల కోసం ఒకసారి నేను దీన్ని తర్జుమా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు ప్రసారం చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నా చిన్నతనం నుంచి నేను రేడియో ఫాలో అవుతున్నాను. ఆ రేడియో ఫాలో అవడం వల్ల నేను నా జీవితంలో చాలా చాలా విజయాలని సాధించగలిగాను. ఐ అచీవ్డ్ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. చాలా విషయాలు నేను అందుకోగలిగా, అదే విజయాలు అయితే చేరుకోగలిగాను అంటున్నారు. ఇంకా మీరు కొన్ని చిన్నపిల్లల కోసం, భావితరాల కోసం కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ప్రసారం చేయగలరు అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, చాలా సంతోషం. రేడియో మిమ్మల్ని ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ మెసేజ్ చదువుతుంటే. సో ఇలాగే ఫాలో అవ్వండి, ఇంకా ఒక 10 మందికి చెప్పండి ఈ జనరేషన్లో పిల్లలకి. డెఫినెట్గా మనం వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది మన సింహపురి ఎఫ్ఎం కేంద్రం. అండ్ ఎస్, ఇప్పుడైతే 7:50 అవుతుంది, ఒక చిన్న చిన్న ప్రకటన అనంతరం మీ ఉత్తరాల కార్యక్రమం కొనసాగిద్దాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: రేపటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్కమ్ బ్యాక్ టు మీ ఉత్తరాలు కార్యక్రమంలో శ్రోతలు 7901044415 నంబర్ మరొకసారి 7901084415 అనే వాట్సాప్ నంబర్కు వారి అభిప్రాయాలు పంపించి వింటూ ఉన్నారు. ఇంకా కేవలం మనకు 10 నిమిషాలు మాత్రమే ఉంది, చదవాల్సిన మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులైతే తమ మెసేజ్ పంపించి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. సో ఏంటో ఈరోజు కొంచెం షార్ట్గా వచ్చింది మెసేజ్. మామూలుగా జనరల్గా సతీష్ గారు ఒక పుస్తకం పంపిస్తారు, ఈరోజు ఒక పేపర్ పంపించారు. ఓకే సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆకాశవాణి సింహపురి వారికి నమస్కారాలు. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం అభిదుస్సేన్ గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శాట్ ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో శాటిలైట్ వల్ల ఉపయోగాల గురించి, ఇంకా అది ఎలా పనిచేస్తాయని గురించి చాలా చక్కగా కార్యక్రమంలో వివరించారు. వారికి సర్వదా కృతజ్ఞతలు. సముద్ర తీర కథలు కార్యక్రమంలో సముద్రంలో కాకిరెట్ట కథ చాలా బాగా నచ్చింది. ఈరోజు చరిత్ర పుటల్లో ఈరోజు దేశభక్తి గీతాలు అర్చన, భక్తి సంగీతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినితరించాము. సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయి. పొలం కబుర్లు కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల గురించి చాలా చక్కగా వివరిస్తూ అద్భుతమైన వ్యాఖ్యానంలో చాలా బాగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న శుక్రవారం యువత రంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలు, ఇంకా కార్యక్రమం చాలా బాగుందంటున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నుంచి సంతోషిని, కట్ల రాజేశం, సరస్ని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు. ధన్యవాదాలండి సతీష్ గారు, మీరు రెగ్యులర్గా మీ అభిప్రాయాన్ని ప్రతి వారం మిస్ అవ్వకుండా పంపిస్తూ ఉంటారు. డెఫినెట్గా మీలాంటి శ్రోతలే మాకు కావాల్సింది కూడా. వింటూ ఉండండి మన సింహపురి ఎఫ్ఎం ప్రోగ్రామ్స్. ఇక్కడ చూడండి సర్దార్ గారు ఏమంటున్నారు, మీరు వస్తే పాడుత తీగ కార్యక్రమం ఉన్నట్టు ఉంటుందంటూ స్పెషల్ థ్యాంక్స్ అంటూ తెలియజేస్తున్నారు. బాగానే ఉంది, థ్యాంక్ యూ. ఓకే నేను పాడుతున్నట్లుందండి, చదువుతున్నాను కదా సర్దార్ గారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ మనం వెళ్తే, ఈ మెసేజ్ మనకి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ వీరైతే పంపించారు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు సూపర్గా ఉంటున్నాయి. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో వారు సూచించే సూచనలు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న అభిద్ గారికి సో వీరందరికీ ధన్యవాదాలు. డాక్టర్ గారికి నచ్చిన పాట వినిపిస్తున్నారు, చాలా సంతోషం. హలో బ్రిడ్జి వాట్సాప్ పాటల కార్యక్రమంలో ఫోన్ చేసిన వారి పాటలు వినిపిస్తున్నారు. ఇలా ఒక శ్రోత రెండు సార్లు వినిపిస్తున్నారు అంటున్నారు, దయచేసి గమనించండి అంటున్నారు. డెఫినెట్గా దీన్ని ఖండించాల్సిందే, ఎందుకంటే ఒక శ్రోత ఒకసారే కాల్ చేయాలి, ఒక పాటే వినాలి ఒక రోజుకి. అదే రెగ్యులర్గా వారే కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఓకే నెక్స్ట్ మెసేజ్ మనకు మామిడి కుదురు మండలం మోరుపల్లి నుండి పంతాడి శ్రీనివాసరావు పంపించారు. వీరేమంటున్నారు చూద్దాం. ఈరోజు ఉదయం 5:55 ప్రసారం చేసిన చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో తెలియజేసిన వివరణ బాగుంది. ఇంకా మీరు ప్రసారం చేస్తున్న విద్య వైద్య రంగాలకు సంబంధించి డాక్టర్ గారి సలహాలు, ఇంకా ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 ప్రసారమవుతున్న యువత రంగం కార్యక్రమం చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ప్రతి వారం ప్రసారమవుతున్న సముద్ర తీర కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి ఈ సముద్ర తీర కథలు చక్కని కనువిప్పు. రచయిత గారికి, ఇంకా ప్రసారం చేస్తున్న సింహపురి ఎఫ్ఎం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ తమ అభిప్రాయాన్ని ముగించారు పంతాడు శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలండి. నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ మరియు సుప్రియ పంపించారు. మాకు నచ్చిన కార్యక్రమం యువత రంగం క్విజ్ కార్యక్రమం, సముద్ర తీర కథలు, డాక్టర్ గారి సలహాలు, ఈ సంగతి మీకు తెలుసా, విహారీ యాత్రా సహాయకారి కార్యక్రమం, ఇలా నచ్చిన కార్యక్రమాలు అంటూ చెప్తున్నారు. నచ్చని కార్యక్రమం కూడా వీరు తెలియజేస్తున్నారు. హలో అభిరుచి, అందులో ఎందుకు నచ్చడం లేదంటే రోజు చేస్తున్న వారే చేస్తున్నారు, వ్యాఖ్యాతలు కొంచెం గమనించాలి అంటూ తెలియజేస్తున్నారు సంతోష్ అండ్ సుప్రియ. డెఫినెట్గా అండి, సో మీరు నచ్చే కార్యక్రమాలతో పాటు నచ్చిన కార్యక్రమం కూడా పంపించారు. సో డెఫినెట్గా ఈ విషయం పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి డెఫినెట్గా అది ఖండించేలాగా చూద్దాం. నెక్స్ట్ మెసేజ్కి మనం వెళ్తే, ఈ మెసేజ్ హైదరాబాద్ బాజ్పల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ మీరు పంపిస్తున్నారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు ప్రతిరోజు వినిపించండి అంటున్నారు. సూపర్ అండి, డెఫినెట్గా వినిపిస్తాం. ఈరోజు కూడా మనోరంజని కార్యక్రమం ఉంటుంది కదా,

రంజిని కార్యక్రమం ఉన్న ఆయా రోజుల్లో మీరు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు అయితే వినొచ్చు. ఓకేనా? సముద్ర తీర కథల కార్యక్రమంలో సముద్రంలో కాకి రెట్ట వేసింది, ఈ కథ చాలా బాగుంది అంటున్నారు. అలాగే డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో అవి హుస్సేన్ గారు చక్కటి కార్యక్రమం అందించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయండి అంటూ బాజ్పల్లి నుంచి రామారావు లక్ష్మి చరితవ్య రేవంత్ ఈ మెసేజ్ మనతో పంచుకున్నారు. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు, మీరు మెసేజ్లన్నీ చాలా చక్కగా చదువుతున్న తీరు మాకు నచ్చుతుంది అంటూ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు పంపించారండి. మీరేమంటున్నారంటే, నమస్తే నరసింహ ప్రసాద్ గారు, శుభ శనివారం శ్రోతలందరికీ అంటున్నారు. శ్రోతలందరికీ శుభ శనివారం మీ తరపున ప్రసాద్ గారు. ఓకేనా? ఫోన్ ఇన్ లైవ్ సాంగ్ రిక్వెస్ట్ అండ్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్స్ 60 మినిట్స్ పెంచవలేను అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 60 నిమిషాలు రెండు ప్రోగ్రామ్స్ కలిపి ఇంకొక 60 మినిట్స్ పెంచమని మీ అభిప్రాయమా? ఓకే. ఇంకా మరియు ఆల్టర్నేట్ డేస్లో ప్రసారం చేయవాలనని నా విన్నపము అంటున్నారు. డెఫినెట్గా మీ విన్నపాన్ని పై అధికారుల దృష్టికి చేర్చే బాధ్యత నాది. డెఫినెట్గా మీరు కోరుకున్న విధంగా కార్యక్రమం రావాలని అయితే కోరుకుందాం ప్రసాద్ గారు. ఇట్లాగే మెసేజెస్ పంపిస్తూ ఉండండి, మా కార్యక్రమాలు వింటూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ శ్రీనివాసరావు గారు మళ్ళీ ఏదో ఒక మెసేజ్ పంపించారు. ఓకే, సో ప్రసాద్ గారు మనకు థ్యాంక్స్ విషెస్ పంపించారు. ఓకే అండి, సెల్యూట్ ప్రసాద్ గారు. ఓకే, నాతో చిన్న విన్నపం అంటూ మన పంతాడు శ్రీనివాసరావు గారు పంపిస్తున్నారండి. అదేంటో చూద్దాం. ప్రతిసారి ఏదో ఒక చిన్న విన్నపం అంటూ రాస్తూ ఉంటాను, ఏమనుకోవద్దు అంటున్నారు. డెఫినెట్గా ఏమనుకోండి, చిన్న విన్నపమే కదా, పెద్ద విన్నపమైన పర్లే. మన సింహపురి ఎఫ్ఎంలో వారానికి ఒకరోజు స్ఫూర్తి ఈ శీర్షికన విద్య వైద్య ఇలా వివిధ రంగాలలో చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎదిగిన నిపుణులతో పరిచయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుంటుంది. ఎక్సలెంట్ ఐడియా అండి శ్రీనివాసరావు గారు. నిజంగా అంటే ఇప్పుడు సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పరిచయ కార్యక్రమం అడుగుతున్నారు మీరు. ఓకే, ఇంకా మీకు అందుబాటులో ఉండే సినీ రంగానికి చెందిన వారితో కూడా పరిచయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, నేటి తరం వారికి కూడా కొంతవరకు తెలుస్తుందని నా ఆలోచన అంటున్నారు. నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, సో ఎక్కడైనా కూడా ఏ ఇండస్ట్రీలో అయినా సరే చిన్న స్థాయి నుండి ఎదిగిన వ్యక్తుల ద్వారా పరిచయ కార్యక్రమాలు నిజంగా యువతల స్ఫూర్తిని రగిలిస్తాయనడంలో సందేహమే లేదు, ఎటువంటి సందేహం లేదు. సో మీ అభిప్రాయాన్ని అయితే పైకాల దృష్టికి తీసుకెళ్తామండి డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు ఓకే శివగాని సుధాకర్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుండి పంపిస్తున్నారు. వ్యాఖ్యాతలకు, సిబ్బందికి, అలాగే శ్రోతలందరికీ రాబోయే విజయదశమి శుభాకాంక్షలు అంటున్నారు. మీకు కూడా అండి, మన కార్యక్రమంలో ప్రతిరోజు ప్రసారమయ్యే శుభోదయం సింహపురి కార్యక్రమంలో మేము ఎక్కడ ఉన్నా సరే నెల్లూరులోని విషయాలను సింహపురి సమాచారం ద్వారా చక్కగా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే స్వరార్చన అంటూ శ్రోతలను భక్త పార్వస్యంలో ఉంచుతున్నారు, మీకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ప్రతిరోజు చక్కటి కథానికలు, లలిత గీతాలు, ఇంకా ఎన్నో తెలియని విషయాలను తెలియచెప్పే ఈ సంగతి మీకు తెలుసా? చాలామంది మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను సందర్శించడానికి సమయం దొరకదు. అలాంటిది మన రేడియో ద్వారా దేశంలోని అన్ని దేవాలయాలను సందర్శించేలా వివరంగా విహారీ చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు అంటున్నారు. ప్రాస బాగుంది సుధాకర్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. అండ్ మా కార్యక్రమాలు మీకు నచ్చినందుకు సంతోషం. అండ్ టైం అయితే ఇంకా కేవలం 1 నిమిషం మాత్రం మిగిలింది మనకైతే. వెంకటగిరి నుంచి శివకుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులైతే పంపిస్తూ ఉన్నారు. అండ్ మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగుంటాయి, మీ ఉత్తరాలు కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో సంతోష పెడుతుంది అంటున్నారు డెఫినెట్గా అండి. సో థ్యాంక్ యూ మీ అభిమానానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే టైం 7:59 దాటి 20 సెకండ్లు అవుతుంది. అండ్ మన మీ ఉత్తరాలు టైంకి ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఇక రోజువారి కార్యక్రమాలు మనకు 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది, 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు, విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. ఇంతటితో ఈనాటి మీ ఉత్తరాలు కార్యక్రమాన్ని ముగిస్తూ సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.

0: పనులకు నిధులు వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పశ్చిమ గోదావరి జిల్లా సముద్రతీర ప్రాంతమైన పెదమైన వాణిలంక గ్రామం ప్రధానమంత్రి సూర్యగారి యోజన బీసీ పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పీఎం సూర్యగర్ విద్యుత్ పథకాన్ని కేంద్ర సహాయ మంత్రి సెప్టెంబర్30 పీఎం లంకలో ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 750 మంది జనాభా కలిగిన పెదమైన వాణిలంక గ్రామంలో ప్రతి ఇంటికి ఈ పథకం అమలు చేస్తే 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వాల నుంచి రాయితీ లభిస్తుందని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం నర్సాపురంలో నిర్వహించిన సందర్భంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన అంగన్వాడీ ఉత్సవాలలో మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు మాతాశిశు మరణాలు నియంత్రణలో పనిచేస్తున్నారన్నారు. అంగన్వాడీల కార్యకర్తల జీతాల సమస్యను కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సంప్రదిస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలను పట్టువస్త్రాలతో సత్కరించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా అర్హత గల ప్రతి లబ్దిదారునికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1 భీమవరంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ పథకం పనులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు సంబంధించి 1200 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నిధులతో కాలువలు, డ్రైన్లను ఆధునీకరిస్తామన్నారు. సీలేరులో తగినంత నీటి నిల్వలు ఉన్నందున సాగునీటికి ఇబ్బందులు లేవని చెప్పారు. 1400 కోట్ల రూపాయలతో 16 మండలాల్లోని 864 ఆవాస ప్రాంతాలకు జల్జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని, 2027 మార్చి నాటికి గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి బీటీసీసీ రహదారులతో పాటు గోకుల షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు తెలిపారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో 48 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల భూమిని సమకూర్చనున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 25 ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, నర్సాపురం, తదితర దూర ప్రాంతాల ప్రజలు గతంలో జిల్లా పరిషత్ కార్యాలయ పనుల కోసం ఏలూరు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని తెలిపారు. భీమవరంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ప్రజలకు దూరాభారం తగ్గిందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా, స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పీఎం సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ది పథకం, పీఎం స్వనిధి, పీఎం మత్స్య సంపద యోజన వంటి పథకాల ద్వారా ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే అర్హులైన వారికి బ్యాంకర్లు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపితే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యాపారులను హెచ్చరించారు. భీమవరంలో హోల్సేల్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కూరగాయలు, ఉల్లిపాయలు, వంట నూనెలు, పప్పుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. వ్యాపారులు తక్కువ లాభాలతో నిత్యావసర వస్తువులను విక్రయించాలని సూచించారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఐ. సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 దాటింది. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని.

0: ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజన కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం. ముందుగా మొదటి ఉత్తరం చదువుదాం. ఈ ఉత్తరం మనకు వాకాడు నుంచి వెంకటేశ్వర్లు, గురుమూర్తి, శిరీష, కృష్ణ ఇంకా వెంకటరామయ్య వీరు పంపిస్తున్నారు ఉత్తరం. 6 చిత్రం నుంచి పాటను కోరుతూ, డెఫినెట్గా అండి మీరు కోరుకున్న 6 చిత్రం నుంచి ఈ పాట. ఈ పాట పాడిన వారు టిప్పు మరియు సుమంగళి, రచన చంద్రబోస్.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా ఆరు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత ఉత్తరం మనకి పంపిన వారు ఆదురుపల్లి నుంచి మనోహర్, భాస్కర్, ప్రసాద్, షర్మిల. సో వీరందరూ కోరుతున్నారు నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట అంటున్నారు. సో పాట పేరు కూడా రాసి పంపారు. ఓకే అండి, డెఫినెట్గా బ్యూటిఫుల్ సాంగ్ ఇది. చంద్రబోస్ గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సూరజ్ సంతోష్ పాడారు ఈ పాటని. విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మనోరంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత ఉత్తరం మనకి పంపిన వారు ఆత్మకూరు నుంచి మహేంద్ర, ఈశ్వరయ్య, కిరణ్ కుమార్ ఇంకా షరీఫ్ వీరి మిత్ర బృందం కోరుతున్నారు. పాగల్ చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట అంటూ డెఫినెట్గా అండి మీరు కోరుకున్న పాట కార్తీక్ మరియు పూర్ణిమ ఆలపించారు, విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ తర్వాతి ఉత్తరం మనకి పంపించిన వారు అక్బర్, అర్జున్, ఇంకా షర్మిల. ఓకే, సో మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందండి నిజంగా, కాకపోతే ఆ పేరు చదవడమే, అంటే షర్మిలన్న షమీనా అన్నట్టుగా ఉన్నింది. ఓకే, సో ఎనీవేస్ మీరైతే కోరుతున్నారు ఈ పాటని, ఈ ఉత్తరం మనకు కడప నుంచి పంపించారండి, గ్రేట్. సో డెఫినెట్గా అండి, మీరు హిట్ 3 చిత్రం నుంచి ఈ పాటను అడుగుతున్నారు కదా, మీకోసం ప్లే చేసేస్తున్నా, విని ఆనందించండి. ఈ పాట పాడిన వారు సిద్ శ్రీరామ్, నూతన మోహన్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఈవేళ పార్టీ కావాలంటే
2: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
1: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
2: బై గర్ల్స్,
1: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
1: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: గంటలో ఒక నిమిషం అయిపోయింది. హలో అభిరుచి లైఫ్ అనే కార్యక్రమానికి వద్దాం. అండ్ ఫస్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో హలో హలో, కాల్ డ్రాప్ అయినట్టుందండి, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. బాగుందండి, మీ నవ్వు చక్కగా నవ్వుతారు. బాగుందండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, దేవుడి దయవల్ల. టైలరింగ్ చేస్తావా? మా బాలాజీ గారు ఉన్నారా డ్యూటీలో?
0: చెప్పండి చెప్పండి.
1: మన బాలాజీ గారు
0: ఉన్నారు ఉన్నారు చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పాట నిర్దోషి సార్, మల్లీలారా మాలికలారా.
0: నిర్దోషి నవ్వుతానే ఉంటారా మీరు ఇట్లా?
1: అంతే సార్, నవ్వే కదా అన్నిటికీ మంచిది.
0: అంతే అంతే
1: ఆరోగ్యానికి.
0: నిర్దోషి ఎప్పుడు? 1951 సినిమానా 1981 సినిమానా?
1: 81 సార్, రామారావు గారిది.
0: 84. పాట స్టార్టింగ్ చెప్తారా?
1: మల్లీలారా మాలికలారా, మౌనమ్మగా ఉన్నారా.
0: సరే, ఆ నిర్దోష చిత్రం నుంచి అయితే ఓ పాట అయితే ప్లే అవుతుంది.
1: రామారావు గారిదే కదా?
0: రామారావు గారిదే.
1: ఓకే సార్, ధన్యవాదాలు.
0: ఓకే అండి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో బిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా ఎవరు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. మీరు కూడా మీరు కోరుకున్న పాట మన కార్యక్రమంలో వినాలనుకుంటే 0861233100 లేదా 0861233102 అనే నెంబర్లకు కాల్ చేసి వినవచ్చు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనూష సార్. బాగున్నారు సార్?
0: బాగున్నానమ్మా. అనూష, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను సార్.
0: ఓకే, చాలా రోజులు కలిసినట్టుంది కాల్ మీకు.
1: అవును సార్, 2 ఇయర్స్ అయింది సార్ మేము ఫోన్ చేసి.
0: ఓకే, సో చెప్పండి ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? దేవుళ్ళు సినిమా నుంచి. శాంతినికేతన గీతం వినేద్దామా? మరి కోరుకునే శ్రోతలు ఉన్నారా?
1: అందరి కోసం వింటున్న అందరి శ్రోతల కోసం సార్.
0: ఓకే, తప్పకుండా మీ పాట వచ్చేసింది, విని ఆనందించండి.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు 0861233100 0861233100 నెంబర్లకు కాల్ చేసి వారు కోరుకున్న పాట అయితే వింటున్నారు. కార్యక్రమంలో మనం తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో హలో హలో
1: హలో
0: హలో సార్ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే అండి. దస్తగిరి గారు కడప జిల్లా నుంచి. ఓకే చెప్పండి దస్తగిరి గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఏంటండి?
1: శత్రువు.
0: శత్రువు.
1: దాంట్లో నుంచి అమ్మ సొంతంగా.
0: ఓకే కోరుతున్న శ్రోతలు ఉన్నారా? చెప్పండి. ఓకే అండి, తప్పకుండా మరి పాట వినిద్దామా?
1: ఓకే సార్,
0: థ్యాంక్ యూ.

0: వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో పరిచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వరకు కొరకు నా స్నేహితులు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత కలర్ని పిలకరిద్దాం. హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో శ్రోతలు డిస్కనెక్ట్ అవుతుందండి ఎక్కువ ఈరోజు ఫోన్ గర్ల్స్. ఓకే చూద్దాం. హలో హలో హలో నమస్తే అండి, చెప్పండి. చాలా మంది కాల్ డిస్కనెక్ట్ అయిన తర్వాత మీ కాల్ కనెక్ట్ అయింది మొత్తానికి.
1: అవును సార్, నేను కర్ణాటక నుంచి సార్, హెచ్పి ఉచ్చేగూడ అలగాపురగ్రామ అనూర్తలకు చామరాజనగర్ జిల్లా నుంచి మాట్లాడుతాను సార్.
0: చెప్పండి చెప్పండి
1: సార్, బాగున్నారా సార్?
0: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను సార్.
0: నేను బాగున్నానా?
1: సూపర్. ఆర్జే

0: ಮತ್ತೆ ನಿಲಯ ಕಲಾಕಾರರು ಅಂದ್ರಿ ಎಫ್ಎಂ ಅಂದ್ರಿ గుడ్ మార్నింగ్ సార్ శుభోదయం సార్
1: అందరికి శుభోదయం మీ తరపున మీ తెలుగు చాలా బాగుంది కన్నడ యాక్సెంట్ కలుస్తుంది బాగా చెప్పండి
0: సార్ మాకి స్వయంవరం చిత్రంలో గాలి వానములో అంత వస్తుంది సార్ ఒక పాట
1: గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
0: చాలా బాగుంది సార్
1: అంత ఇష్టమా మీకు ఆ పాట పాడింది ఎవరు చెప్పండి
0: ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కి ఇది ధర్మపురిలి అన్బు కాశీ విశ్వనాథ్ అయ్య కార్తిక్ ముత్తు అందరికి మా ఇంట్లో మా అల్లుడు డాక్టర్ ఎం చంద్రరాజు తెలుసు పూర్ణిమ
1: ఓకే
0: శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతిలి మల్లు హనుమంత్ నగర అందరికి
1: పాటిస్తారు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను ఈ పాట పాడింది ఎవరు తెలుసా
0: పాడు యేసుదాస్
1: యస్ కేజే యేసుదాస్ అండ్ దాసరి గారి రచన సత్యం గారి సంగీతం అదిరిపోతుంది పాట సో కానీ ప్రయాణం మొదలు పెడదాం అయితే మనం రైట్ థ్యాంక్ యూ

శ్రోతలు హలో అభిరుచి లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో మనం చివరి శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో హలో

0: हेलो हेलो हेलो हेलो अभिरुचि हेलो ओके అండి. సో ఈరోజు అయితే కొంచెం కొత్త కలర్స్ కూడా మనకి రావడం జరిగింది. ఇప్పుడైతే టైం 9:29 దాటి 33 సెకండ్లు అవుతుంది. మనం ఒక చిన్న ప్రకటన వినేసి హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కూడా మీరు కోరుకున్న పాట వాట్సాప్ ద్వారా కోరుకుని వినాలనుకుంటే 7901084415 అనే నంబర్కి అయితే మీరు కాల్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:30 దాటి 25 సెకండ్లు అవుతుంది. హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమానికి అయితే స్వాగతం చెప్పేద్దాం. నంబర్ తెలుసు కదా, 7901084415. సో చూసేద్దాం, చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, సాంగ్ రిక్వెస్ట్లు మనకైతే. సో ఒక్కొక్కటిగా మనం చదువుతూ సో వారి పాటని ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, అవునా? సో ఈరోజు రాజమౌళి గారి జన్మదినం అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా హాస్యనటులు అలీ గారు, గుండు హనుమంతరావు గారు, కల్లు చిదంబరం గారు, ఇంకా చాలామంది బర్త్డే జరుపుకుంటున్నారంటూ ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి,

చంద్రబాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కోరుతున్నారు. అండ్ ఇంకా ఎస్పీ శైలజ గారు పుట్టినరోజు నిన్నంటూ మనకి తెలియజేస్తున్నారు. సో బాగా ఫాలో అవుతారండి మీరు ప్రముఖుల బర్త్డేస్ అన్నీ కూడా. ఓకే, ఫెంటాస్టిక్. చూద్దాం, అంటే మీరు కోరుకున్న పాట మరెవరైనా కోరుంటే డెఫినెట్గా సో పాటని ప్రసారం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కళ్ళు చిదంబరం గారికి కళ్ళు అనే చిత్రం ద్వారా పరిచయమై ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు అంటూ తెలియజేస్తున్నారు. సో కళ్ళు చిత్రంలో నుంచి పాట కావాలంటూ అడుగుతున్నారు మన బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే అండి, సో ఆ పాటని ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత ఇంకా మనకి చాలామంది మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు పాటను అడుగుతున్నారు, ఏదైనా పాట అంటున్నారు. సో ఇంకా ఇంకొంతమంది శ్రోతలు ఏ పాట అయినా పర్వాలేదంటూ సో పంపించారు. వాకాడు నుంచి ఇదే వెంకట్రావు గారు, వాకాడు నుంచి పంపిస్తున్నారు. ఓకే అండి, సో మీరు ఏ పాట అయినా పర్లేదు అంటున్నారు కాబట్టి కళ్ళు చిత్రం నుంచి ముందుగా మనం ఒక మంచి పాట వినేద్దాం, తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు 7901084415 అనే వాట్సాప్ నెంబర్కు కాల్ చేసి వారు కోరుకున్న పాటలు అయితే వింటూ ఉన్నారు. అండ్ చూద్దాం తర్వాత మనకి మామిడి కుదురు మండలం మోరుపలం నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని, ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీరంగ నీతులు అనే చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. సో ట్రై చేద్దామండి మీ పాటను ప్రసారం చేసేదానికి. మీరైతే వింటూనే ఉండండి. నెక్స్ట్ మనకి మెసేజ్ పంపించిన వారు గుడ్లూరు నుండి వంశీకృష్ణ, హరిబాబు, సుజాత, ప్రసన్న ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాట అంటున్నారు. సో ఖచ్చితంగా ఏదైనా చిత్రం నుంచి పాట అంటున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే పాట అయితే మీకోసం కూడా ఓకేనా. తర్వాత పాటను కోరుతున్నవారు, హాయ్ హలో గుడ్ మార్నింగ్, నెల్లూరు జిల్లా సంఘం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పమస్తనయ్య, కుమార్, మౌనిక, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, సో మందరి కోసం నిప్పులాంటి మనిషి చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. సో ప్రయత్నిద్దామండి. తర్వాత మనకి మెసేజ్ పంపించిన వారు, గుడ్ మార్నింగ్ అంటూ మా అశోక్ గడి లవ్ స్టోరీ చిత్రం నుంచి పాట కావాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విక అయితే అడుగుతున్నారు. మా అశోక్ గడి లవ్ స్టోరీ సినిమా నుంచి. సో మంచి పాట అండి ఇది నిజంగా. సో అప్పట్లో ఒక ఊపు ఊపిస్తుంది. ఎస్, తర్వాత మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకి ముత్తుకూరు నుంచి పంపించారు. ఓకే, ఇది ఇందాక చదివేశాం. తర్వాత మెసేజ్ మనకి పంపిస్తున్నారు, నమస్తే సార్, మా కోసం రాముడు కాదు కృష్ణుడు సినిమాలోని ఒక లైలా కోసం పాట అంటూ వినిపించండి అంటూ మిడతూరు మండలం దేవనూరు మసరా చిన్నంపల్లి గ్రామం నుండి మురళీ రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్, షణ్ముఖ కృష్ణ పంపిస్తున్నారు. సో సినిమా పేరు రాముడు కాదు కృష్ణుడు అంట. ఓకే, రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. సో పాట మంచి పాట ఇది కూడా. సో తర్వాత మెసేజ్ మనకు పంపిన వారు ఆత్మకూరు నుంచి షరీఫ్, ఇంకా వారి మిత్రబృందం, ఏదైనా సినిమాలో నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. సో ప్రయత్నిద్దామండి, ఏదైనా మంచి చిత్రం అన్నారు కాబట్టి సో నెక్స్ట్ రాబోయే పాట కూడా మీకోసం ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు, మాకోసం అందమైన అనుభవం సినిమాలో ఒక మంచి పాట అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి అడుగుతున్నారు. సో ట్రై చేద్దామండి. నెక్స్ట్ మెసేజ్ చూస్తే మెసేజ్ హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్ అడుగుతున్నారు. కలిసి ఉందారా? కాదు కాదు, జుంబంది నాదం చిత్రం నుంచి పాట అంటున్నారు. సో ట్రై చేద్దామండి. సో నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు వెంకటగిరి నుంచి శివకుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు కలిసి ఉందారా చిత్రం నుంచి ఒక మంచి పాట అంటున్నారు. సో డెఫినెట్గానే ఇంకోసం అందరి కోసం కలిసి ఉందారా చిత్రం నుంచి పాటను ప్రసారం చేస్తున్నాను, విని ఆనందించండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఏదో నాటకం ఆడతానంటే నమ్మి పొరపాటును కాస్త చనిపిస్తే.
2: నువ్వు పొరపాటును చనిపించావు, నాకు అది అలవాటైపోయింది.
1: మరి మీరిచ్చిన మాట ఏం చేశారు?
2: ఏ మాట
1: మర్చిపోయారా? నేను కాక మొన్న ఏం చెప్పారు? వారం రోజులు పంచమి నాడు మంచి రోజు, మన పెళ్లి విషయం గురించి మీ నాన్నగారితో మాట్లాడతానని చెప్పారా?
2: అదే పంచమికి ఇంకా టైం ఉందిగా, మాట్లాడతాను.
1: మాట్లాడతారా?
2: మాట్లాడతాను.
1: నిజంగా?
2: నిజంగా.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:50 అవుతుంది. ఇంకా 10 నిమిషాల పాటు మనం ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగించే అవకాశం ఉంది. తర్వాత పాటను కోరుతున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు, చెన్నై లవ్ స్టోరీ నుంచి పాటను అడుగుతున్నారు. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చలి చలిగా అలిగింది అనే సాంగ్ కావాలంటూ లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి అయితే అడుగుతున్నారు. ప్రయత్నిద్దామండి. మిస్టర్ పర్ఫెక్ట్, ఓకే, సో ఈ పాట వినేద్దాం. పాట విన్న తర్వాత మళ్ళీ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఇప్పుడు మనం చూద్దాం. కెప్టెన్ కృష్ణ చిత్రంలో నుంచి పాట కావాలంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోస్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్నారు. ప్రయత్నిద్దామండి. అండ్ ఎనీ సాంగ్ అండ్ రీడ్ అవుట్ మై నేమ్ ప్లీజ్ అంటూ హితేంద్ర దాస్ అస్సాం నుంచి ఈ మెసేజ్ అయితే పంపించారు. ఎనీ సాంగ్ అంటున్నాడు కాబట్టి మనం నెక్స్ట్ వచ్చే సాంగ్ని హితేంద్ర దాస్ కోసం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మహాకవి కాళిదాసు మూవీలో నుంచి పాట కావాలంటూ తుమ్మల చర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ వింటున్నా, మా కోసం రౌడీ అల్లుడు సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాట అంటూ సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. చిలుకా క్షేమమా పాట కావాలట. ఓకే, ట్రై చేద్దామండి. నమస్తే, ప్రోగ్రామ్ వింటున్నాం, ప్లీజ్ ప్లే జానకి రాముడు సాంగ్. అదిరింది మావ అంటూ జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. ట్రై చేద్దాం జయలక్ష్మి గారు. అలాగే గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ వింటున్నాం, ప్లీజ్ ప్లే ఫిల్మ్ ఖైదీ సాంగ్ అంటూ అడుగుతున్నారు లక్ష్మమ్మ. కిషోర్ గనగల్లు గ్రామం నుంచి. సో ట్రై చేద్దామండి. ఆయుధం మూవీలో నుంచి మాకు పాట కావాలంటూ పాపినేపల్లెం మధుసూదన్ రెడ్డి గారు అడుగుతున్నారండి. ఇంకా సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి శుభోదయం అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు, మాకు ఈరోజు చుట్టాలున్నారు జాగ్రత్త సినిమా నుంచి ఒక మంచి పాట వేయండి అంటూ

చేస్తున్నారు, ట్రై చేస్తానండి. మిస్టర్ పర్ఫెక్ట్ పాట ప్లే అయిపోయింది ఈ పాట. కొన్నూరు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. నెక్స్ట్ ప్రతాప్ గారు మెసేజ్ చదివేశాం. అండ్ శుభోదయం, గుడ్ మార్నింగ్ సార్. బతుకమ్మ చిత్రంలో బతుకమ్మ బతుకమ్మ పాటకాలని సమ బొమ్మడి నుండి మహమ్మద్ జనిత్తన్, స్నేహబాను జనిత్తన్, హబిత ఆయేష ఇంకా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఆ పాట ఆడుతున్నారు. శ్రీరంగ నేతలు పాట ఆడిగారు మన మామిడి కుదురు మండలం మరుపలం గ్రామం నుంచి. ఆ పాట ఆల్రెడీ ప్లే చేస్తాం, మీరు విన్నారో లేదో. హాయ్ హలో గుడ్ మార్నింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా జెండా సంఘం. ఓకే, చొప్పమస్తానయ్య గారు, మౌనిక కుమారి వెంకటరమణ, సంపూర్ణ మా అందరి కోసం నిప్పు లాంటి మనిషి సినిమా నుంచి స్నేహం మేర జీవితం అంటూ అడుగుతున్నారు. ట్రై చేద్దామండి. ఇంకా మెసేజెస్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయినట్లే. సో ఓకే, ఇంకా గుడ్ మార్నింగ్, హలో వాట్సాప్ అభిరుచి అంటూ హాయ్ హాయ్ మెసేజ్ మనకి పంపించారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, ఉన్న వెంకటేష్, గంగాధర, శ్రీనివాస్. సో సార్ మా నేమ్స్ చదవలేదు సార్ అంటూ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. మంచి పాట అడిగారు స్టేట్ రౌడీ చిత్రం నుంచి, కానీ సమయభావం వల్ల ప్లే చేయలేకపోతున్నాం. ఇంత మంచి పాటలు మీరు అడిగారు. సో తిమ్మాపురం ఆకాశవాణి స్టేషన్, తిమ్మాపురం కదండి, సింహపురి ఆకాశవాణి స్టేషన్ దగ్గరికి శుభాభివందనలు అంటూ మా పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నామనంది గ్రామం నుంచి వింటున్నాం సార్, ప్రతినిత్యం మీ కార్యక్రమాలని వింటూ ఉంటామంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి మా కార్యక్రమాలు మీరు వింటున్నందుకు. సో మొత్తానికి టైం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక చిన్న సాంగ్ అయితే వినేద్దాం ఖైదీ చిత్రం నుంచి. సో

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు ఇప్పటి వరకు విన్నారు. సమయం 10 గంటలకు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రాంతీయ వార్త విభాగవారి ప్రత్యేక కార్యక్రమం ఉంటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మో జలమార్గం కూడా అమెరికా నౌకాదళం ఆధీనంలోనే ఉందని చెప్పారు. ఇరాన్ వైపు ఎలాంటి నౌకలు వెళ్లకుండా సముద్ర మార్గాన్ని కట్టుదిట్టంగా నియంత్రిస్తున్నామని చెప్పారు. ఇరాన్కు సంబంధం లేని ప్రాంతాల నుంచి చమురు రవాణా మాత్రం తిరిగి పుంజుకుందని ఆయన వెల్లడించారు. చమురు సరఫరా గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుందన్నారు. దీని ద్వారా అమెరికా చర్యలు ఇరాన్పై ప్రభావం చూపుతున్నాయని, ఇక చమురు రవాణా చేస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకునే పరిస్థితులు ఇరాన్ వద్ద లేవని తెలిపారు. చమురు లేకుండా ప్రయాణించే నౌకల విషయంలో మాత్రం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇరాన్లో అమెరికా పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని, ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. గతంలో పశ్చిమాసియాలో ఇరాన్ను బలమైన శక్తిగా భావించేవారని, ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో ప్రస్తుత ఘర్షణకు త్వరలోనే ముగింపు లభిస్తుందన్నారు. అలాగే నవంబర్ 3వ తేదీన అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోపు ఇరాన్పై ఎటువంటి దాడులు చేయమని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో ఇప్పటికీ చర్చలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల తాము చేసిన శాంతి ప్రతి

ప్రతిపాదనను అమెరికా తిరస్కరించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి తెలిపారు. బదులుగా తమకు మరొక ప్రత్యామ్నాయ శాంతి ప్రతిపాదనను అమెరికా పంపిందని చెప్పారు. ప్రస్తుతం ఆ ఒప్పందంపై ఇరు దేశాల బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఒకవేళ అమెరికా చర్చలు కాదని, తమకు వ్యతిరేకంగా ఏదైనా సైనిక చర్య చేపడితే మాత్రం ధీటుగా బదులిస్తామని అబ్బాస్ అరాక్షి హెచ్చరించారు. ఇక రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. యుక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడులు ప్రజల భద్రతపై ఆందోళనను మరింత పెంచుతున్నాయి. కీవ్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇటీవల రష్యా డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిపింది. ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం సంభవించడంతో పాటు రవాణా, విద్యుత్, ఇతర కీలక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్లోని కార్కివ్ ప్రాంతం, దక్షిణ యుక్రెయిన్లోని వాడరేవ్ నగరమైన ఒడిశా పరిసరాల్లోనూ రష్యా దాడులు జరిపింది. ఈ యుద్ద ప్రభావం యుక్రెయిన్ సరిహద్దులకే పరిమితం కాకుండా రష్యా క్షిపణులు, డ్రోన్లు తమ గగనతలంపై ఉల్లంఘనలు జరిపిందని మోల్డోవా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు రష్యా సైనిక ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయి సైనిక దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఈ యుద్దం కొనసాగుతున్న వేళ రష్యా చమురు ఆంక్షలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేశారు. అంతేకాకుండా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. రష్యాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ గొప్ప విజయంగా అభివర్ణించారు. అయితే దీనిపై యుక్రెయిన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యాతో ఉద్రిక్తతల తగ్గింపుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం లేకుండా ఆంక్షలు సడలించడం బలహీనతకు నిదర్శనమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రష్యాకు యుద్దాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశం లభిస్తుందని హెచ్చరించారు. H1B వీసాకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పేరొందిన 8 టెక్ దిగ్గజ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, క్యాబ్జిమ్ని, HCL, కాగ్నిజెంట్, అడోబ్ సంస్థలున్నాయి. దీంతో ఆయా సంస్థల తరపున H1B వీసాపై అమెరికా వచ్చే ఉద్యోగుల గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఇకపై కష్టతరమవుతుంది. H1B వీసా కార్యక్రమం దుర్వినియోగం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ వెల్లడించారు. అమెరికన్లతో భర్తీ చేసేందుకు ఏమాత్రం సాధ్యం కాని ఉద్యోగాల కోసం అమెరికా వెలుపల ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను తీసుకొచ్చేందుకు సంస్థలను అనుమతించడమే H1B వీసా ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని, దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రోగ్రాంలో విపరీతమైన మోసాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ 8 టెక్ కంపెనీలకు సంబంధించి కొత్త వాటితో పాటు పెండింగ్ లో ఉన్న లేబర్ సర్టిఫికేషన్లను ఇకపై పరిశీలించమని అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్ శాండర్లింగ్ ఆదేశించారు. 2009 నుంచి ఈ కంపెనీలు భారీగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లను పొందాయని, అమెరికాకు చెందాల్సిన లక్షలాది ఉద్యోగాలను లాక్కున్నాయని ఆయన ఆరోపించారు. అయితే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ పెర్మ్ కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు భారత్ అమెరికా దేశాల ఉమ్మడి ఆశయాల సాధనకు దోహదపడవని భారత్ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతులైన నిపుణుల రాకపోకలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు విలువను జోడిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన భారతీయులకు అవకాశాలు కల్పించడంతో పాటు అత్యాధునిక నైపుణ్యం కలిగిన నిపుణుల సేవలను పొందడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. దీనివల్ల ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల కల్పన వంటి రంగాలు బలోపేతమవుతాయని తెలిపారు. అమెరికాలో వాటాదారుల సంపద పెంపుకు కూడా ఇది దోహదపడుతుందని, ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే కీలకమైన రంగమని జైష్వాల్ పేర్కొన్నారు. అయితే పర్మ్ కార్యక్రమం నుంచి కొన్ని కంపెనీలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినంత మాత్రాన ఇప్పటికే జారీ చేసిన H1B వీసాల చెల్లుబాటుపై కానీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యుల వీసా స్థితిగతులపై కానీ ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రభావిత కంపెనీల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల శాశ్వత నివాస హోదా లేదా గ్రీన్ కార్డు పొందే ప్రక్రియపై ఈ నిర్ణయం కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించిందని చెప్పారు. నౌకాయానం, నావికుల భద్రతపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్, GOF ఆన్ S4 కు భారత్, లైబీరియా సహా అధ్యక్ష దేశాలుగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న వరుస దాడులను ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయని తెలిపారు. ఈ బృందం తొలి సమావేశం న్యూయార్క్ లో జరిగిందని లైబీరియా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ సమావేశానికి నాయకత్వం వహించి అధ్యక్షత వహించారని జైష్వాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో 25

పాల్గొన్నాయని జైస్వాల్ చెప్పారు. వాణిజ్య నౌకాయానం, నావికుల భద్రతా అంశాలను అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలపడమే ఈ బృందం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు నావికుల భద్రతకు భరోసా కల్పించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జైస్వాల్ తెలియజేశారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో నిన్న సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు పలు విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ భూకంపం తరువాత 40కి పైగా ప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక తూర్పు ఆసియాలో తైవాన్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. తైవాన్ సమీపంలో చైనా చేపడుతున్న సముద్ర కార్యకలాపాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌకల గస్తీతో పాటు చైనాకు చెందిన సముద్ర మిలీషియా నౌక కార్యకలాపాలపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా భారీ సైనిక చర్య ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ సముద్ర రవాణాపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యెమెన్ ప్రభుత్వ అధినేత రషాద్ అల్ అలీమీ వ్యూహాత్మకంగా కీలకమైన తాయిజ్ నగరం సమీపంలోని హౌతీ స్థావరాలపై ప్రభుత్వ దళాలు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్ లో ఏ అభ్యర్థికి అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులాడా సిల్వా, సెనేటర్ ప్లామియో బోల్సనారో మధ్య రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అక్టోబర్ 25న జరుగుతాయి. అక్టోబర్ 4న జరిగిన తొలి విడత పోలింగ్ లో బ్రెజిల్ ఓటర్లు తమ తీర్పును వెల్లడించారు. దాదాపు అన్ని ఓట్లు లెక్కించిన సమయానికి ప్లావియో బోల్సనారోకు 5.6 కోట్లకు పైగా ఓట్లు లభించగా లులాడా సిల్వాకు సుమారు 5.37 కోట్ల ఓట్లు వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం కనిపించకపోవడంతో రెండో విడత ఎన్నికలు అనివార్యమయ్యాయి. నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఒండో రాష్ట్రంలోని ఇగ్బో కోడా సమీపంలో నైజీరియా వైమానిక దళానికి చెందిన ATR-42 మిలిటరీ విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 సిబ్బంది సహా 32 ప్రాణాలు కోల్పోయారు. బెవిన్ నుంచి లాగోస్ నగరానికి వెళ్తున్న ఈ విమానం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయింది. అనంతరం నావికాదళ స్థావరానికి సమీపంలోని నది ఒడ్డున కూలిపోయింది. గత కొద్ది రోజులుగా 2026 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం భారత్ మూలాలున్న దక్షిణాఫ్రికా వాసి నవనీతం నవి పిల్లైను వరించింది. నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయం, శాంతిని పెంపొందించేందుకు నవనీతం చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మానవ హక్కుల కోసం ఆమె విశేష కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. ఇక సాహిత్య రంగానికి సంబంధించి కెనడా రచయిత్రి అనే కార్సన్ ను వరించింది. 2026 నోబెల్ సాహిత్య పురస్కారానికి ఆమెను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. సమకాలీన సాహిత్యంలో వినూత్న రచనా శైలితో కొత్త రూపాలను తీసుకొచ్చినందుకు ఈ అవార్డును అందిస్తున్నట్లు తెలిపింది. సంప్రదాయ సాహిత్యంతో సృజనాత్మకంగా సంభాషిస్తూ సమకాలీన సాహిత్యానికి కొత్త రూపాలను అందించిన అనే కార్సన్ రచనలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. కవిత్వం, అనువాదం, గద్యం ఇలా విభిన్న ప్రక్రియలను కలిపి ఆమె తనదైన శైలిని రూపొందించుకున్నారు. ఇక ఫ్రాన్స్ కు చెందిన హెన్రీ బి కాగన్, జపాన్ కు చెందిన కేన్సో సోయిలు రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్ ప్రక్రియలో నాన్ లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకెటాలిసిస్ ను ఆవిష్కరించినందుకు గాను వీరికి అత్యున్నత గౌరవం దక్కింది. ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఈ ఏడాది ప్రఖ్యాత శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జన్ ఎంపికయ్యారు. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటుకు అందించిన విశేష సేవలతో పాటు ఖగోళ మూలాలు కలిగిన అత్యుత్తమ శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఫ్రాన్సిస్ హాల్జన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అలాగే వైద్య శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. కాంతి ద్వారా జీవకణాల్లోని అయాన్ ఛానళ్లను నియంత్రించే పద్ధతులు, నాడీ వ్యవస్థ కణాల పనితీరును అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం దక్కింది. ఆప్టోజెనెటిక్స్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన కార్ల్ డిసెరోత్, జర్మనీకి చెందిన పీటర్ హెగ్మెన్, జార్జ్ నెగర్లను నోబెల్ కమిటీ విజేతలుగా ప్రకటించింది. భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ఎల్నినో ఈ ఏడాది డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకోనుందని గురువారం వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా

ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ తన నెలవారీ గ్లోబల్ నివేదికలో వెల్లడించింది. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలు ఇటీవల ముగిశాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఈ ఏడాది ఆసియా క్రీడలు అక్టోబర్ 4తో ముగిశాయి. జపాన్ లోని ఐచీ ప్రిఫెక్చర్, నాగోయా నగరాలు ఈ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చాయి. మొత్తం 45కు పైగా ఆసియా దేశాలు ఈ ఏడాది ఆసియా గేమ్స్ లో పాల్గొనగా 10,000 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు ఇందులో భాగస్వాములయ్యారు. ఇక ఈ ఆసియా క్రీడల్లో చైనా అత్యధిక పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఏకంగా 85 పథకాలు సాధించి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచారు. 201 స్వర్ణ పథకాలతో చైనా మొదటి స్థానంలోను, 52 స్వర్ణ పథకాలతో జపాన్ రెండో స్థానంలోను, 42 స్వర్ణ పథకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలోను, 21 స్వర్ణ పథకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచాయి. తదుపరి ఆసియా క్రీడలు 21వ ఎడిషన్ 2030లో ఖతార్ లోని దోహా నగరం వేదికగా జరగనున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దేవ సేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐఎం సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం మేడం ఎలా ఉన్నారు, క్షేమమేనా, హరివిల్లకు స్వాగతం అంటూ మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యవతి గారు నందిగామ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మేడం, సింప్లీ గుడ్ అబౌట్ ద ప్రజెంట్ డిజిటల్ సైబర్ క్రైమ్స్ అండ్ ప్రికాషన్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ అంటూ చెప్పారని చెప్తున్నారు. ఓకే, ఎనివే మీరు ఆన్సర్ పంపించారా లేదా ఎంత పెద్ద మెసేజ్ పంపించారు అందులో ఆన్సర్ ఉందో లేదో ఎదుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఓకే ఇంత పెద్ద మెసేజ్ చదవగా నాకు అందులో ఆన్సర్ అయితే కనిపించింది అనమాట. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు పప్పిని పాళ్యం నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక నవనీతం గారు దొడ్ల బల్పూర్ గిరీష్ బాబు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మా పేర్లు దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, చరణ్, కరవది, ప్రకాశం జిల్లా పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దాసరి చంద్రశేఖర్ ఫ్రమ్ గుడిపాడు వలసపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో హాయ్ గుడ్ మార్నింగ్ దీపుజీ బాగున్నారా అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నవరసవర్ధ హరివిల్లకి స్వాగతం అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సాయి శిస్త్ర తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం మల్లశ్రీ గారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు పంపిస్తున్నారనమాట. సో ఇంకా టైప్ చేస్తూనే ఉన్నారు, ఆన్సర్ ఇంకా పంపించలేదు. అండ్ అలాగే హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ దీపు అక్క విజయవాడ తేజు అంటూ పంపించేస్తున్నారు, అందరి పేర్లు పెట్టేసి. ఎనివే నువ్వైతే క్వశ్చన్ కి ఆన్సర్ చేయనానా ఎవరో కానీ నీ పేరు పెట్టాలమ్మ, మా పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఐఎం సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంట, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు నమస్తే దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగర్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించలేదు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక పేరు కూడా ఏం పంపించలేదు. సో మీరు ఏదైనా ఆన్సర్ పంపించినప్పుడు మీ పేరు కూడా పంపించండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను అనమాట, 2026 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అంటే నవి పిల్లే, దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది, మాజీ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉన్నతాధికారి అనమాట. సో నవి పిల్లే ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో జస్ట్ ఇప్పుడు కూడా కొంతమంది మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఎనివే మరి మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244888. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

0: చేస్తాం. మొబైల్ చార్జ్ చేయాలి,
1: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
0: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
0: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
0: అంటే మోసాలకి చెప్పాయి బై బై.
2: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో కొంచెం ఈజీ క్వశ్చన్ అడిగాను అనుకుంటా, చాలా మంది ఆన్సర్లు పంపించేశారు. ఏనే మరి చక్కచక్క చదివేస్తాను ఎవరెవరు పంపించారు. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐ ఎమ్ సాయి సంజన ఫ్రమ్ బెంగళూరు అంటూ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శివ శ్రీఫ్ అని దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలోజు గోపాల కృష్ణమాచార్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా జవాబు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటూ చెరుకుపల్లి నుండి అన్నపూర్ణ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు పపినిపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో మేడం సునంద అనంతపురం నుంచి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక బోధన్ పచేపల్లి నుంచి ఎలగందుల మార్కెండేల లక్ష్మీ గారు పంపిస్తున్నారు. ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే మరి ఇంకా బోల్డ్ ఆన్సర్లు ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చదువుతాను. అందుకంటే ముందే మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

వెళ్ళింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో ఇంకా చాలా మెసేజ్లు వచ్చినాయి. ఈజీ క్వశ్చన్ అనుకుంటా, చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట. ఏదైనా నెక్స్ట్ ఎవరు అంటే కనుక కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లింగేశ్వర్ అండ్ మిత్రన్ హేంతీశ్వర్ పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మోనిషా సి మధురై తమిళనాడు నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే శ్రీనివాస్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ కృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష దేయు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండల మల్లికార్జునరావు కామర్స్ లెక్చరర్ శ్యామలాబాయి మోహిత్రావు జ్యోత్స్నవి భైరవ నగర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుంచి ఆన్సర్ పంపించలేదు, సారీ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక అంపాపుర గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లేసు జూకు అదెప్ప పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే పంపించలేదనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే కనుక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదాం చెన్నకేశ్వరరావు గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇందుకు ఆన్సర్ ఏంటంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారు అంటే 4 సంవత్సరాలకు ఒకసారి అనమాట. వేసవి శీతాకాల ఒలింపిక్స్ వేర్వేరు షెడ్యూల్లో జరుగుతాయనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. బట్ ఇంకొక మెసేజ్ వచ్చింది ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుండి శ్వేత.

లక్ష్మి, నిష్క, హనీ పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం హరవేలు ప్రోగ్రామ్ లో. సో 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి వచ్చింది అని అడిగాను కదా, సో దీనికి కూడా చాలా ఆన్సర్లు వచ్చేసాయి అనమాట. చూద్దాం ఎవరెవరు పంపించేశారు. శుభోదయం మేడం, బాగున్నారా? మార్నింగ్ నుండి మంచి టాపిక్స్ తో చక్కగా వివరించారు, మంచి సాంగ్స్ వేస్తున్నారంటే హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క హనీ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా పంపించారు అనమాట. ఎనివి, నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్. అలాగే పాలోజు గోపాల కృష్ణమాచార్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయదీప్ గారు అంటూ పంపిస్తున్నారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. ఇంకా ఉరువకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బోధనం పోచప్పల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ కడప నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ శివశ్రీ ఫనీ దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక జ్యోత్స్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావాలి గారు రైట్ ఆన్సర్. అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డానియల్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆన్సర్ ఈజ్ అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాతమయ్య గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ చింతలపూడి నుండి బోనాసి ఆదం మల్లేశ్వరి శ్రీను ధనలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహూమ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఏదో వచ్చి సక్కుబాయి గారు ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనివే నెక్స్ట్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తానవల్లి ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి జస్ట్ విషెస్ మాత్రం పంపిస్తున్నారనమాట. నెక్స్ట్ సునంద అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ అండి, మార్నింగ్ నుంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అన్ని సాంగ్స్ లో కామన్ పాయింట్ అంటూ ఒకటి పంపించారు. ఎస్, మీరు గుర్తుపెడతారా లేదా అని అనుకున్నాను, బట్ గుర్తుపట్టేశారనమాట. ఏనే, మరి మీరైతే నాకు ఆన్సర్ పంపించలేదు. ఓకే, నేనైతే ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది అంటే కెనడాకు చెందిన రచయిత్రి కవయిత్రి అన్నే కార్సన్ కి అనమాట. సో అన్నే కార్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనేవల్ స్టూడియోలో టైం చూస్తే 10:51:15 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రకట. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనలో దురుసు ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. నిరసనల నేపథ్యంలో 250 రైళ్లు రద్దయ్యాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ది ల్యాన్సెట్ జనరల్ అధ్యయనం ప్రకారం 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. 1990 నాటి సంఖ్యకు ఇది రెట్టింపు. 1990-2023 మధ్య భారతదేశంలో మానసిక రుగ్మతల ప్రాబల్యం 123% పైగా పెరిగిందని కూడా ఈ అధ్యయనం పేర్కొంది. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లు తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్ అనూహ్యంగా తన వైఖరి మార్చుకున్నారు. పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఇజ్రాయెల్ పౌరులకు ఇచ్చే అత్యున్నత సౌర పురస్కారాన్ని ప్రకటించారు. ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజంకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ తెలిపారు. మరోవైపు

కెప్టెన్ స్మిత్ మచ్చర్ గౌరవార్థం కేరళం రాష్ట్రం ప్రత్యేక పోస్టల్ కవర్ను నిన్న విడుదల చేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగన్మాత దివ్యదర్శన్ పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్ల ధర 1,000 రూపాయలుగా నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళ్తామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూల నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:10:30 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మరి చాలా రోజుల తర్వాత ఇలా మధ్యాహ్నం వేళ మీ అందరినీ కలుస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. మరి ఈ రోజు అదే హ్యాపీనెస్ మీకు కూడా పాటల ద్వారా పనిచేస్తాను. మరి వినేసేయండి మంచి పాటలు అండ్ మంచి అప్డేట్స్, మంచి టూర్ అన్ని రెడీగా ఉన్నాయి మీకోసం. సో సందడి కూడా చేసేద్దాం. ఇవన్నీ అవ్వాలంటే ముందుగా సినిమా కబుర్లు మనం ఎంట్రీ ఇచ్చాం కాబట్టి అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే చందనాతో కలిసి.

సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి, ఎవరికి సంబంధించింది అని అంటే చెప్తా, మాట్లాడుకుందాం. ముందుగా అయితే ముత్తు నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, ముత్తం నుంచి సాంగ్ వినేశారు కదా. మనం అయితే సినిమా కబుర్లలో ముందుగా తెలుసుకుందాం మంచి అప్డేట్ గురించి. ఇంతకీ ఈ అప్డేట్ విషయానికి వస్తే, మరి దసరా మొదలైపోతుంది రేపే, మరి పండగ స్పెషల్ సినిమా సందడి ఎలా ఉంటుంది అంటే పోటా పోటీగానే ఉండబోతుంది. ఈసారి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి హిట్ అందుకోవాలని మనందరం కోరుకుందాం. పండగ వేళ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. మరి ఇలా కోరుకున్నాం కాబట్టి మరి అప్డేట్స్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో ఇవాళ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిలిం జైలర్ ఉంది కదా, మరి దాని సీక్వెల్ గా జైలర్ 2 అయితే రాబోతుంది పండుగల్లో ఈ దసరాలో. మరి ఎప్పుడు అని అంటే 15వ తారీఖు అనమాట. సో అది విషయం. మరి ఒక రిటైర్ అయిన ఒక ఎంప్లాయ్ ఉంటారు, ఆ ఎంప్లాయ్ యొక్క లైఫ్ లో అసలు ఏం జరుగుతుంది, అతను ఒక పవర్ఫుల్ విలన్ క్రియేట్ చేసిన ఒక కొత్త అండర్ వరల్డ్ సామ్రాజ్యంతో ఎదుర్కొనే విధానం అండ్ తన ఫ్యామిలీని వారసత్వాన్ని కాపాడుకునే విధానంగా మనకి మన అందరి ఫేవరెట్ హీరో మన రజనీకాంత్ గారు కనబడతారనమాట టైగర్ ముత్తువేల్ గా. మరి అలా కనిపిస్తూ మనకి అక్టోబర్ 15 జైలర్ 2 మూవీతో రాబోతున్నారు. మరి ఆ రేంజ్ హిట్ అందుకోవాలని మళ్ళీ కోరుకుందాం, జైలర్ అంత హిట్ అయితే. సో అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. మరిన్ని అప్డేట్స్, ఈ లోపు మంచి సాంగ్ వస్తుంది. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే ఉంది. తను ఎవరు అనేది ఒక పాట తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ఈలోపు ఈ సాంగ్ వినేసేయండి వింటూ.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఇది శ్రీరామ్ వాయిస్ లో, అలాగే రోహిత్ వాయిస్ లో మంచి సాంగ్స్ వినేశారు. మనమైతే సినిమా కబుర్లో ఉన్నాం. మరి ఇందాక మీరు విన్న ఓబులమ్మ పాటలో మనకి కనిపించే ఆ ఓబులమ్మ పుట్టినరోజు అనమాట ఈ రోజు. అది మనందరి ఫేవరెట్ రకుల్ ప్రీత్ సింగ్. సో రకుల్ ప్రీత్ సింగ్ మంచి మూవీస్ తో రెడీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మరి అలా మంచి మూవీస్ తో రావాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే

హీరో మూవీతో మనందరికి హీరోగా అలా అలా అలా తెర మీద కనిపించారు కదా. సో అశోక్ గల్లా మరి తనతో పాటు శ్రీ గౌరీ ప్రియ అలాగే శివాత్మిక రాజశేఖర్ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? వీసాట్. వింటారా సరదాగా ఆ వీసా గురించి ఏంటో? సో ఏంటంటే ఒక సొంత ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఎదురయ్యే కష్టాలు, సంబంధాలు, ఇలా వాటి మధ్య వచ్చే సమస్యలు, వాటన్నిటినీ దాటుకుంటూ తమ కలల్ని ఎలా సాధించారు ఆ యువత అనేది చెప్పే ఒక మంచి స్టోరీ అనమాట. ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తుందని అనుకుంటున్నారు. మరి ఇలా మనందరికీ ఈ మూవీని అందించిన ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే ఉద్భవ రఘు గారు, అండ్ కంపోజర్ వచ్చేసి విజయ్ బుల్గిన్. ఓకే, మరి ఈ సినిమా టైటిల్ కూడా అదే అనమాట, వింటారా సరదాగా. సో టైటిల్ బాగుంది కదా, వీసా, వింటారా సరదాగా. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే అక్టోబర్ 17, అంటే దసరా స్టార్ట్ అయిన 1 వీక్ కి మనకి ఈ సినిమా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈలోపు ఇంకేం లేవా మధ్యలో అంటారా, ఉంది, మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి కూడా. ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఒక సాంగ్ వినేయాలి. మరి వింటూ స్టే ట్యూన్డ్.

0: TFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి అర్థమైపోయింది కదా మన అప్డేట్ ఏంటనేది. రియల్ కమ్ రియల్ జంట అయిన విజయ్ దేవరకొండ రష్మికాల ఫిల్మ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ సినిమానే అక్టోబర్ 16 రాబోతుందన్నమాట అది విషయం. మరి ఈ సినిమా రణబాలి గా మనకి మన విజయ్ దేవరకొండ కనబడబోతున్నారు. 1854 to 1878 మధ్య జరిగిన బ్రిటిష్ పాలనలో అణచివేత, కరువు, ఆకలితో అల్లాడే జనం, వీళ్ళందరి నెత్రుతో తడిసిన నేలపైన ఒక వీరుడు రణబాలిగా తిరుగుబాటు చేస్తాడనమాట. తన ప్రజల కోసం బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఎదిరించి ఎదురు నిలిచి బ్రతుకు కోసం మొదలైన ఆ పోరాటాన్ని మనకి చూపిస్తారు తెరపైన. మరి ఈ మహాప్రతిఘటనకి వాళ్ళు ఎలా తిరగబడ్డారు అనేది మనకి కథ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసి అజయ్, అతుల్ వీళ్ళిద్దరు కంపోజర్స్ గా ఉన్నారు. మరి అది విషయం. మరి అక్టోబర్ 16 మీ అందరి కోసం

మంచి సాంగ్ అలా వినేశారు కదా బలగం నుంచి. మరి బలగం మూవీ ద్వారా మనందరికీ తన టాలెంట్ ని అలా ప్రదర్శించిన మనందరి ఫేవరెట్ కమీడియన్ కమ్ హీరో ప్రియదర్శి కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మరి ప్రియదర్శికి జంటగా నాగదుర్గ అని చెప్పి ఒక కొత్త హీరోయిన్ మనకి కనబడబోతోంది అనమాట తెరపైన. మరి వీళ్ళిద్దరి జంట ఆ సినిమాతో చాలా మంచి హిట్ పేర్ అయిపోవాలని కోరుకుందాం. మరి వంశీరెడ్డి దొండపాటి మరి ఈయనైతే ఈ మూవీకి డైరెక్టర్ గా మనకి డైరెక్షన్ చేయబోతున్నారు అండ్ సురేష్ బొబ్బిలి గారు కంపోజర్ అనమాట. మరి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ అయితే రాబోతోంది. ఇది కూడా రణబాలి ఏ రోజైతే రిలీజ్ అవుతుందో అదే రోజు అనమాట. సో అక్టోబర్ 16 ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అండ్ నాకు ఈ పేరు అయితే చాలా బాగా నచ్చింది, టైటిల్ అయితే ఇడుపు కాగితం అట, వెరైటీగా ఉంది టైటిల్. మరి చూద్దాం ఈ మూవీ థీమ్ ఏంటి, అసలు ఇవన్నీ వెనకాల ఏం జరిగింది స్టోరీ అవన్నీ కూడా తెలుసుకుందాం.

సో అది దానికన్నా ముందు ఇంకొక మంచి పాటని మీకు వినిపించేస్తాను. మరి ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఒక యాక్టర్ కమ్ కమీడియన్ అయిన రఘుబాబు గారి బర్త్డే కూడా అనమాట. అండ్ అంతేకాదు మనందరి ఫేవరెట్ సినిమా ఒకటి ఉంది, మరి అందులో నటించిన సంజనా గర్లాని గారి బర్త్డే కూడా ఈ రోజే అనమాట. మరి వీళ్ళందరికీ అలా అలా అలా డెడికేట్ చేస్తూ మంచి సాంగ్స్ వినిపించేద్దాం. ఇంటర్ స్టేట్ యూన్

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: అంకుల్ హలో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 లో సినిమా కబుర్లు. మరి ఈ పాటలో మనందరికి కనిపించే ఆ క్యూట్ హీరోయిన్ అప్డేట్ అనమాట. మనందరి ఫేవరెట్ అనుపమ బర్డ్ అప్డేట్ అయితే ఉంది మనకి. మరి ఇంతకీ ఏంటంటే, అనుపమ అండ్ అలాగే తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరూ జంటగా ఒక కొత్త సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి గాజుల భద్రప్ప గారు డైరెక్షన్ అందిస్తారనమాట. అండ్ నరేష్ కృతి కిరీటి గారు ఒక ప్రత్యేక పాత్రలో పాల్గొన్న నటిస్తారు వీళ్ళిద్దరు కూడా. అండ్ ఈ మూవీకి కంపోజర్ వచ్చేసి సురేష్ బొబ్బిలి గారు. మరింతకీ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే టైటిల్లో కూడా క్రేజీ ఉంది. సో క్రేజీ కళ్యాణం అంట. మరి వీళ్ళిద్దరికీ జరిగే కళ్యాణం చాలా క్రేజీగా ఉండబోతుందని నాకు అయితే అర్థమైంది టైటిల్ ద్వారా. మరి అది ఈ సినిమా అయితే సేమ్ డే ఎప్పుడు ఎడుపు కాగితం రణబాలితో పోటీ పోటీగా మనకి అక్టోబర్ 16 ఇది రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అదే సంగతి మరి ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హాస్య నటుల్ని

గుర్తు చేసుకోవాలి. ఒకళ్ళు ఎవరు అని అంటే కళ్ళు చిదంబరం గారు. మరి ఈయన పేరు తలుచుకోగానే చాలా మూవీస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మరొకరు ఎవరు అంటే ఎం వెంకటేశ్వరరావు గారు. అండ్ అలాగే ఇంకొక హాస్య నటులు ఎవరు అని అంటే గుండు హనుమంతరావు గారు. మరి వీళ్ళ పేరు తలుచుకోగానే ఎన్నో చిత్రాలు మన కళ్ళ ముందు అలా గుర్తొస్తాయి. వాళ్ళ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు ఇప్పటికీ మనం నవ్వుకుంటూనే ఉంటాం. కానీ వాళ్ళందరూ మనల్ని వీడి వెళ్ళారు, కాకపోతే వాళ్ళు ఎప్పటికీ మనల్ని అలా నవ్విస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరి జయంతి అనమాట ఈరోజు. మరి వాళ్ళందరినీ కూడా అలా గుర్తు చేసుకుందాం. అండ్ చివరిగా మన సినిమా కబుర్లో ఒక మంచి పాట నేను మీకు వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రో జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన్ను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనల్లో దురుసు ప్రవర్తనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో సహా ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో చేపడుతున్న సరస్ ఆజీవికా మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. సరస్ మేళాను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేసిన దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అనూహ్యంగా తన వైఖరి మార్చుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగన్మాత దివ్య దర్శన్ పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్ల ధరను 1,000 రూపాయలుగా నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ

నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళ్తామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి మూడు రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను రాష్ట ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: Bharti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

12:09 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు మీకు తెలుసాలో మీకు తెలుసా, మనం టూర్ అయితే వెళ్ళట్లేదు బట్ టూర్ వెళ్లేందుకు సంసిద్ధం అవుతున్నాం అనమాట. సో మనకి చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సోలో బతుకు మనకి సో బెటర్ అని చెప్పేసి. ఎందుకు అంటే కొన్నిసార్లు అలా అనిపిస్తుంది, ఒంటరిగా ఉంటే చాలా బాగుంటుంది, ఒంటరి ప్రయాణం అలాగే ఒంటరిగా మనం చేసే పని ఏదైనా సరే చాలా బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో మరొక ట్రెండ్ ఏంటో తెలుసా, సోలో ట్రిప్పే సో బెటర్ అంట. మరి సోలో టూరిజం అంటే చాలా మంది ఇష్టపడుతుంది ఈ మధ్య కాలంలో. సో గజిబిజి గందరగోళాలన్నింటినీ పక్కకి నెట్టేసి హాయిగా ఒంటరి ప్రయాణం అలా చేస్తూ మనకి నచ్చింది తింటూ మనకి నచ్చినంత సేపు నిద్రపోతూ మనకి నచ్చిన ప్లేస్ లో నచ్చినంత సేపు కూర్చొని అలా కాలక్షేపం చేయటం, దానివల్ల ఏమవుతుంది హాయిగా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గజిబిజి మన గందరగోళ ప్రపంచానికి దూరంగా కాసేపు అలా మనం ప్రయాణించాలి అని అనుకుంటూ సోలో టూరిజం ని ఎంచుకుంటున్నారనమాట చాలా మంది టూరిస్టులు అయితే. మరి ఈ టూరిజం చేయాలి అని అంటే అది చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ అందులో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి, మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. మరి ఇవన్నీ ఏముంటాయి తెలుసుకుందాం వాటన్నిటి గురించి. ఈ లోపు అయితే మంచి సాంగ్ వినిపించేస్తున్నాను మీ అందరికీ, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

నలుగురు నడవని ఆరుట్లో నేను నడిచెదరు అంటూ సాంగ్ వినేశారు కదా శంకర్ భగవాన్ గారు పాడగా టక్కరి దొంగ మూవీ నుంచి మరి ఈ సినిమాలో ఈ పాటలు లాని కొంతమంది సోలో టూరిజం ని ఎంచుకుంటున్నారు. అయితే సోలో టూరిజం ఎంచుకోవడం తప్ప అంటారేమో కానీ కాదు, ఎందుకనంటే మనం ప్రయాణించాలి అని అనుకోవడం, మనకి మనం కూడా ఎంచక్క ఒక పక్షిలా ఎగరాలి అనుకోవడం తప్పే లేదు. కాకపోతే ఇందులో కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటాయి, అవి తెలుసుకుంటే మనకి మంచిది అన్నమాట. సో సోలో టూరిజం చేసేటప్పుడు సోలో టూరిస్ట్ గా మనం తొలిసారికి ప్రయాణం చేస్తూ ఉంటే గనక మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ టైం ఇప్పుడే ఈసారి అంటే ఇలా ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేద్దాం అన్నట్టు ట్రావెలింగ్ ని. సో అలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, మరి అవేంటి తెలుసుకుందాం. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి తీసుకోవాలి, అంటే సోలో టూరిజం చేసే వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే వారు ఏం చేయాలి అనంటే

అక్కడ భాష నేర్చుకోవడంతో పాటు, అంటే నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఆ భాష వస్తేనే మనం ఆ ప్లేస్కి వెళ్ళాలా అని కాదు, తెలిసి ఉండాలి ఆ భాష అనేది, తెలిసి ఉండాలి అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యే విధంగా తెలిసి ఉండాలి. అలాంటి ప్లేసెస్ని ఎంచుకుని వెళ్తే ఇంకా మీరు బెటర్ అనమాట, ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు. అండ్ అక్కడ ఆ భాష నేర్చుకోవడం అంటే తెలిసి ఉండడం ఒకటే కాకుండా, ఆ ప్లేస్లో ఒక లోకల్ సిమ్ కార్డు, ఒక హెల్ప్ లైన్ నెంబరు, లోకల్ యాప్స్, ఆ ఏరియాకి సంబంధించి లోకల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే అనమాట. అండ్ ఒంటరిగా ప్రయాణిస్తున్నారు కాబట్టి మీ లగేజ్ తేలికగా ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవాలి, అండ్ మీ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి, అండ్ దాంతోపాటు మీ లగేజ్ కూడా మీ దగ్గరే ఉంచుకోవాలి. కాబట్టి తేలికపాటి వస్తువులు ఏమన్నా ఉంటే అవి మాత్రమే మన లగేజ్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏవి ఉంచకూడదు. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి ఉంచకుండా జిరాక్స్ కాపీస్ ఉంచుకోవడం బెటర్, వీలైతే ఒక సాఫ్ట్ కాపీ మీతో ఉంచుకోవడం ఇంకా బెటర్ అనమాట. మరి ఇంకా తెలుసుకుందాం, సోలో టూరిస్టులు అందరూ చక్కగా రెడీగా ఉండండి. నెక్స్ట్ టైం మీ అందరినీ ఇలా తీసుకెళ్ళిపోతా, ఒక సోలో టూరిస్ట్ ఇంకో సోలో టూరిస్ట్ కలిస్తే ఏమవుతారు, సో మంచిగా టూర్ టీమ్ అయిపోతుంది కదా, మరి అట్లా తీసుకెళ్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని టూర్ తీసుకెళ్తా, బట్ ఇప్పుడైతే మనం సన్నాహాలు చేసుకుందాం. యుద్ధ సన్నాహాలు ఎలా చేస్తారో మనం ట్రావెలింగ్ సన్నాహాలు చేసుకుందాం. దానిలో భాగంగా కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటున్నాం కదా, సో నెక్స్ట్ ఇంకా మీతో షేర్ చేస్తాను కొన్ని టిప్స్. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆర్యా నుంచి మరొక సాంగ్ వస్తుంది, ఒక స్మాల్ బ్రేక్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఏం బ్రదర్, వన్ సార్ లవా? చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మన ద అప్పర్ హ్యాండ్.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. మనము ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మరి సోలో టూరిజం గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా. మరి సోలో టూరిస్టులందరికీ కూడా విశ్రాంతి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి అదే చాలా ఇంపార్టెంట్ టైం. చాలా సేపు అలా ప్రయాణించి పక్కన ఎవరి హెల్ప్ లేకుండానే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్ ఆర్ ట్రైన్ ఫ్లైట్ ఇట్లా ఎందులో ప్రయాణించినా సరే మీ వస్తువుల పూర్తి బాధ్యత మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే ట్రిప్స్ కోసం తీసుకున్న మన వాటర్ ఆర్ వస్తువులు ఏవైతే ఉంటాయో మన వాలెట్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక బ్యాగ్ లో పెట్టకూడదు అన్నమాట. అంటే అన్ని ఒకే బ్యాగ్ లో పెట్టేస్తే చాలా ఇదవుతుంది, చాలా ఫాల్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఏం చేయాలి, మీతో పాటు ఒక 2-3 బ్యాగ్స్ లాగా చిన్న చిన్న బ్యాగ్స్ లాగా క్యారీ చేసుకోవచ్చు. అలా క్యారీ చేసుకుని వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కో ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. పోతే ఒకటే పోతుంది, అన్ని కలిపి ఒక్కసారి పోకుండా ఒకటే పోతుంది అన్నమాట, ఇన్ కేసు అలా ఎప్పుడైనా జరిగితే. అలా కాకుండా అన్ని కలిపి ఒక దాంట్లో ఒక ఇంపార్టెంట్ బ్యాగ్ ఇది అని పెట్టుకుంటే దొంగలకి తెలీదా ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో, ఈజీగా కొట్టేయచ్చు అనమాట మీరు సోలో టూరిస్ట్ కాబట్టి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే మనం ఎక్కడికి

అయినా సరే మనం ఎంచుకున్న ప్రాంతానికి తగ్గ కరెన్సీ మన దగ్గర ఉండేలాగా కూడా చూసుకోవాలి. సో అవి మాత్రమే కాదు, ఇది కూడా అనమాట ఇంపార్టెంట్, మనకి ఉన్న వస్తువులన్నింటినీ జాగ్రత్త చేసుకోవడం. ఇంకా మనం తెలుసుకుందాం మరిన్ని టిప్స్. అయితే మనకి ఒక మంచి సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

0: సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాల శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్ లో భారత్ కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు

పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35 లైట్నింగ్ 2, రఫేల్ F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు, బాలల న్యాయ కమిటీ, యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 April 7 వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ధి సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది March 28 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత, క్షేమాన్ని నిర్ధారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పథకాన్ని ఖాయం

చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్ లో సింగపూర్ కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్ లో భారత్ కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సోలో టూరిజం గురించి మాట్లాడుకుంటూ సోలో సినిమాలోంచి పాట వినకపోతే బాగోదు కదా. అందుకే మనం అలా పాటతో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్పేసాం మన మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి చాలా మంది ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేయాలి అనేది ఇందాక మాట్లాడుకున్నాం. మరి రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఇవన్నీ మొదలుసులే మాకు ఇదంతా మామూలే అనుకుంటారేమో, కానీ తొలిసారి ట్రావెల్ చేయడం కన్నా రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో తొలిసారిగా మనం వెళ్తూ ఉన్నామంటే మనకి తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని మర్చిపోతాం, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కానీ రెగ్యులర్ గా సోలో ట్రిప్లు వేసే వాళ్ళు అన్నీ పెట్టుకున్నాలే అన్న ఒక ధీమాతో వెళ్ళిపోతారు కదా. సో అలా కాకుండా మనం మనతో పాటు వీలైతే మన జ్ఞాపకాలను తీసుకొచ్చుకుంటాం కదా, దానికోసం మనం ఏం చేయాలి అని అంటే మనకి చేతిలో ఒక బుక్ లేదా నావల్ని తీసుకుని వెళ్ళాలి. అండ్ వీలైతే ఒక మ్యూజిక్ విని ఎందుకు ఏదైనా ఒక మీడియం తీసుకుని వెళ్తే బెటర్. అండ్ ఆల్రెడీ మన మొబైల్స్ మన చేతిలోనే ఉంటాయనుకోండి. ఈ మధ్య కాలంలో అందరూ ఫొటోస్ కోసం కెమెరాలు పట్టుకొని అక్కర్లేదు అండ్ చక్కగా చేతిలోనే మంచి మీడియం మీకు దొరుకుతుంది. సో అలా మీరు వెళ్ళిన ప్రదేశంలో కనుక సంప్రదాయాలు ఏమేమి కొత్త కొత్త సంప్రదాయాలు ఉన్నాయి అని అంటే సో వాటిని తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేస్తే ఇంకా బెటర్ అనమాట. అండ్ మీరు వెళ్ళే ఆ ప్రదేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళే ప్రదేశంలో సైకిల్ రైడ్ అని లేకపోతే ట్రెక్కింగ్ అని ఇలాగా పారాగ్లైడింగ్ అని ఇలా బంజీ జంప్, సో ఇలా రకరకాలు ఉంటాయి కదా. వాటి స్పెషాలిటీస్ అక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేం చేయొచ్చు సోలోగా, ఇవన్నీ తెలుసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట మీరు చేసే ఆ సోలో ట్రిప్. అండ్ ఇంకా మాట్లాడుకుందాం సోలో టూరిజం గురించి. ఈలోపు అయితే ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఓయ్ ఓయ్ మరి విన్నారా మీరంతా కూడా, సో వినేసి ఉంటారని నాకు అనిపించింది. మరి ఈ సాంగ్ అయితే మన సిద్ధార్థే పాడారు. మరి నేనైతే మరి చివరిగా ఇంకొన్ని టిప్స్ తో మరి ఈ ప్రోగ్రామ్ కి ఎండింగ్ ఇచ్చేదా. అసలు ఈ సోలో టూరిజం మనకి ఎక్కువగా ఇష్టపడే టూరిజం గా నిలిచింది. ఎందుకు మనం అందరం కలిసి ప్రయాణించడం వేరు, ఒంటరిగా మన మెమరీస్ ని మనమే అలాగా మనం గ్రాప్ చేసుకోవడం వేరు కదా. ఇలా ఈ సోలో ట్రిప్ అనేది మనకి చిరకాలం గుర్తుండాలి అని అంటే ఏం చేయాలి, మనతో పాటు మన ఒక డైరీయో బుక్కో కెమెరానో ఇవన్నీ తీసుకెళ్ళడం ఒక ఎత్తు, అండ్ మనతో పాటు ఒక రికార్డర్ తీసుకెళ్ళడం మరొక ఎత్తు అనమాట. సో సోలో టూరిస్ట్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వెళ్లేదే ఒంటరిగా, కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అంతవరకు ఓకే, మీకు అక్కడ ఎవరన్నా పరిచయస్తులు ఉంటే మాట్లాడడం వాళ్ళతో కలిసి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పడం ఇవన్నీ ఓకే. అలా కాకుండా అపరిచితులు ఎవరన్నా ఎదురైతే వాళ్ళని మీరు సంప్రదించకూడదు. మీకు తెలియని విషయాల్ని వాళ్ళని అడగడం కన్నా అక్కడ మనకు ట్రావెల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఇంకా బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక మంచి ప్లేస్ ని ఎంచుకుని వెళ్ళారు, ఏదైనా ఒక నేషనల్ పార్కో లేకపోతే ఏదైనా ఒక మంచి హాలిస్ట్ ప్లేస్ ఏదో ఒకటి ఎంచుకుని వెళ్ళారు, అక్కడ ఉన్న గైడ్స్ ని అడిగి తెలుసుకోవడం చాలా బెటర్. సో ఇంకా సోలో టూరిజం వల్ల మనకి వచ్చే యూజెస్ ఏంటి అని అంటే ముఖ్యంగా స్ట్రెస్ అనేది మనకి దూరం అవుతుంది, అండ్ అంతేకాదు మనకి మన హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సోలో టూరిజం వల్ల. అండ్ అంతేకాకుండా మనకి

ఎనర్జీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సోలో టూరిజం వల్ల తెలియని మానసిక ధైర్యం మనలో పెరుగుతుంది. సో మీరు సోలో టూరిజం అంటే దూర దూరాల ప్రదేశాలను ఎంచుకొని వెళ్ళక్కర్లా, మీకు తెలిసిన దగ్గర ప్రదేశాన్ని ఎంచుకుని కూడా వెళ్ళచ్చు. ఎందుకు, మీరు వెళ్ళేది ఒంటరిగా ప్రయాణం చేస్తూ కాబట్టి. అందుకే సోలో ట్రిప్ సో బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు నేటి తరం యువత అంతరూ కూడా. మరి యువత అనే కాదు, మీరు ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా ప్రయాణించవచ్చు, సోలో టూరిజం చేయొచ్చు. మీరు మీ హ్యాపీ లైఫ్ ని అలా కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇది మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ చివరిగా అదే టైటిల్, సోలో బతికే సో బెటర్ అని భావిస్తున్నారు కాబట్టి సోలో ట్రిప్ కోసం సోలో బతికే సో బెటర్ మూవీ నుంచి పాట వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി എഫ്എം വാർത്തകൾ മുഖ്യാംശാലു ചതുത്തുന്നതി ബാലകൃഷ്ണയല്ല പ്രകട. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 46 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో పసిఫిక్ మహాసముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు నిర్మిస్తున్న ఈ భారీ గోడకు టెక్సాస్లోని భూస్వాములు, రైతులు అడ్డుపడుతున్నారు. తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరిస్తూ తిరుగుబాటు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామివార్లకు ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి, అమ్మవారు పల్లకిపై కొలువుదేరి ఆలయ తిరువిధుల్లో విహరించనున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో పాటు 3 సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ అరేబియా నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన జగన్మాత దివ్య దర్శన్ 1000 రూపాయల టికెట్లను ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మూలా నక్షత్రం మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి

0: भारती एफएम 101.3। హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:07:27 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. 1727 టైం వెరైటీగా వచ్చేసింది అండ్ మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ధీరాలో ఏం తెలుసుకుందాం, మంచి విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ముందుగా అయితే మనం ఒక ధీర వనిత గురించి తెలుసుకుందాం. మరింతకి ఎవరు ఆవిడ అని అంటే, ఒడిశాలోని బోలింగర్ కు చెందిన ఒక స్త్రీ అనమాట. మరి ఇంతకి ఈవిడ లైఫ్ స్టోరీ ఏంటి తెలుసుకుందాం. అండ్ ఈ లోపు ఒక మంచి సాంగ్ నేను మీకు వినిపించేస్తాను. ఇంతకి ఎవరు ఆవిడ అని అంటే మమతా ప్రధాన్ గారు అనమాట. మరి మమతా ప్రధాన్ గారి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం ఒక మంచి సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్.

Aarti FM 101.3. గుడ్ లక్ సకీర్ నుంచి సాంగ్ వినేశారు కదా. మనం ధీరాలో ఉన్నాం, మరి ఈ రోజు ధీరాలో మనం తెలుసుకోబోతున్నాం మమతా ప్రధాన్ గారి గురించి. సో మమతా ప్రధాన్ గారు ఒడిశాలోని బౌలింగర్కు చెందిన ఒక స్త్రీ అన్నమాట. అంతేకాదు ఆయుర్వేద వైద్యురాలు కూడా. మరి ఈ వైద్యం చేయటం అని అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం ఒకటి, అందులోనూ ఆయుర్వేద వైద్యం అని అంటే సహజ సిద్ధమైన మూలికలు ఇవన్నీ ఉపయోగించి చేసే ఒక మంచి వైద్యం అని చెప్పుకోవాలి వైద్య రంగంలో. మరి ఈ వైద్యంతో పాటు ఆమె ఒక సంఘ సేవకురాలు కూడా. మరి సంఘ సేవలు ఎన్నో చేసేది ఆవిడ, అంతేకాదు వైద్యురాలిగా ఆమె తన బాధ్యతల్ని కూడా నిర్వర్తించేది. ముఖ్యంగా ఎప్పుడు ఈవిడ చేస్తూ ఉండేది ఇలాగా అని అంటే గనక ప్రకృతి వైపరీత్యాలు. మొన్న రీసెంట్ గా మనం చూసాం చూసారా, నేపాల్ ఫ్లడ్స్.

అసలు చాలా మనకి బాధ అనిపించింది కదా. సో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు అనిపించినప్పుడు వచ్చినప్పుడు ఈవిడ తన వంతు సహాయం ఎంతో మందికి చేసిందనమాట. మరి అలా చేసేందుకు ఖచ్చితంగా ఆవిడ అక్కడ ప్రధాన పాత్ర వహించేదట. ముఖ్యంగా ఆ సంఘటన స్థలానికి చేరుకొని వైద్య సేవలు అందించడం, ఆ మనుషులందరికీ అక్కడ చుట్టూ ఉన్న బాధితులందరికీ ధైర్యాన్ని అందించడం ఇదే ఆమె తొలి కర్తవ్యంగా పెట్టుకున్నారు. మరి మమతా ప్రధాన అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఆమె ఒక వైద్యురాలు కన్నా ముందు ఒక సంఘ సేవకురాలు. మరి ఇంకా మాట్లాడుకుందాం మమతా ప్రధాన్ గారి గురించి. ఈలోపు ఒక మంచి పాట వస్తోంది, వింటూ ఆనందించండి.

0: నాద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.

ఎస్, వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు ధీరలో మనమున్నాం కదా. మరి 1993లో మనకి కలరా వ్యాధి వచ్చి ఎంతో మంది మనకి వ్యాధిగ్రస్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆ టైంలో కూడా ఈవిడ ఎన్నో సంఘ సేవలు అయితే చేశారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆవిడ వైద్యంతో సహాయం చేయడం ఇలా చేశారు. అండ్ ఆ తర్వాత 2004లో సునామీ, అండ్ ఆ తర్వాత 2010లో లద్దాఖ్ వరద, అండ్ అలాగే 2018లో కేరళ వరద, 2019లో ఫనీ తుఫాన్, అలాగే కోవిడ్, ఈ

వీటన్నిటి సమయాల్లో కూడా మన మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అలా చాటి చెప్పి అలా అందరికీ పంచిపెట్టారనమాట. అండ్ ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం ఆ తర్వాత జరిగింది. అండ్ ఆ ప్రమాదంలో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆవిడ ఎంతో సహాయం చేయడం ఆవిడ చేశారనమాట. అండ్ ఇలాగా విపత్తుల్లో ఉన్న ప్రతి చోటుకి ఆవిడ వెళ్ళి గంటల వ్యవధిలోనే కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకొని వైద్య సేవలతో పాటు అక్కడ ఉన్న శవాల్ని గుర్తించడం, క్షతగాత్రులకి సహాయం చేయడం అని అంతేకాదు క్షతగాత్రులైన ఆడవాళ్లకి దుస్తులు, శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివి అందించడం ఇవన్నీ కూడా ఆవిడ తన సేవలో భాగంగా చేసేవారనమాట. అలా మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అందరికీ పంచిపెట్టారు. మరి ఈవెన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మనం చిన్న పెద్ద పేద ధనిక ఇలాంటివి ఏవి చూడకూడదు. విపత్తు సమయాలు వచ్చినప్పుడు అవతల వాళ్ళని రక్షించే ప్రయత్నం, ముందుగా చేసే అడుగు మనమే వేయాలన్నమాట. సో అది విషయం. మరి మమతా ప్రధాన్ గారి గురించి తెలుసుకున్నారు కదా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు నేను మీతో ధీరాలు షేర్ చేయబోయే ముందు ఇప్పుడైతే ఒక స్మాల్ బ్రేక్, అండ్ ఆ తర్వాత మనకి ప్రాంతీయ వార్తలు ఉంటాయి. అండ్ ఆ తర్వాత మీ అందరితో షేర్ చేస్తుంటాను. వింటూ స్టే ట్యూన్ టు బి విత్ భారతి.

0: विविध भारती FM 101.3
1: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారన్నది అపోహ మాత్రమేనని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆయన ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న నిరసనపై పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. గెలిస్తే తమ ఘనతని, ఓడిపోతే ఈవీఎంలను నిందించడం సరికాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవమని వెంకయ్యనాయుడు తెలియజేస్తూ,
2: జరుగుతున్న గందరగోళం, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ఆందోళన, చేస్తున్న విమర్శలు, కోరుతున్న డిమాండ్లు మంచిది కాదు. ఈవీఎంలు తప్పు అని ఆందోళన అవుతుందో అది సరైనది కాదని నా అభిప్రాయం. అంత బహిరంగంగా జరుగుతుంది. ఎన్నికలు సరైనవి కావు, ఆ ఎన్నికలను రుజువు చేయాలా? ఇది సరైనంటే ఒక పద్ధతి కాదు. తర్వాత ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థను మనం రాజకీయంతో కలిపి నిందించడం, నిందలు వేయడం సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది.
1: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం జరుగుతోంది. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని పునమి ఘాట్లో సరస్ ఆజీవిక మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్తో కలిసి పరిశీలించారు. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకే 600కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబ సమేతంగా వచ్చేవారికి మేళా ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము మేళాను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
3: విజయవాడ ఉత్సవం 20వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. అదేవిధంగా సరస్ మేళా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా ఫస్ట్ టైం ఈ రోజున చేయబోతా ఉన్నాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. కల్చరల్ ఈవెంట్స్ అన్ని కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సరస్ మేళా జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే విజయవాడ గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా సహకరించి సక్సెస్ చేయాలి.

0: కోరుకుంటా ఉన్నా.
1: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సేకరణలో డిజిటల్ పారదర్శకత గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలకంగా మారింది. 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన ఈ ఆన్లైన్ వేదిక ద్వారా 2026 ఆగస్టు నాటికి మొత్తం లావాదేవీల విలువ 20 లక్షల కోట్ల రూపాయలను దాటింది. ఈ వేదికపై 3 కోట్ల 70 లక్షలకు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. గతంలో ప్రభుత్వ కొనుగోళ్లు వివిధ శాఖల టెండర్లు, ధరల ఒప్పందాలు, మధ్యవర్తుల ద్వారా జరిగేవి. దీనివల్ల కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం, పోటీకి పరిమితులు ఏర్పడేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు జీఈఎం ఒకే ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేదిక ద్వారా వస్తువులు, సేవలను కొనుగోలు చేస్తున్నాయి. వ్యక్తిగత వ్యాపారాలు, చిన్న సంస్థలు సైతం మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను విక్రయించవచ్చు. ధరలు, ఉత్పత్తుల వివరాలు, విక్రేతల సమాచారం అందుబాటులో ఉండటంతో కొనుగోళ్లలో పారదర్శకత పెరిగింది. ఈ వేదికపై జరిగిన మొత్తం లావాదేవీల విలువలో సూక్ష్మ చిన్న సంస్థల వాటా 45% పైగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లలో చిన్న వ్యాపారాల భాగస్వామ్యాన్ని పెంచడంలో జీఈఎం కీలక పాత్ర పోషిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ
2: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40-50 వేల మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడిపొడి చెత్త సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
1: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 31,34,707 రూపాయల విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 579 మందికి 5,19,34,509 రూపాయల విలువైన చెక్కులు అందించినట్లు వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 సిరీస్లో భాగంగా 3వ టీ20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరొక మ్యాచ్ గెలిచాయి. రేపు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా 10వ అక్టోబర్ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 1992 అక్టోబర్ 10వ తేదీన నిర్వహించారు. మానసిక ఆందోళన, కుంగుబాటు ఫోబియా, మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యాలకి చిహ్నాలు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు. అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి.

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
4: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మంచి సాంగ్ అలా వినేశారు కలుసుకోవాలని సినిమా నుంచి 1:37:17 అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. మరి ఈ రోజు ధీరాలో ఇంకా ఏం తెలుసుకుందామనంటే, సాధారణంగా ఉద్యోగులైనా వ్యాపారం చేసే స్త్రీలైనా విద్యార్థులైనా ముఖ్యంగా పనులు చేసే అంటే బయటికి వెళ్లి మధ్యాహ్నం వేళ అలా స్పెండ్ చేసే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం కొనుక్కు వేసే అవకాశం అనేది ఉండదు. ఏదో ఆదివారం దొరికినప్పుడు లేదా ఇలా పండగలు వచ్చినప్పుడు సెలవులు వస్తాయి కదా, ఇలాంటప్పుడు వాళ్ళు ఆ టైం ని ఎక్కువగా నిద్రకి కేటాయిస్తారు. అంటే సాధారణంగా 7 గంటలు 8 గంటలు నిద్రపోవాలి అనుకునే వాళ్ళు 10 గంటలు 12 గంటలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలా చేయడం మనకి ప్రమాదం, ఆరోగ్య రీత్యా ప్రమాదం అని చెప్పి మనకి వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. మరి ఇలా ఉద్యోగిని స్త్రీలు కానీ ఉద్యోగం చేసే స్త్రీలు కానీ ఇలా మధ్యాహ్నం వేళ ఎక్కువగా పనులు చేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఎలాంటి సలహాలు ఉంటాయి వైద్య నిపుణుల నుంచి అనేవి నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ మన ధీరాలు. అండ్ ఇంకొక మంచి సాంగ్ ఇలా వినేద్దామా రోజా సినిమా నుంచి మిన్ మినీ వాయిస్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

మెలోడీ సాంగ్ అలా వినేశారు కదా. మెలోడీ సాంగ్ అయితే మనం తీరాలో తెలుసుకుంటూ ఉన్నాం. ఉద్యోగినులైనా, వ్యాపారం చేసే స్త్రీలైనా, చదువుకునే విద్యార్థినులు ఎవరైనా సరే, నిజానికి వీళ్ళందరికీ ఒక నిద్రించే సమయం అనేది ఉంటుంది. అది ఎలా అంటే, సమయానికి మనం మధ్యాహ్న సమయంలో మన నిద్ర అనేది ఉండదు కదా వీళ్ళందరికీ కూడా, కానీ వీళ్ళందరూ నిద్రపోవడానికి వాళ్ళకంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుందన్నమాట. ఆ టైంలో నిద్రపోతే గనక వాళ్ళు మంచి నిద్ర అనేది, వాళ్ళ రెస్ట్ తీసుకునేందుకు టైం అనేది కేటాయించబడుతుంది. మరి ఆ సమయాన్ని వాళ్ళంతా తెలిపేందుకు అంటే వైద్య నిపుణులు చేసింది ఏంటి అని అంటే ఒక అధ్యయనం కూడా చేశారనమాట. సో ఇంతకీ ఎలాగా అనంటే, ఒక అధ్యయనం ప్రకారంగా వీళ్ళు కొంతమందిని ఈ నిద్రించే యొక్క స్లీప్ సైకిల్ ని క్యాలిక్యులేట్ చేశారు. అలా చేయడం వల్ల అసలు ఇలా ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా, వ్యాపారం చేసే ఆడవాళ్ళైనా, చదువుకునే స్టూడెంట్స్ అయినా, వీళ్ళకంటూ అసలు కరెక్ట్ గా ఏ టైంలో నిద్ర అనేది వాళ్ళకి మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగారనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఏకంగా 3275 మంది పైన అధ్యయనం చేశారు. అందులో కూడా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అయితే వీళ్ళందరిలోనూ 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో 78% మంది స్త్రీలలో బీపీ, షుగర్ పెరగటం, వెయిట్ గెయిన్ అవటం, ఫ్యాట్ పెరగటం, అలా వీటన్నిటినీ గమనించారనమాట. ఎందువలన అంటే, ఎక్కువగా నిద్రపోవడం లేదా నిద్రలేమి, ఈ రెండు కారణాల వల్ల గమనించారనమాట. మరి ఇలాంటి ప్లేస్ లో ఉన్న వాళ్ళు అంటే వర్కింగ్ ఉమెన్ కానీ, వర్కింగ్ లేడీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్టడీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, వీళ్ళకి అసలు ఎటువంటి టైం కరెక్ట్ టైం అనేది మనం తెలుసుకుందాం. మరి వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క అధ్యయనం ప్రకారం, నివేదిక ప్రకారం మనకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, మన ఈ యొక్క బీపీ కానీ, షుగర్ కానీ, వెయిట్ గెయినింగ్ కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే, గుండె జబ్బులు, పక్షవాత సమస్యలు ఇవన్నీ ఎక్కువగా గమనించారట వాళ్ళల్లో. ఎవరైతే ఈ 40 సంవత్సరాల వయసు పైబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, 78% మంది, వాళ్ళల్లో మెయిన్లీ గమనించింది అయితే ఇదన్నమాట. మరి ఇంకా మరి ఈ విషయం ఎలా తేలింది, అసలు ఎలా మనం ఈ యొక్క నిద్రని ఎలా కేటాయించుకోవాలి మనకి మనంగా అనేది తెలుసుకుందాం. ఈలోపు మంచి పాటలు అయితే వస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

కొంతకాలం నీలకొచ్చా మతిథులై ఉండి వెళ్ళక. మంచి సాంగ్ వినేశారు ఖడ్గం నుంచి మన కల్పన గారి వాయిస్ లో. మరి ఉద్యోగినులు ముఖ్యంగా ఈ యొక్క నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, మనకి వర్కింగ్ చేస్తున్నా లేకపోతే ఏదన్నా బిజినెస్ చేస్తున్నా లేకపోతే చదువుకుంటున్నా ఏ వయసు వాళ్ళైనా సరే, మనకి ఆహారం తర్వాత మనకి కొంత సమయం అనేది ఉంటుంది. సో ఆ కొంత సమయం ఏంటంటే ఆహారం తిన్న మొదటి 30 నిమిషాలు అనమాట. ఈ 30 నిమిషాల్లో కనీసం మీరు 20 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని ఉండవన్నా చేయాలి. అలా చేస్తే మీ యొక్క స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. బీపీ, షుగర్, వెయిట్ గెయిన్ అవడం ఇలాంటివి ఏవి రావు. నిద్రపోమన్నాను కదా అని గంటలు గంటలు నిద్రపోకూడదు, ఊరికే అలా కొనుక్కేయాలన్నమాట. ఒక 20 నుంచి 30 నిమిషాలు అది ది బెస్ట్ అనమాట మీ అందరికీ కూడా. అండ్ ఇది మరి మేము ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ చందన, మరి మా పరిస్థితి ఏంటంటావు అంటారా? మీరు ఇంట్లో ఉన్నా సరే లేకపోతే ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నా, హోమ్ బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, నిద్ర అనేది ఆహారం తర్వాత, మధ్యాహ్న ఆహారం తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాలు తీసుకుంటే గనక, నిద్రపోతే గనక మీకు ఉన్న స్ట్రెస్ అంతా, మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అయినా కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఏదైనా మీకు అది దూరం అవుతుంది అనమాట. అండ్ ముఖ్యంగా చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే పీరియడ్స్ ఆపుకునేందుకు, పోస్ట్పోన్ అయ్యేందుకు అవసరాన్ని బట్టి రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. అండ్ అలాంటి మందుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు అయితే. మరి అలా చేస్తే చాలా ప్రమాదం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు వైద్య నిపుణులు అయితే. సో పీరియడ్ అనేది ఒక సహజ ప్రక్రియ కాబట్టి మరి దీన్ని ఆపే హక్కు మనకి లేదు. సో దీన్ని ఆపేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఇలా ఆపిన వాళ్ళు అంటే పీరియడ్స్ ఆపేందుకు టాబ్లెట్స్ యూజ్ చేసిన వాళ్లలో 90% ఆఫ్ ద ఉమెన్ డిప్రెషన్, లోన్లీనెస్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారట. సో అది వైద్యుల సలహా ప్రకారం నిద్ర అనేది మనకి ఆహారం తర్వాత 20 నుంచి 30 నిమిషాలు ఉండడం ఎంత ముఖ్యమో, అండ్ ఈ పీరియడ్ విషయంలో కూడా అంతే అనమాట. సో దాన్ని నిలిపేందుకు మనకి ఆ హక్కు అనేది లేదు. సో ఇది మన హీరో ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక చిన్న సాంగ్ మీకు ఇస్తాము.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 2:31 అయిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. మరి ఈ రోజు నాతో కలిసి సందడి చేసేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారు నాకు అర్థమైపోయింది. సో మీ వైబ్ నాకు ఇక్కడికి వచ్చేసింది. మరి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ సరదాగా ఒక సమయాన్ని అలా గడపాలి అని అనుకుంటే కనుక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్. మరి ఇక మొదలెడదామా. ఆల్రెడీ మన లిజినెస్ అలా లంచ్ చేసేసి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సందడి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఇలా మనందరం కలిసి ఇప్పుడైతే సందడి చేసేద్దాం. మరి నేను కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు చక్కగా ఆన్సర్స్ చేసేయచ్చు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. అండ్ నాకైతే కొంతమంది ఆల్రెడీ మెసేజ్ చేసేసారు కూడా. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఓకే అక్కడ పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, సందడికి స్వాగతం అంటూ ఉమ్మడి నుంచి జైనదీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే ఆర్జే గారికి విజయవాడ శ్రోతలకి నమస్కారం అంటున్నారు చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి. అండ్ అలాగే ముసపేట నుంచి నరేష్ గారు, రోజా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగున్నారా మేడం అని అంటున్నారు. సో అందరికీ కూడా వెల్కమ్. మరి ఈ రోజు సందడి సందడి స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక మెసేజ్ అయితే ఉంది విజయవాడ నుంచి. కరుణ గారు, హాయ్ చందన, వెల్కమ్ టు ద సందడి సందడి అంటున్నారు. మీకు కూడా వెల్కమ్. సో అందరికీ వెల్కమ్. మరి ఈ రోజు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్స్ చేసేద్దా కానీ అండ్ రెడీగా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, అప్పుడే మీరైతే ఆన్సర్ చేయగలరు. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానికి నాయకుణ్ణి పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మను కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఒక అమ్మాయికి. ఇంతకీ ఎవరో ఆ అమ్మాయి అనేది ఆలోచించుకోండి. సో మీరు ఈ చిన్న స్టోరీ నేను ఏదైతే చెప్పానో అందులో కొన్ని సినిమా పేర్లు మీకు వినిపించి ఉంటాయి కదా, అవి మీకు ఎన్ని వినిపించాయని కౌంట్ నాకు పంపించండి. జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానికి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మని కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడనమాట. మరి ఈ పై స్టోరీలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, అది కూడా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఈరోజు మన అందరి క్యూట్ ఫేవరెట్ హీరోయిన్ రకుల్ బర్త్డే కదా, మరి తనకి డెడికేట్ చేస్తూ అనమాట. సో ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు ఎన్నున్నాయి కౌంట్ నాకు పంపించేసేయండి 0866248814 కి.
1: Yo, 1, 2, 2, 2, 3, 2, 4 My name won't entry, so my joy is sure My girl galore, so hardcore Yes, I am

పని సాంగ్ వినేశారు కదా. మరి మన రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా ఒక క్వశ్చన్ కూడా అడిగేశాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చక్కగా ఈజీగా పంపించేశారు చాలా మంది. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ ని కరెక్ట్ గా పంపించారా లేదా. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కొంతమంది, ఎక్స్ట్రా మార్క్స్ కొంతమంది, సో ఇట్లా చాలా మందికి మంచి మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ కి అయితే చూద్దాం. సో కరుణ గారు విజయవాడ నుంచి పంపించారు, రకుల్ వి అని చెప్పి స్పెషల్ గా పంపించారు, కానీ అది పక్కన పెట్టేస్తే మీకు 90 మార్క్స్ ఇస్తా, అంటే ఆల్మోస్ట్ ప్లస్ వన్ చేస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇవాళ మన సందడే సందడిలో ఫస్ట్ రైట్ ఆన్సర్ అయిపోయింది మీదే. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, అంటే ప్లస్ వన్ చేయాలి మీరు. అండ్ ఓన్లీ 4 మూవీసే అంటున్నారు నరేష్ గారు, రోజా గారు, ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ కౌస్తుభ ఆత్మ

కోర్ నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కమతం వెంకట లక్ష్మీ రెడ్డి గారు పంపించారు. సో మీరు కూడా ప్లస్ వన్ చేయాలి. అండ్ భాస్కర్ గారు పడే నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ బాగున్నారా, మీరు వివరించిన సినిమా కబుర్లు సూపర్ సందడి సందడి కి వెల్కమ్ అంటూ పంపించారు. హైదరాబాద్ నుంచి లక్ష్మీ గారు, శ్వేత గారు, నిషిక అండ్ హనీ అందరూ కూడా. సో 10 సినిమాలు ఉన్నాయట అండ్ తర్వాత 5 అంటున్నారు, రెండు కలిపినా ఎక్స్ట్రా అయిపోతాయి. బట్ చెప్తా నేను ఎన్ని అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫాతిమా జాహిరా ఇద్దరు హాయ్ ఎలా ఉన్నారు మ్యామ్ లంచ్ చేశారా అంటూ 11 నుంచి పంపించారు. పాడుకొండు అనుకుంటా, మేబీ 11 ఉన్నాయంటారా, ఓకే. సో 11 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా బీవి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా మార్కపూర్ నుంచి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసాయి. అంటే మీరు ప్లస్ వన్ యాడ్ చేసుకున్నారు, సో మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కనకారావు గారు పడ నుంచి పంపించారు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఇంకా కలమందులపాడు నుంచి ఖసీం గారు, ముద్దావలి గారు. సో మీరు కూడా ప్లస్ వన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చందనాజీ హవారియో అంటూ పంపించారు. ఫైన్ అండి, చెప్పాలంటే పంపించారు ఓకే, కానీ మీరు కూడా ప్లస్ వన్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పొన్నూరు నుంచి పంపించారు కళ్యాణ్ యాదవ్, అలాగే భాను రిత్విక్ అందరూ కూడా. సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా వర్ణిక పేరు చాలా బాగుందండి, దిల్సుఖ్ నగర్ నుంచి పంపించారు. ఓకే, మీరు ప్లస్ టూ చేయాలి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా కాదు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహవాణు గారు నిజామాబాద్ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం సినిమా పేర్లు అంటూ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అయితే చేయలేదు కానీ ప్లస్ వన్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ అండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అండ్ నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు, అండ్ మాసూమ్ బాబా గారు కూడా వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. సండే సుందరి కూడా, సో యాక్చువల్లీ ఈరోజు సాటర్డే. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఓన్లీ 11 పంపించారు. సో కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి సినిమా పేర్లు అయితే. అండ్ మాధవి గారు, ఆంజనేయులు గారు పంపించారు భూదాంత్ భోజంపల్లి నుంచి. సో అదైతే కాదు, ఇంకా ఉన్నాయండి. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రియేటివ్ జీ, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించేశారు. నాకు వచ్చిన మూవీస్ అంటూ పంపించారు. చాలా మంది ఇక్కడ చిన్న విషయాన్ని అలా అలా అలా పాపం పక్క ట్రాక్ వెళ్ళిపోయారు. చెప్తే అది లాస్ట్ లో ఎంతమంది అలా పెట్టారు అనేది. సో విజయలక్ష్మి గారు 11 నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, వెల్కమ్ మీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించేశారు అంటే మధుప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట, పేర్లు పంపించారు. ఓకే, మీరు విన్న పేర్లు అయితే కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు, మీరైతే ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసారు మీకు, ఎందుకంటే ఎక్కువ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎఫ్ఎం రేడియో చాలా బాగుంది, మంచి క్వశ్చన్స్, పడుపు కథలు వేస్తున్నారు, మాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ రెయిన్బో వల్ల మాకు మంచి జ్ఞాపక శక్తి, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కూడా పంపించారు. ఎగ్జాక్ట్లీ పంపించలేదు కానీ మీకు 90 మార్క్స్ ఇస్తా, ఎందుకంటే ప్లస్ వన్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఎవరు పంపించారు ఇంతకీ మెసేజ్ని, రవికుమార్ గారు. రవికుమార్ గారు మీరు పేరుతో సహా పెట్టండి, నేను చక్క మన లిజినెస్ కూడా మీ పేరు వింటారు. సో అది విషయం. నెక్స్ట్ ఇంకా పొలిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. భాస్కర్ గారు హెల్ప్ చేసినట్టున్నారు ఆన్సర్ కోసం. నెక్స్ట్ ఇంకా నెరడుచేర్ల నుంచి శ్రీవేణి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కొన్ని గెస్ట్ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ ఇంకా చందనమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్స్ పంపించేశారు. ఓకే, మీరు విన్నంత వరకు అయితే కరెక్ట్ ఆన్సర్ చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీ గారు పంపించారు, కాదు కాదు సరైనోడు అన్నారా, ఓకే ఎవరు, గరాన మొగుడైతే లేదండి, మీ పేరేదండి ఇందులో ఇంతకి. సో మీ పేరు ఎత్తుకోవాలి, గౌజా, గౌజ్ గారు. ఓకే గౌజ్ గారు, మీరు ఈసారి పేరు పెట్టండి కొంచెం. సో కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ అంకయ్య గారు బందర్పల్లి నుంచి 6 విన్నారట. ఓకే, 6 కన్నా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు క్వశ్చన్ చివరిలో విన్నారా, వింటేనే ఇన్ని పంపించారు, వెరీ నైస్, కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు టైం లేదు అందువలన టోటల్ ఒకేసారి పెట్టేస్తున్నా అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి, అదే కదా నేను అడిగింది, టోటల్ చేసే పెట్టమన్నా. శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు, ఓకే పంపించారు, బాగానే పంపించారు, ప్లస్ వన్ చేస్తే చాలు. అండ్ చందన గారు సందడి సందడిలో ఆలోచించి ఆన్సర్ పెట్టే ప్రశ్న వేశారు, 2 సార్లు వరుణ్కి హాజరు పడింది, సూర్య మాత్రం వరుణ్ వచ్చినా కదలకుండా కూర్చున్నాడు, పవన్ దాక్కున్నాడు బయటికి రావట్లేదంట. పవన్ తప్పిపోయాడండి, పవన్ కాదు సారీ, వరుణ్.

వెల్కమ్ టు మై షో. సో పంపించారు, ఓకే బానే పంపించారు, మీకు 90 మార్క్స్ ఇస్తారు, ఎందుకంటే ఒక్కటే ఒక్కటి మిస్ అయ్యారు ఎక్కడో. సో ఫణి గారు, సత్యశ్రీ గారు ఇద్దరు కూడా తెనాలి నుంచి పంపించారు మీకు ఎక్స్ట్రా మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇంకా పూజా ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పార్థసారి గారు సిద్దిపేట నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, 11 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అండ్ రఫీ గారు పీలేరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అంటే 9 పంపించారు, ఓకే. అండ్ గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవ్ గారు, రంగస్వామి గారు 7 మూవీస్ పంపించారు. అండ్ 5 మూవీస్ అంటూ గోవర్ధనరావు గారు, ఇంద్రబాయి గారు పంపించారు. అండ్ ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అండ్ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, లాస్ట్ పెట్టారే అది కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రియా శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు, 9 మూవీస్ అంటూ, ఓకే. అండ్ గ్యాంగ్ లీడర్ కాదండి గౌస్ గారు, మీరు పేరు పెట్టండి సారీ చెప్పాగా, చక్క పేరు పంపించండి. అండ్ నరసింహ గారు, పద్మహాయి గారు వల్లూరు నుంచి 6 మూవీస్ అంటున్నారు, ఇంకా ఉన్నాయండి. అండ్ హంసాపురం నుంచి చిరంజీవి, నాగభూషణం, జగ్గయ్య, పెద్దన్న అందరి పేర్లు హీరోల పేర్లు ఉన్నాయి బలేగా. సో అందరూ కూడా పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ రిపీట్ అంటూ మను గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు. యాక్చువల్లీ మను గారు ఆల్రెడీ అందరి లిజనర్స్ ఆన్సర్స్ అయిపోతున్నాయి, ఒక 3 లిజనర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పేసి నేను క్వశ్చన్ విత్ ఆన్సర్ అన్ని రివీల్ చేసేస్తా. నవీన్ గారు ఆదిలాబాద్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ గారు, రోజా గారు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కాదు కానీ ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, కెరటాల మీదుగా ప్రయాణించి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయ జానకి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మను కొని రారండా ఈ వేదిక చూద్దాం అని పిలిచింది. వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్, నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడంట. సో మరి ఇందులో పైన వినిపించిన ఈ చిన్ని స్టోరీలో ఉన్న మూవీస్ ఏంటి అని అంటే, కెరటం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జయజానికి నాయక, పండగ చేసుకో, నాన్నకు ప్రేమతో, స్పైడర్, రారండో వేడుక చూద్దాం, లౌక్యం, ధ్రువ, బ్రూస్లీ, విన్నర్, సరైనోడు. మొత్తం కౌంట్ చేస్తే ఎన్నొచ్చాయో తెలుసా? 13 సినిమాలు. సో ఇది పంపించిన ఆన్సర్ ఎవరైతే పంపించారో వాళ్ళందరివి కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పలికితే 1, చూస్తే 2, రాస్తే 3, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి. పలికితే 1, చూస్తే 2, రాస్తే 3, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814. ఇంతకీ అది ఎవరో కనిపెట్టండి, నేను ఎవడు నుంచి పాట వేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

ఎవడు నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంది కొంతమందిది. సో చూద్దాం ఎవరు పంపించారో. నరేష్ గారు, రోజా గారు అక్షరం అంటున్నారు, కాదు కదా. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు ఫస్ట్ అయిపోయారు మీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు? మోహన్ రావు గారు మార్కాపూర్ నుంచి. మూడు పంపించారు కదా, అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు, సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి రెండిటికీ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మాధవి గారు, ఆంజనేయులు గారు ఒకటి, ఏంటది, వందన్ పలుకుతామా, పలకగలమా చెప్పండి, పలికితే ఒకటి అంటే వంద, సో చూస్తే రెండు. వందనే ఒక, మనం చూసినా అది వన్ ఒక్క నెంబర్ లానే కనబడుతుంది కదండి, పక్కన ఇంకా మనం ఏది పెట్టలేము. బట్ ఒకటి అనేది బాగుంది, రాస్తే మూడు. కానీ బాగా ట్రై చేశారు మాధవి గారు అండ్ ఆంజనేయులు గారు, కానీ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి ఉత్తరం అంటున్నారు. ఉత్తరాన్ని మనం పలకగలమా? కానీ ఆలోచించండి, పలికితే ఒకటి అది కూడా రావాలి మీ యొక్క లాజిక్ లో. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు. సో చాలా ఉన్నాయి కానీ ఒకటి కరెక్ట్ ఆన్సర్ వీటిలో. నేను పండగ చేసుకో మిస్ అయ్యాను అంటున్నారు. అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి పంపించారు అక్షరం అంటూ. సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అని అంటే కనకారావు గారు పడన్ నుంచి. ముఖము అంటున్నారు, కాదు. ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ చెప్తాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే హంసాపురం నుంచి చిరంజీవి గారు, నాగభూషణం గారు ఫ్యామిలీ పంపించారు. ఓకే, మూడిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉందండి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ దిల్షుక్ నగర్ నుంచి వర్ణిక గారు పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ అక్షరం అంటున్నారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో అదైతే కాదు. అండ్ ఇంకా ఉన్నాయండి ఆన్సర్స్ చెప్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ కూడా పంపించారు. ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. మరి ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా మనం చూద్దాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత అయితే. సో వెయిట్ చేయండి కొంతసేపు అండ్ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఈసీపై వస్తున్న విమర్శలపై మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లపై కీలక చర్చ జరిగింది. రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చిన మిశ్రా కమిషన్ నివేదికపై ఇంకా మంత్రివర్గం చర్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలుగు గంగా ప్రాజెక్టు కింద కృష్ణా జలాల సరఫరాలో ఏర్పడిన లోటు, ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డ్యాములు, నదుల అనుసంధానం వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. విజయవాడ ఉత్సవ్తో పాటు సరస్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దేవాదాయ శాఖ మనమిత్ర వాట్సాప్ యాప్లో దసరా జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు ఈ నెల 11, 12, 13 తేదీలకు సంబంధించి అందుబాటులో ఉన్నాయని దుర్గగుడి యువసేనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసు లేకుండా నేరుగా మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు పొందే అవకాశాన్ని దేవస్థానం కల్పించిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ఆర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ నందిగమ ఎమ్మెల్యే తంగిరాల స్వామి అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లిలో పుష్కర ఘాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. పుష్కరాల సందర్భంగా వచ్చే వాహనాలు, రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు, ఇతర విషయాలపై పోలీసు అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, only on Vivid Bharati FM 101.3.

ఎస్ వెల్కమ్ బ్యాక్ టు సందడే సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా డబుల్ డబుల్ అయిపోయాయి అనమాట ఇక్కడ. సో నేను చదివిన అన్ని కూడా మళ్ళీ రిటర్న్ డబుల్ వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది ఫాస్ట్ గా చూసేద్దాం. ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు, పలికేది నోరు ఒకటి, చూసేది కళ్ళు రెండు, రాసేది పలక మూడు అట. రాసేది పలకే కాకుండా పుస్తకం కూడా అవ్వచ్చేమో, బట్ బాగుంది మీ ఆన్సర్స్ అయితే. కానీ ఇది ఆన్సర్ కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ కుసుమ గారు అంబట నగర్ నుంచి పంపించారనమాట ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కలమందల పాయ నుంచి కాసిం గారు, ముత్తుజావలి గారు ఓం అంటూ ఆన్సర్ చేశారు. యాక్చువల్లీ ఇది రాస్తే మూడు అక్షరాల కింద అయితే రాయలేం, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్. సందడి సందడికి హాయ్ అంటూ పంపించారు బివి సుబ్బారావు గారు ఫ్యామిలీ మార్కపూర్ నుంచి. అర్థం అంట ఆన్సర్ కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి అనుకుంటున్నా అంటూ మూడు ఆన్సర్లు పంపించారు, కానీ వాటిలో ఒకటే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నందిగామ నుంచి తేజస్విని పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు పంపించారు మచిలీపట్నం నుంచి. పలికితే మాట ఒకటే, రాస్తే గణితం లేదా పొల్లు, చూస్తే మాట భాష, పుస్తకం మీద రాసింది అంటూ పంపించారు. సో మీరు కూడా పంపించారు కానీ ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకా పార్థసారథి గారు సిద్దిపేట నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్ లో. అండ్ అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ అంతా కూడా దొరవారి సత్రం మండలం నుంచి అట పంపించారు. ఓంకారం అక్షరం అమ్మ అంటూ పంపించారు. సో ఇవి కాదండి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా మువ్వ మండలం నుంచి పంపించారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. అక్షరం మాట రాస్తే ఓకే, వీటన్నిటిలో సెకండరీ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి పెన్ అనుకుంటున్నారు, కాదండి. కళ్ళు అంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు, ప్లూరల్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంటే నేను అనుకున్న ఆన్సర్ ప్లూరల్లో రాదు అది అనేది. నెక్స్ట్ ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు గారు తాడిపత్రం నుంచి పంపించారు, మూడిట్లో కూడా ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ గారు అండ్ ఫ్యామిలీ ఇనమడుగు నుంచి పంపించారు. సో వీటన్నిటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది, మీరు చాలా పెట్టారు కదా వాటిలో. అండ్ పొన్నూరు నుంచి కళ్యాణ్ యాదవ్, భాను రిత్విక్ ఇద్దరు కూడా ఒకరిగా పుడతారు, రెండు కాళ్లతో నడుస్తారు, మూడు ముసలాళ్ళు అయిన తర్వాత కర్ర పట్టుకుని నడుస్తారు కాబట్టి అంటూ పంపించారు మనిష్ట. బట్ పలికితే మనిషి ఒకటి అవ్వరు కదా, సో అది ఆలోచించాల్సింది. ఎనీవే బాగుంది మీ ఆన్సర్ అయితే ఇద్దరిది. నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటూ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు. సో మీరు మూడు అనుకున్నారు వాటిలో ఒకటి కరెక్ట్ ఉంది. అండ్ నంద్యాల నుంచి పర్ష గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి విలేజ్ నుంచి ఇవి చాలా ఆన్సర్స్ చేశారు, బట్ వాటిలో ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా లేదా అర్థం అన్నారు, ఆ ముందున్నదే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కంటి కాటుక అనుకుంటున్నారు నాగర్ గారు కర్నూలు జిల్లా నుంచి. సో కాదు కానీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది, ఎందుకనేది మీరే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి రోజా గారు, నరేష్ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి, ఉల్లిపాయ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆధునిక నుంచి ఎవడు అనుకున్నా మేడం అంటున్నారు, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు సమాధానం పేరట, పలికితే ఒకటే పేరు రాదు కదా ఎవరికి, స్త్రీ అనే పేరుంటే బట్టుకు ఒకటే అవుతుంది, బట్ ఇంకెవరికి ఆ పేరు అయితే ఉండదు, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా పలికితే టూ, రాస్తే టూ టీడబ్ల్యూఓ టూ అంటూ పంపించారు పండి సత్యశ్రీ గారు తెనాల నుంచి, కానీ కాదండి. నెక్స్ట్ ఇంకా గద్వాల జిల్లా నుంచి దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, వీటన్నిటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయిగూడ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎగ్జాక్ట్ గా కనుక్కున్నారు మొత్తానికి భాస్కర్ గారు పడని నుంచి. నెక్స్ట్ ఇంకా మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బీవి నగర్ నుంచి పంపించారు ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ పోలే గారు ఆలగడ్డ నుంచి ఆన్సర్స్ చాలా పంపించారు, వాటిల్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ ఆన్సర్ చేసి నేనైతే ఇందాక నవ్వుకున్నా తెలుసా, టీ అనుకుంటున్నారంట. ఎలాగా అంటే పలికితే ఒక అక్షరం టీ, రాస్తే చూస్తేనేమో కప్పు సాసరు రెండు ఉంటాయంట, రాస్తే మటుకు టీఏటీ అని మూడు అవుతాయంట. సరే చూస్తే కప్పు సాసరు ఉంది కాబట్టి అవి రెండు అయిపోయినాయి, కానీ టీని మనం రెండుగా వేరు చేయలేం కదా.

బట్ ఇక్కడైతే నాకు నవ్వు వచ్చింది మీ ఆన్సర్ చూసి. ఎనీవే బాగుంది మీ ఆన్సర్, కానీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మాధవి గారు, ఆంజనేయులు గారు, స్త్రీ, స్త్రీలు, లేడీస్ అంటూ మూడు రకాలుగా ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో వీటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ మిర్యాల తిరుమలై గారు ఆండాళ్ళ పుట్టపాక నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్ లో. అండ్ నవీన్ గారు, రజిత గారు పంపించారు ఆదిలాబాద్ నుంచి, ఓం అంటున్నారు కానీ కాదండి. అండ్ అలాగే పలికితే ఒకటి చూస్తే అంటూ ఓకే. వేదాంతం జానకి గారు మొత్తానికి కనుక్కున్నారు కరెక్ట్ గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ క్వశ్చన్ వినలేదట, ఇప్పుడే ఆన్ చేసినట్టున్నారు. నేను చెప్పానండి ఇంకొక టూ మెసేజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటి అంటే పలికితే ఒకటి చూస్తే రెండు రాస్తే మూడు. పలికితే ఒకటి అని అంటే దాన్ని పలికినప్పుడు మనకి ఒక అక్షరంలానే వినిపిస్తుంది అనమాట, కానీ చూసినప్పుడు మనకి రెండుగా కనబడతాయి, కానీ రాస్తే మటుకు మూడు అక్షరాలతో రాస్తాం. ఇందుకీ ఏంటది అని అంటే మన కన్ను. కన్నుని తెలుగులో కన్ను అంటాం కానీ వాటి ఇంగ్లీష్ లో ఐ అనే చెప్పి అంటాం కదా. ఐ అని అంటే ఒక అక్షరంలానే పలుకుతాం, చూస్తే రెండు. మనకి చూసినప్పుడు కళ్ళు రెండు కనబడతాయి కదా, అండ్ అలాగే రాస్తే మూడు. రాసినప్పుడు మూడు అక్షరాలను ఉపయోగించి రాస్తాం, అదనమాట సంగతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటంటే హీరో విజయ్ తలపతి సినిమాతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకొని సినిమా పేరుగా మారిన హీరో మోహన్ బాబు సినిమా ఏది? హీరో విజయ్ తలపతి చిత్రంతో మొదలై పక్కన కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకొని హీరో మోహన్ బాబు చిత్రంగా మారిన చిత్రం ఏది, ఆ సినిమా పేరేది? అంటే విజయ్ తలపతి మూవీ స్టార్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత కొత్త పెళ్లి కొడుకు బంధం దానికి తోడవుతుంది, అలా ఒక టైటిల్ లాగా మారుతుంది. అది కూడా మోహన్ బాబు గారు నటించిన సినిమా టైటిల్. అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. ఇప్పుడైతే ఇంత హీట్ ని మనం తట్టుకోవాలంటే ఓ సాంగ్ వేసుకోవాలి కాబట్టి హాయ్ నాన్న నుంచి సాంగ్ వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

రికార్డ్ నుంచి సాంగ్ అయితే వినేశారు రామ్ ఏరియాల వాయిస్ లో, మరి సునీతా గాంధీ వాయిస్ లో కూడా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, విజయ్ తలపతి చిత్రంతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకునే హీరో మోహన్ బాబు సినిమా ఏది? అంటే స్టార్టింగ్ విజయ్ దళపతి సినిమా ఉంటుంది, ఆ సినిమాకి కొత్త పెళ్లి కొడుకు బంధం తోడవుతుంది, అప్పుడు మోహన్ బాబు సినిమా వస్తుంది. అదే సినిమా అని అడిగాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ హ్యాట్రిక్ కొట్టేశారు ఒక లిజనర్ ఫస్ట్ ఆన్సర్, అంటే ఈ ఆన్సర్ కరెక్ట్ గా కూడా పంపించేసి ఎవరా లిజనర్ అనేది చెప్తాను.

బట్ ఆన్సర్స్ అయితే చూద్దాం, ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఏమేమి పంపించారో. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, రౌడీ గారి పెళ్ళాం అంటున్నారు ఆన్సర్. ఈ ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్స్. ఎందుకనంటే రౌడీ అనే సినిమా మనకి విజయ్ తలపతిది కాదు, అండ్ కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాం అవ్వదు కదా, ఆలోచించండి, ఆన్సర్ అది కాదు. నెక్స్ట్ ఇంకా జమ్మపాలెం నుంచి పంపించారు భారతి గారు, వెంకట కృష్ణయ్య గారు కాదు, మీ ఇంటి పేరు అదే, ఓకే, నెల్లూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్ కి అయితే. బట్ ఈ క్వశ్చన్ కి, ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్ కి మళ్ళీ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతి నగర్ నుంచి ఓకే అప్పుడు గారు. సో మీరే మొత్తానికి ఈ రోజు నా సందడి సందడిలో హ్యాట్రిక్ కొట్టేశారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కాడేర్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు రౌడీ గారు పెళ్ళమంటూ, అండ్ ఇదే ఆన్సర్ ని దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. అండ్ అలాగే తెలియడం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు, ఇప్పుడే ట్యూన్ చేశానమ్మా అంటున్నారు. పర్లేదండి, నేను చెప్తా కానీ మీకు తెలిసిన మూవీ అయి ఉండొచ్చు, ఆ తర్వాత మీరు అంటారు ఇది నాకు తెలిసిన మూవీయే చందన అని. అండ్ నెక్స్ట్ ఇంకా రౌడీ అల్లుడు అనుకుంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు. ఇందాక అన్నట్టుగా రౌడీ విజయ్ తలపతిది కాదు, బట్ హాఫ్ మార్క్స్ ఇచ్చేస్తా మీకు. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, సోమనాథన్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి పంపించారు ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ ని కరెక్ట్ గా. అండ్ అధిపతి మూవీ అనుకుంటున్నారు తేజస్విని గారు నందిగాం నుంచి, కాదండి. అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఏ మూవీ అనేది కూడా పంపించారు 1989 అంటూ. విజయ్ మూవీ కాదు కదా, విజయ్ తలపతి హీరోగా నటించిన ఒక టైటిల్, సినిమా టైటిల్ మీరు యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా పంపించేశారు భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుంచి. అండ్ మధుప్రసాద్ గారు ఫ్యామిలీ పంపించారు విజయ్ సినిమా అనుకుంటున్నారు కానీ కాదండి. అండ్ అలాగే ధనంజయ్ గారు అన్పూర్ నుంచి రౌడీ గారు పెళ్ళామంటున్నారు కాదు. అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ, పులిగోళ్ళ పశుపతి సినిమా అట. ఈ సినిమా అయినా మీరు ఆన్సర్ అయినా కానీ అదైతే ఆన్సర్ కాదు. అండ్ రౌడీ గారు పెళ్ళామంటున్నారు మాధవి గారు ఆంజనేయులు గారు, సో కాదండి. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష గారు మామ మంచు అల్లుడు కంచు అంటున్నారు, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నందిగామ నుంచి విజయలక్ష్మి గారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమనపాడు నుంచి మేజర్ చంద్రకాంత్ అంటూ పంపించారు, బట్ మేజర్ అనే సినిమాలో మనకి అడవి శేష్ ఉంటారండి, అది సంగతి, కానీ ఇది ఆన్సర్ కాదు. ఎనివే గుడ్ ట్రై. నెక్స్ట్ ఇంకా వర్ణిక గారు దిల్సుక్ నగర్ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు పంపించారు సంజయ్ నగర్ నుంచి, ప్రేమతో అంట సినిమా పేరు, బట్ ఇదైతే కాదండి. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు నుంచి పంపించారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాదసాది గారు సిద్దిపేట నుంచి పంపించారు రౌడీ గారు పెళ్ళామంటూ, కాదండి. అండ్ అలాగే నాగర్ కర్నూలు నుంచి పంపించారు మసూమ్ బాబా అంటూ కూడా పంపించారు, విష్ణు మూవీ అట కానీ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు పెదరాయుడు అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే రౌడీ మొగుడు అనుకుంటున్నారు భాస్కర్ గారు పెడ నుంచి, కానీ కాదు భాస్కర్ గారు. కొంచెం తిరగ తిప్పండి ఆ సెకండ్ వర్డ్ ని, ఆలోచించండి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రామలింగాచారి గారు దమ్మాయిగూడా నుంచి పంపించారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రఫీ గారు దసరా బుల్లోడు సినిమా అనుకుంటున్నారు పీలేరు నుంచి, కానీ కాదండి. అండ్ అలాగే ధర్మరాజు గారు ఖమ్మం నుంచి పంపించారు రామన్న పేట రవికుమార్ అంట. ఇది రాయలసీమ రామన్న చౌదరి ఇది ఉంటుంది అనుకుంటా, బట్ ఈ సినిమా అయితే లేదు కదా, సో కాదండి. నెక్స్ట్ ఇంకా ముసాపేట నుంచి నరేష్ గారు మర్సి విజయ రోజ అందరూ కూడా పంపించారు. పంపించిన ఆన్సర్ నాలుడు అంటూ పంపించారు, ఇది యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా మేబీ, కానీ అయితే కాదండి ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సోగ్గాడి పెళ్ళాం మూవీ అనుకుంటున్నారు ధర్మవరం నుంచి శివయ్య గారు కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా, కానీ కాదండి. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి విజయ్ అంటున్నారు ఆన్సర్, కాదండి. అండ్ అలాగే కర్నూలు నుంచి అపర్ణ చిరంజీవి అండ్ కృష్ణ అండ్ ఫ్యామిలీ అంతా హాయ్ అంటూ పంపించారు, అందరికీ హాయ్. అండ్ అలాగే ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు స్నేహ భాను గారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గాంధీ గారు తిరుపతి నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ ప్రొద్దుటూరు నుంచి. అండ్ అలాగే కలమందుల బాండ్ నుంచి కసీం గారు ముజ్జావాలి గారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ సోగ్గాడి పెళ్ళం గారు గౌస్ గారు. నెక్స్ట్ ఇంకా చేబ్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి పంపించారు పులిగోళ్ల పశుపతి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా అల్లుడు గారు సినిమా అనుకుంటూ విజయ గారు పంపించారు చిల్లమాన్ చేయి నుంచి అట, కానీ కాదండి. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్ళకడ్డ నుంచి పంపించారు ఎగ్జాక్ట్ గా
కరెక్ట్ అయితే కాదు కానీ హాఫ్ కరెక్ట్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా

చందుజీ అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అదిరింది అంటూ పంపించారు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రభాయ్ గారు దేవరపల్లి నుంచి, రౌడీ అల్లుడు అంటున్నారు కానీ కాదు కొత్త అల్లుడు అనుకుంటున్నారు, కళ్యాణ్ యాదవ్, భాను, రిత్విక్ అందరు కూడా పొన్నూరు నుంచి. కొంచెం హాఫ్ కరెక్ట్ ఆన్సర్ ఉంది మీ దాంట్లో. అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి, అసెంబ్లీ రౌడీ అనుకుంటున్నా చందన అంటున్నారు, కాదండి. అండ్ గాయత్రి గారు తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అధిపతి అంటున్నారు కాదండి. శివశంకర్ అంటున్నారు కాదండి గౌస్ గారు. అండ్ నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అల్లుడు గారు కాదండి, నరేష్ గారు, మెర్సి రోజా గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ నాగర్ గారు కర్నూలు నుంచి, కొల్లాపూర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు, లావణ్య గారు, పోస్ట్ మ్యాన్ కూడా కాదండి. అండ్ నారాయణపేట నుంచి అరుణా మోహన్ గారు, కొండవీటి రాజా కూడా కాదు. అండ్ అలాగే ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీరాములయ్య కూడా కాదు గౌస్ గారు. ఇంకా నెక్స్ట్ మరి ఎవరు పంపించారు అంటే ఇంకా అవే అనమాట వచ్చిన ఆన్సర్స్. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే విజయ్ తలపతి సినిమాతో మొదలై, అంటే విజయ్ తలపతి సినిమా రావాలి స్టార్టింగ్ లో, అది ఏ సినిమా అంటే అదిరింది అనే సినిమా. కొత్త పెళ్లి కొడుకు బంధం అని అంటే కొత్త పెళ్లి కొడుకు ఏమవుతాడు, అల్లుడే కదా అయ్యేది. సో అల్లుడు బంధాన్ని చేర్చుకొని వచ్చిన హీరో మోహన్ బాబు సినిమా ఏది అని అంటే అదిరింది అల్లుడు. అలా చెప్తారు కదా ఏదన్నా కొత్త పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, ఏదన్నా మంచి పని చేసినప్పుడు. సో అదిరింది అల్లుడు అనమాట సినిమా. మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ గారు జంటగా నటిస్తారు.

సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అదేంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేసేయండి 0866248814 కి. ఇప్పుడు నేను ఒక రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లోని సిమిలారిటీని కనుక్కొని నాకు ఆన్సర్ చేసేయండి.

మరి రెండు పాటలు వినేశారు కదా, మరి విన్నారు కాబట్టి దానిలో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కోండి, నాకు ఆన్సర్ చేసేయండి. 0866248814 కి ఇప్పుడు ఒక మంచి సాంగ్ విక్రాంత్ రోణా నుంచి వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇజే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

విశ్వనాథన్ సన్స్ నుంచి సూర్య పాడిన పాట, నటించిన పాట అయితే వినేశారు సందడి సందడిలో. ఈ క్వశ్చన్ పాపం చాలా ఈజీ అనుకుంటా, అందరికి ఈజీగా ఆన్సర్స్ చాలా పంపించేశారు. మరి ఇంతకీ ఏంటంటే రెండు పాటలు వినిపించా, ఆ రెండు పాటల్లో ఉన్న సిమిలారిటీని కనుక్కోండి అని అన్నాను. బట్ ఇప్పుడే విన్న వాళ్ళకి అయితే కష్టం అనుకోండి, కానీ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు కదా. చూద్దాం ఫస్ట్ అవి చూసేద్దాం, అండ్ ఆ తర్వాత ఎవరు ఏమేమి ఆన్సర్స్ కరెక్టా కాదా అని చెప్పేస్తాను. మరి చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ చేశారు అనేది, ఎవరు పంపించారు అంటే శ్రీరాములయ్య కాదండి, గౌస్ గారా? ఎస్ గౌస్ గారు కాదండి. నెక్స్ట్ ఇంకా అదీందల్లుడు అంటే శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఫోర్త్ టైం మళ్ళీ పంపించారు. ఈరోజు మీకు అలా లక్ అలా కలిసి వచ్చినట్టుంది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, నాలుగోసారి కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. సో నెక్స్ట్ ఎవరు, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు అదిరింది అల్లుడు అంటూ పంపించారు, అండ్ నందిగామ నుంచి తేజస్వి గారు కరెక్ట్ ఆన్సర్, తేజస్విని కరెక్ట్ ఆన్సర్. నాసిక అండ్ వేణు దేశాయపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కామర్తి శంకర్ గారు రాజోల్ నుంచి సినిమా పేరు పంపించారు. ఓకే, కానీ ఆన్సర్ సినిమా పేరు కాదు, ఆ సిమిలారిటీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. మాధవి గారు ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ నుంచి శ్రీవిద్య గారు కరెక్ట్ ఆన్సర్. నార్కెట్ పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. ముసాపేట నుంచి డైరెక్టర్ బి గోపాల్ అయితే కాదండి, నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పొద్దుటూ నుంచి సంధ్య గారు, దస్తగిరి గారు. అండ్ అలాగే కళ్యాణ్ యాదవ్ గారు పొన్నూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ మాధవ స్వామి గారు అండ్ సునీత గారు రాజోల్ నుంచి, అండ్ కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రేమికుడు కూడా పాడే పాట అంట, వెరీ నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా

మళ్ళారి నుంచి సుభాన్ గారు రషీదా బేగం పంపించారనమాట ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంతకల్ నుంచి విజయ్ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు కొల్లాపూర్ నుంచి పంపించారు రెండు మూవీస్ అంటూ. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జమ్మేపాలెం నుంచి భారతి గారు అండ్ వెంకటకృష్ణయ్య గారు పంపించారు. ఓకే, మీ ఇంటి పేరుని జయన్ పంపించండి సారీ, లేకపోతే నెల్లూరుని ఫస్ట్ పెట్టండి. ఓకేనా, నెల్లూరు నుంచి పంపించారు. సో ఆన్సర్ అది ఇందాక దానికి, కానీ అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా మున్నెమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి రామాంజనేయులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి డిఎస్పీ మ్యూజిక్ అనుకుంటా అంటున్నారు. ఓకే, బట్ చూద్దాం ఇది కరెక్టా కాదా అనేది, కానీ వేరే ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్ గా అయితే. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు అని అంటే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. మీరు వినిపించిన రెండు పాటల్లో అంటూ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీకార్తిక శ్రవంతి నెరడు చెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంకయ్య గారు బంద్రపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లితిక ఆద్య అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలు హాయ్ చెబుతున్నారు మేడం అంటున్నారా. ఓకే, అందరికీ లితీక్ష ఆద్య ఫాల్గుణ్ కృష్ణ అందరికీ కూడా హాయ్. నెక్స్ట్ ఇంకా సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు దిల్షుక్ నగర్ నుంచి వర్ణిక గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వర్ణిక గ్రేట్ టు బేబీ. ఓకే ఓకే వర్ణిక. నెక్స్ట్ ఇంకా కామన్ పాయింట్ అంటూ సర్దార్ గారు పంపించారు కరెక్ట్ గా. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ గా. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. అండ్ ధనంజయ్ గారు సినికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ క్రియేటివిటీ గుడ్ ఆఫ్టర్నూన్, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ షోకి వచ్చారు అంటూ సంధ్య పంపించింది. హాయ్ హాయ్ సంధ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ కర్నూలు నుంచి. నెక్స్ట్ ఇంకా మార్కపూర్ నుంచి మస్తాన్ వాలి గారు, ఫాతిమా గారు కరెక్ట్గా పంపించారు. నెక్స్ట్ ఇంకా హన్సిక కాదు నరసింహ గారు, పద్మనాభాయ్ గారు. అండ్ అలాగే నా ఫేవరెట్ సాంగ్ వేశారు చందూజీ అంటూ విక్రాంత్ రోణాది అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటూ రామ్ మోహన్, కావ్య, బాలసుబ్రహ్మణ్యం, సరస్వతి అండ్ ఫ్యామిలీ అందరూ ఆన్సర్ చేశారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ లత గారు వియూరు నుంచి. అండ్ చిన్నమ్మాయి గారు హలో చంద్రమ్మ ఎలా ఉన్నావు అంటున్నారు. బాగున్నానండి, మీరు బాగున్నారా? అండ్ అలాగే ఇప్పుడే ట్యూన్ చేసే క్వశ్చన్ వినలేదు చెప్తారా అంటూ షణ్ముఖి గారు అడుగుతున్నారు. నాకు ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇంకా రావట్లే అంటే మన లిజనర్స్ అలా అలా అలా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఇంకొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఆన్సర్ రివీల్ చేసేస్తా, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దరు. అండ్ నెక్స్ట్ ఇంకా సోమనాథన్ జనార్దన్ గారు తాడపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. గోదావరి కాదండి, గౌస్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా రామరామకృష్ణ కృష్ణ కూడా కాదు, శివయ్య గారు, కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ ధర్మవరం నుంచి. అండ్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి డిఎస్పీ కంపోజిషన్ అంటున్నారు, చెప్తాను అది కాదా అవునా అనేది. అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హాయ్ అంటూ చిరంజీవి గారు పంపించారు. ఓకే హాయ్ అండి మీకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, రోజా గారు పంపించారు. అండ్ అలాగే ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు, షో బాగుంది చందన అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే ఒక్కడు థ్యాంక్ యూ సో మచ్, అందుకే మీరు 4 రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించేశారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే మస్కా మూవీ నుంచి గుండె గోదారిలా అనే సాంగ్ వినిపించాను. అండ్ శివం మూవీ నుంచి గుండె జారి అనే పాట వినిపించా, గుండె ఆగిపోతాందే ఈ సాంగ్ వినిపించా కదా. మరి ఈ రెండు పాటల్లో మనకి ఒకటి కాదు రెండు కాదు మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, రెండు కూడా ఒకే పేరుతో మొదలయ్యే పాటలు. అండ్ రెండు కూడా గుండె అనే పదంతో మొదలయ్యే పాటలు. అండ్ మూడోదేంటి, ఈ రెండు పాటల్లో హీరో కూడా సేమ్ అన్నమాట. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. ఈ రోజు నేను 6 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి అందరూ కూడా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక తాత మనవాళ్ళు ఉన్నారనమాట, అంటే ఒక ఊర్లో తాత మనవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్దామని అనుకుంటారు. అప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు కదా, వాడు అడుగుతాడు అనమాట, తాత ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని.

తాతని అడుగుతాడు. అప్పుడు ఆ తాత అంటాడు, ఈరోజు మనం అజబి దపఫ విశ్వేశకి స్వామి వారిని కలవడానికి వెళ్తున్నాం అని అంటాడంట. మళ్ళీ వినండి జాగ్రత్తగా, తాత ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనవడు అడిగాడు. అప్పుడు తాత అన్నాడు, ఈరోజు మనం అజభి దపఫ విశ్వేశకి స్వాముల వారిని కలవడానికి వెళ్తున్నాం అన్నారు. ఇంతకీ ఎవరి స్వామి మీకు తెలుసా? ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఈ స్వామి ఎవరు అనేది. తెలిస్తే ఆన్సర్ చేయండి 08662488814 కి లెనిన్ మూవీలో సాంగ్ వింటూ.

లెనిన్ నుంచి సాంగ్ వినేశారు కదా, క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి ఇద్దరు తాత మనవాళ్ళు అయితే అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మనవడు అన్నాడు, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తాత అని. అన్నప్పుడు మనవడిని తాత ఏమని చెప్పాడంటే, ఈ రోజు మనం అజభి దప్పఫ విశ్వేశకి స్వాములు వారిని కలవడానికి వెళ్తున్నాం నాన్న అని చెప్పాడంట. మరి ఇంతకీ ఎవరా స్వాములు వారు, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఈ క్వశ్చన్ చాలా టఫ్ అనిపించింది, అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ కొంతమందికి తెలియదు. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారో. సో నాలుగు ఆన్సర్స్ కరెక్ట్ పంపించి ఇది రాంగ్ అయిపోయింది, పర్వాలేదు లేండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, దత్తాత్రేయ స్వాములు వారట కాదండి. మరి నెక్స్ట్ ఎవరు పంపించారు అని అంటే, యనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు. హాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రామస్వామి గారు అనుకుంటున్నారు, నరేష్ గారు రోజు.

శ్రీనివాస్ గారు పంపించారు తిరుపతి నుంచి, ఆయన పేర్లలో మొదటి అక్షరాలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అక్క ఈక్వెషన్ అర్థం కాలేదు అంట. ఎవరు? కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రిత్విక్. నువ్వు ఆ సినిమా చూస్తే అర్థమయ్యేది తమ్ముడు, సినిమా చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. మరి నెక్స్ట్ ఇంకెవరు చేశారు ఆన్సర్ అని అంటే, శివుడు పంపించారు. శివుడు ఆన్సరా? శివుడి దగ్గరికి వెళ్తున్నారా? వర్ణిక పంపించింది అనమాట, దిల్సుఖ్ నగర్ నుంచి. కాదు కాదు, ఇదే ఆన్సర్ ని దమ్మాయిగూడ నుంచి రామలింగాచారి గారు కూడా పంపించారు. కాదు. అండ్ అయ్యప్ప స్వామి అనుకుంటున్నారు, నరసింహ గారు, పద్మాభయ గారు వల్లూరు నుంచి. కాదండి. అండ్ అభయ ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు, విజయవాడ నుంచి. కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారు, మాధవ స్వామి అని కూడా అనుకుంటున్నారు. సునీత గారు రాజోల్ నుంచి. కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మేడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు. అయ్యో అయ్యో అయ్యో, అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ కాదు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పిన తర్వాత షాక్ అవ్వకండి, అంటే రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు మాటవే. సో ఈలోపు ఇంకొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరు పంపించారనేది. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కాశీకి వెళ్తున్నారా? కానీ కాదండి. అండ్ భీమేశ్వర స్వామి కలవడానికి వెళ్తున్నారా టెంపుల్ కి? ఆశ్రీ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో అది కూడా కాదు. అజఫి దపఫ విశ్వేశకి స్వాముల వారు అని అంటే ఎవరు అని అంటే, కృష్ణునికి బావగా ఉన్న అర్జునుడు అనమాట. ఇది కూడా ఎందులో తెలుసా? ఒక సినిమాలో. అంటే డైరెక్ట్ గా వెళ్ళరు, ఒక సినిమాలో. కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో అర్జునుని వేసిన వేషం అనమాట. అది కూడా ఒక స్వామి వేషం వేస్తాడు. అలా వేసిన వేషమే ఈ అజభి దపఫ విశ్వేశకి అనమాట. అయ్యో, గుర్తొచ్చేసిందా? చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది ఈ పాటికి. ఆ అంటే అర్జునుడు, జ అంటే జేత్రుడు, భి అంటే భీవత్స, ద అంటే ధనంజయ, ప అంటే ఫల్గుణ, ప అంటే పార్థ, వి అంటే విజయ, స్వే అంటే శ్వేతవాహన, స అంటే సవ్యసాచి, కి అంటే కిరీటి. ఇలా తన అన్ని పేర్లని కలిపి మొదటి అక్షరాలతో ఈ యొక్క స్వామి పేరుని ఒకటి క్రియేట్ చేసి ఒక ఫేక్ స్వామిగా తన సుభద్రాన్ని కలవడానికి అక్కడ కూర్చుని ఒక వేషం వేస్తాడనమాట. అది కూడా శ్రీకృష్ణుల వారే వేయమని చెప్పి అది ఆర్డర్ పాస్ చేస్తారు ఆ సినిమాలో. సో అందువల్ల ఇదనమాట ఆన్సర్. సరే, మన సందడి సందడిలో ఫైనల్లీ చిన్న క్వశ్చన్, అంటే ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మరి దీనికి తెలిస్తే ఆన్సర్ చేసేయండి. చిటారు కొమ్మను చిట్టకుండా కొట్టావంటే కోటి లింగాలే. జాగ్రత్త. మరి ఏంటది? చిటారు కొమ్మను చిట్టకుండా కొట్టావంటే కోటి లింగాలే, ఏంటది ఆన్సర్? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో ఈ ఆన్సర్ దగ్గరగా మనం వెళ్తే మనకి అలానే గుండె ధక్ ధక్ ధక్ అని కొట్టుకుంటుంది, అది మరి సంగతి. మరి క్వశ్చన్ ఏంటి అంటే చిటారు కొమ్మను చిట్టి కుండ కొట్టావంటే కోటి లింగాలే, జాగ్రత్త. మరి ఇందుకే ఆన్సర్ ఏంటి, అదేంటి కనుక్కోండి. ఆన్సర్ చేసేయండి. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అనేది. చందనమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటూ రాజశేఖర్ గారు ఆదే నుంచి అడుగుతున్నారు. త్వరలోనే వస్తానండి, అతి త్వరలో రావడానికే ట్రై చేస్తా మాక్సిమం. బట్ పండుగ రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాను, మీ అందరినీ కలుస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసే 5వ ప్రశ్న వికెట్ పడగొట్టేశారు టోటల్ గా ప్రోగ్రామ్ సూపర్ అంట. మీకు తెలిసిన ఆన్సరే అండి, కానీ అది అలా అలా అలా పక్కకి వెళ్ళింది ట్రాక్ అంతే. బట్ శాంతినగర్ నుంచి ఓకే ఇక్కడి గారు, మీరు 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు, ఇది కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అయింది. అది హ్యాట్రిక్ కాదు, ఇది పంచ్ పటాక, అదేది పంచ్ అనమాట పెద్దది, అది సంగతి. సో కరెక్ట్. నెక్స్ట్ ఇంకా విజయ వాళ్ళ నుంచి కరుణ గారు కూడా పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరర్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట్ నుంచి నరేష్ గారు మిఠాయి పొట్లం అంటున్నారు, కాదండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ పడన్ నుంచి. అండ్ విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సూపర్ చందన అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరు పంపించారు పేరు పేరు పేరు మాధవ స్వామ్య, సునీత గారు రాజోల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కోనసీమ జిల్లా నుంచి పంపించారు పంతాడి శ్రీనివాస్ గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈతకాళ్ళు కాదండి, కోడుమూరు నుంచి ఉపేంద్ర గారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాసిక గారు వేణు దేశాయిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కళ్యాణ్ గారు, భాను గారు, రిత్విక గుంటూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయ గారు దానిమ్మ పండు అనుకుంటున్నారు, కాదండి. అండ్ గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు, మిఠాయి పొట్లం కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చింతకాయ లేదు చింతపండు అంట. రమేష్ గారు వెంకటాచలపతి గారు అనంతపూర్ నుంచి, కాదండి. అండ్ అలాగే విజయలక్ష్మి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమనపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీకార్తిక, శ్రేవంతి, నెర్రుషెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి కరెక్ట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోపాలకృష్ణమాచారి గారు పాలోజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య గారు, సునంద గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఉసిరికాయ చెట్టు కాదండి. అండ్ అలాగే మార్కాపూర్ నుంచి శివాజీనగర్ నుంచి, యా ఓకే, మస్తాన్ మలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దసగిరి సంధ్యా రొద్దిటూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కల్లుకుండ కాదు, విడవలూరు నుంచి పంపించారట చంద్ర గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లత గారు వియూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ గారు మారుతి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ తలంపాడు నుంచి పంపించారు అరటిగెల కాదండి, మధుప్రసాద్ గారు. అండ్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. చందనాజీ మా చిన్నప్పుడు క్వశ్చన్స్ అది కాదు అంటూ పంపించారు, కానీ నేను మార్చా, ఇది మన క్రియేటివిటీ. సో ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. బట్ ఇంతటితో మన సందడి సందడి అయిపోయింది కాబట్టి ఇంకెవ్వరు ఆన్సర్స్ చేయదు. 4

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారు అనేది అపోహ మాత్రమే అని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ రోజు కలిశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 3D పద్దతిలో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్న ఖ్యాతి మన రాష్టానికే దక్కుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా బుర్రుపాలెంలో తాజాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పెమ్మసానికి గ్రామస్తులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పీఎంఏవై గ్రామీణ కార్యక్రమంలో 3D విధానంలో ఇళ్లను నిర్మించడం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిందని చెప్పారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 31,34,707 రూపాయలు విలువైన చెక్కులను ఆయన ఈ రోజు అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 సిరీస్ లో భాగంగా 3వ T20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ 4:04:10 అయిపోయింది. వివిధాకి అయితే ఎంటర్ ఇచ్చేసాం, బట్ మన లిజనర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, మరి వాళ్ళ ఆన్సర్స్ ని ఒక్కసారి అలా అలా చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే ముందుగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నారు. చిట్టారు కొమ్మను చిట్టికుండా కొట్టామంటే కోటిలింగాలి అంటే తేనె పట్ట అనమాట. చూడడానికి ఒక కుండలా ఉంటుంది కదా, దాన్ని కొడితే అది మనల్ని కొడతాయి. కుట్టాక మనకి ఏమొస్తుంది, ఒక ఒక చిన్న ర్యాష్ లాగా వస్తుంది. అవన్నీ కలిపితే కోటిలింగాలి అనమాట. అది ఆన్సర్ అయితే మరి నెక్స్ట్ ఈ ఆన్సర్స్ ని నాకు ఇంకెవరెవరు చేశారు ఫైనల్ గా అంటే దేవకి దేవి గారు, హర్షిత మదన్పల్లి నుంచి తేనె పట్టు అంటూ పంపించారు, అండ్ వరికంకి కాదు ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అండ్ మోహన్ రెడ్డి గారు కున్నూరు విలేజ్ నుంచి పంపించారు తేనె పట్టు అంటూ, అండ్ మున్నమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి కరెక్ట్ గా తేనె పట్టు అంటూ, అండ్ ఆన్సర్ ఊటీ కాదు సునీత గారు రాజోల్ నుంచి, అండ్ చందన మేడం సందడి సందడి కార్యక్రమానికి ఇక సెలవు బాయ్ నమస్తే ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది థ్యాంక్ యూ అంటున్నారు. జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా

నేను తేనె పట్టు కూడా పట్టాను, తేనె పట్టను కూడా పెట్టాను అంటారు. పెట్టారండి, నేను కాదనం లేదు, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. సో సతీభార్గవి గారు నెక్స్ట్ ఇంకా చింతకాయలు కాదు అనంతపూర్ నుంచి పంపించారు సునంద గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఖదర్బాద్ విలేజ్ నుంచియా, ఓకే, వడ్డే రంగ గారు తేనె తుట్టే అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్. నా కోసం టీ పంపించారు, థ్యాంక్ యూ శంకర్ గారు రాజోల్ నుంచి. సో అవి విషయం. మరి ఈరోజు మన వివిధాలో ఒక అందమైన కథానాయిక నటించి మనకి వినిపించిన పాటలు అన్నమాట. మరింతకి ఎవరు ఆ కథానాయిక అంటే, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన క్యూట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నమాట. మరి రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే అలా వస్తూ ఉంటాయి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ ధర్తీ ఎఫ్ఎం

నిమ్మదుడు టూ నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమున్నాం వివిధాలో, మరి రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా మనమైతే తన నటించిన సినిమాల్లోంచి సాంగ్స్ వింటూ ఉన్నాం కదా. మరి నెక్స్ట్ కిక్ టూ నుంచి మరొక సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్.

ధ్రువ మూవీ నుంచి సాంగ్ వినేశారు మనమున్నాం వివిధలో. మరి ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా వివిధలో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ సరైనోడు మూవీ నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: Aarti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ఓ'క్లాక్ 32:15 అయిపోయింది. వివిధాలో మనమున్నాం. మరి నెక్స్ట్ మీకోసం రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కరెంట్ తీగ నుంచి సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం 101.3. సో మ్యూజిక్ ప్రోగ్రామ్ లో రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. అండ్ చివరిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన పండుగ చేసుకో మూవీ నుంచి సాంగ్ వస్తుంది. అండ్ ఈ సాంగ్ తో నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. అండ్ త్వరలోనే మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మిథ్యందన, సైనింగ్ ఆఫ్.

డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగాను ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ ను వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు వెన్నెలా ప్రోగ్రామ్ లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెనెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్స్, అన్ని నెగటివ్ క్వాలిటీస్, అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితుందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది. దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడే వారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న గొడవలైతే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్ని చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి. అర్థం చేసుకోలేరు, ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్ లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్ గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్ గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్న పిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకోలేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రులలాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు. చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు. ఆత్మాన్యత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు ఉన్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా గానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని

తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడకులు దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా ఆ సిటీ సివిల్ కోర్టు ఇంకా ఈ ఫ్యామిలీ కోర్టు దగ్గరికి వెళ్తే, ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమి అవుతుందని అందరికి ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డు అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డైనా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటారు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకులు దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పులు వేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లల పైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక వాళ్లకు తరచుగా ఏంటంటే, అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్ లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, బై. Call or messages on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle, spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వంతవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వంతవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233302. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినిగితలు వింటారు. సాయంత్రం 6:30 గ్రామ దర్శన కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు, అనంతరం డాక్టర్ గారి సలహాలు, ప్రముఖ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం ఉంటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ అంటారు. 7:45 చిత్రసీమ సినిగితల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ అంటారు. రాత్రి 8:15 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటారు.

రేపటి ప్రసార విశేషాలు కూడా చూద్దాం. రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాలు సంచిక వింటారు. 8:30 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:00 హలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 9:30 నుంచి హలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. 10:15 నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 5:30 యువతరంగ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. రేపు సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. అనంతరం విహారీ నెల్లూరు దర్గామెట్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. రక్తహీనత కారణాల నివారణ, పోషకాహారం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి ఉంటారు. 8:15 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

ఇంతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి కేంద్రం, సమయం 5:05. వనితావాణి.

వంతమని కార్యక్రమంలో మధుర శ్రోతలు పలకరిద్దాం. హలో, ఓకే, కాలర్ లైన్ కట్ అయింది. మరో కాలర్తో మాట్లాడదాం. ఓకే, మహిళ శ్రోతలు నేను ఫోన్ ద్వారా వరకు నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233313100, అలానే మరో నంబర్ 0861233312. కరికుల్లో ముందుగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ చిత్రం ఇచ్చి పాటను అంటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వర్తమాని కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో,
2: హలో,
1: నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: బెట్రగొండ నుంచి లక్ష్మి సార్.
1: లక్ష్మి గారు బెట్రగొండ నుంచి. ఓకే, చెప్పండి, ఏ పాట విన్నా ఈరోజు?
2: ముత్యాల ముగ్గులు. ముత్యమంతా పసుపు ముఖం ఎంత సాయ అనే పాట ఏంటి సార్?
1: ముత్యాల ముగ్గు చిత్రం నుంచా?
2: ఓకే,
1: విన్నాం. మరి మీరు కోరుకున్న పాటను.
2: సరే సార్,
1: మంచిదండి. శ్రోత కొన్ని పాటలు ముందుగా ఒక

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారనమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో మరో శ్రోతతో మాట్లాడదాం. శ్రోత లైన్ కట్ అవుతుంది. ఓకే, మీరు కలర్తో మాట్లాడే ముందుగా ఒక పాట విందాం. సత్యం ఈ చిత్రం నుంచి పాటను వింటారు.

हेलो हेलो, కాలర్ లైన్ కట్ అయింది. కార్యక్రమంలో చివరగా సీను చిత్రం చెప్పాడు అంటారు.

మీరు ఇంతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 5:30 అయింది. యువతరంగం

యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా ఉద్యోగ సమాచారం చూద్దాం. రైట్స్ లిమిటెడ్ గురుగ్రామ్ రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉద్యోగ అనుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. ఈ ఉద్యోగాలు బ్రిడ్జిలు, క్యాస్ట్ ఎస్టిమేషన్ సర్వే, బ్రిడ్జ్ రీహాబిలిటేషన్ అండ్ ఎన్డిటి, టన్నెల్ విభాగాల్లో ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న కొన్ని పోస్టుల వివరాలు చూద్దాం. మేనేజర్ ఈ పోస్టుకు సంబంధించిన అర్హత చూస్తే సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, 5 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే స్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్, సాఫ్ట్వేర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయసు 35 సంవత్సరాలకు మించకూడదు. అలానే అసిస్టెంట్ మేనేజర్ ఈ పోస్టుకు సంబంధించి 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 32 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో పరిమితులు, సడలింపులు కలిగిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 25 నెల. రాత పరీక్షా కేంద్రాలు ఢిల్లీ, గురుగ్రామ్, కోల్కతా, బెంగళూరు, ముంబై, భువనేశ్వర్, గౌహటి. రైట్స్ లిమిటెడ్లో ఖాళీలు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.rights.com. అలానే మరో సమాచారం చూద్దాం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత కలిగిన వారు 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సిలబస్ ఆధారంగా ఆబ్జెక్టివ్ పేపర్తో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలు మెరిట్ ఆధారంగా ఎంపికైన 100 మంది అభ్యర్థులకు విజయవాడలోని శిక్షణ కేంద్రం ద్వారా ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్, భోజన వసతి సౌకర్యాలను కల్పిస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించాలి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. నెల్లూరులో ఈ కార్యాలయం ఉంది. అలానే సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లు 93-81-55-47-79 నెంబర్ మరోసారి 93-81-55-47-79 మరో నెంబర్ 80-19-37-54-49 నెంబర్ మరోసారి 80-19-37-54-43 ఈ నెంబర్ను సంప్రదించవచ్చు. ఎవరైతే సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతుంటారో వారు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ ఒప్పంద ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. సీనియర్ ఆర్కిటెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, ఎంఈఆర్ఎన్ ఫుల్ స్టాక్ డెవలపర్, బిజినెస్ అనలిస్ట్ వీటిలో ఖాళీలను ప్రకటించింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీతో పాటు ఉద్యోగ అనుమతి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 50 ఏళ్లకు మించకూడదు. ఎంపిక ప్రక్రియ చూస్తే రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30 అక్టోబర్. దరఖాస్తు చేసుకునేందుకు అలానే ఐఐటి హైదరాబాద్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://iithac.ac.in వెబ్సైట్ మరోసారి https://iithac.ac.in. అలానే మరో సమాచారం చూద్దాం. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ ముంబై రెగ్యులర్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ రిజిస్టార్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్టార్, అసిస్టెంట్ మేనేజర్ పబ్లికేషన్స్, సిస్టమ్ అనలిస్ట్ కమ్ ప్రోగ్రామర్, హెల్త్ ఆఫీసర్, ఫీల్డ్ వర్క్ కోఆర్డినేటర్, సెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్ వీటిలో ఖాళీలను ప్రకటించింది. పోస్టులను అనుసరించి విడివిడిగా అర్హత నిర్ణయించారు. కొన్నింటికి ఎంబీబీఎస్,

0: ఉత్తీర్ణత సాధించాల్సి ఉండగా మరికొన్నిటికి ఎంఈ ఎంటెక్ సాధించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఉద్యోగ అనుభవం కూడా కొన్ని పోస్టులకు నిర్ణయించారు. పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్లో చూడవచ్చు. వయసు 50 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 9 నవంబర్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://tiss.ac.in వెబ్సైట్ మరోసారి https://tiss.ac.in ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగ కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందుకు ఓ పాట విందాం. ఒకడు చిత్ర నుంచి పాట వింటారు, అంతకన్నా ముందు ఉత్తరకట్నం వింటారు.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: యువతరంగం కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ సిజీఈపిటి ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్లోని పలు విభాగాల్లో 365 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచ్ 1 నావిక్ జనరల్ డ్యూటీ పురుషులు 117, మహిళలు 13. యాంత్రిక్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 60 పోస్టులను ప్రకటించింది. అలానే బ్యాచ్ 2లో నావిక్ జనరల్ డ్యూటీ పురుషులు 117, మహిళలు 13. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 25, హైజినిస్ట్ 1, 20 పోస్టులను ప్రకటించింది. వీటికి అర్హత చూస్తే కొన్ని పోస్టులకు 10వ తరగతి, మరికొన్నింటికి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. తదనంతరం మెడికల్ టెస్టులు, మెరిట్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 21 నెల. కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్కు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు, అలానే మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ www.ssc.gov.

నోయిడాలో 207 ఖాళీలను ప్రకటించింది. పూణేలో 142, తిరువనంతపురంలో 118, గౌహాటిలో 88, చెన్నై 88, బెంగళూరు 58, మొహాలి 55, హైదరాబాద్ 46, ముంబై 20, కోల్కతా 19, ఢిల్లీ 1 పోస్టు ఖాళీలు ఉన్నట్లు సీడాక్ ప్రకటించింది. ఈ పోస్టుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత చూస్తే సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు, అలానే ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి 30 నుంచి 50 రోజుల మధ్య వయసు ఉండాలి. ఎంపిక ప్రక్రియ చూస్తే ముందుగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 26 అక్టోబర్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://careers.cdsscdac.in. వెబ్సైట్ మరోసారి https://careers.cdac.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగి ఉన్నారు ఈ నెల 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం కూడా చూద్దాం. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ బెసిల్ ఓపెన్ ప్రతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆఫీస్ సూపరింట్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఐటీ అనలిస్ట్, డెస్క్టాప్ ఐటీ సపోర్ట్ ఇంజనీర్, రిసెప్షనిస్ట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, వేగంగా టైప్ చేయగలిగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ చూస్తే ముందుగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు, అనంతరం స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 20 అక్టోబర్. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://bisilregistration.in. వెబ్సైట్ మరోసారి https://bisilregistration.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు 20 అక్టోబర్ దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగ కార్యక్రమంలో చివరిగా మరోపాటు విందాం. తీరు చిత్రం కోసం అనుదీప్ కృష్ణకాంత్ ఆల్పించిన గీతం అంటారు.

మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం చర్యలు వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను మంత్రిమండలి ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవులు పాత్రికేయులకు వెల్లడించారు. ఒక్క జెడ్పీ చైర్పర్సన్ మినహా మిగిలిన అన్ని పదవులకు బీసీలకు 24% మించి రిజర్వేషన్లు వర్తింపు చేసేలా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసిందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నిబంధనలను పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు. పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73% రిజర్వేషన్లు, సర్పంచ్లలో 27.95%, ఎంపీటీసీలకు 25.55%, ఎంపీపీల్లో 24.6%, జెడ్పీటీసీలకు 24.6%, జెడ్పీ చైర్పర్సన్లకు 23.08%, అర్బన్ వార్డు మెంబర్లకు 32.78% మేర బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్ చైర్పర్సన్లలో 32.03%, మేయర్లలో 35.02% మేర రిజర్వేషన్లు ఖరారు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ,
1: ఈ డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 28.18% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దీనికి అదనంగా 34% అన్నాం, దానికి పైగా రిజర్వేషన్ కల్పించడానికి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టబద్ధంగా ఉంది. 6% పైగా పార్టీల పరంగా కల్పిస్తున్నాం.
0: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నవంబర్ 15 ఎన్నికలు పూర్తి చేసి సాధారణ పాలనలోకి వెళ్లాలన్నారు. మంత్రులు మరింత చురుగ్గా ఉండటంతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి బాధ్యత తీసుకోవాలని సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో వికే సేనా నాయక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేసిందని, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వినాయక గుడి నుండి 1650 మీటర్ల పొడవున క్యూ లైన్లు, సీతమ్మవారి పాదాలు, మున్సిపల్ విద్యుత్ కార్యాలయాలు, రైల్వే స్థలంలో 18,000 మంది వేచి ఉండేలా 3 హోల్డింగ్ కేంద్రాలు నిర్మించామని తెలిపారు. నూతన అన్నదాన భవనంలో రోజుకు 15,000 మందికి పైగా భోజన వసతి, 60 లక్షల లడ్డూ ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటి వరకు 500 టీఎంసీల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలువలను విస్తరించి రాష్ట్రానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణా జలాలను రాయలసీమలో సాగు తాగునీటికి మళ్లించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి వరద నీరు కృష్ణా బేసిన్కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని వెల్లడించారు.
2: ఈ సూపర్ ఎల్లినో సంవత్సరంలో కూడా 57 టీఎంసీల నీరు ఇచ్చింది, 50,000 కోట్ల సంపద ఈ యొక్క కృష్ణా డెల్టాలో సృష్టించింది. కృష్ణా డెల్టాకే కాదు అటు రాయలసీమకు సైతం ఊపిరి పోసింది మన పట్టిసీమ అని చెప్పి ఈ రోజు రైతులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా నీమ్ కోటెడ్ యూరియా 2015 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత వ్యవసాయ రంగ చరిత్రలో ముఖ్యంగా ఎరువుల నిర్వహణలో 2015వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. దేశంలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడడంతో పాటు దాని

0: దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేపపూత యూరియా నిర్ణయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2015కు ముందు సాధారణ యూరియాపై లభించే భారీ రాయితీని ఆసరాగా చేసుకుని కొందరు దానిని వ్యవసాయేతర పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లించేవారు. దీనివల్ల సీజన్లో రైతులకు తీవ్రమైన యూరియా కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా దేశంలో తయారయ్యే దిగుమతి చేసుకునే యూరియా మొత్తానికి 100% తప్పనిసరిగా వేపపూత పోయాలని 2015 మేలో కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. వేపపూత పోసిన యూరియాను పరిశ్రమల్లో వాడటానికి వీలుండకపోవడంతో ఎరువుల మళ్లింపుకు పూర్తిగా అడ్డుకట్టపడింది. వేపపూత యూరియా వల్ల కేవలం అక్రమాలు తగ్గడమే కాకుండా భూసారం, పంట దిగుబడులపై అద్భుతమైన ప్రభావం కనిపించింది. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొంటూ,
1: దేశ్ కో నికాల్నే కే లియే హి హమ్నే తీన్ సూత్రో పర్ ఏక్ సాత్ కామ్ కర్నా షురూ కియా. ఏక్ యూరియా కీ శత ప్రతిశత్ నిమ్ కోటింగ్ కీ, దూసరా హమ్నే కరోడో కిసానో కో సోయల్ హెల్త్ కార్డ్ దియే, ఔర్ తీసరా హమ్నే యూరియా కే ఉత్పాదన కో బఢానే పర్ జోర్ దియా, బంద్ పడే ఫర్టిలైజర్ ప్లాంట్స్ కో ఫిర్ సే ఖోల్నే పర్ హమ్నే తాకత్ లగాయి.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో నిర్వహించనున్న సరస్ ఆజీవిక మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సరస్ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ మేళాలో స్వయం సహాయక బృందాల మహిళలు 600 స్టాల్స్ లో వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ది సాధిస్తోందని ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాష్ట స్థాయి పోటీలను ఈరోజు విజయవాడలో భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈ పోటీలను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారే రేపటి దేశ నిర్మాతలు, నాయకులని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతరస్థలే విరోధ సమాహ్వానేషు దిల్లీ ఆరక్షిబలేన ప్రవర్తితా సుదృఢ సురక్షావ్యవస్థా. అనేకే సందిగ్ధాః నిరుద్ధాః. రాష్ట్రీయ రాజధాన్యాం రేల మెట్రో సేవాః చ అంశికతయా ప్రభావితాః. సంవైధానిక సంస్థానాం దుర్బలీకరణస్య, లోకతంత్రే చ జనవిశ్వాసభంజనస్య విపక్షోపరి భాజపా దళేన ఆక్షిప్తః గభీరారోపః. ప్రతివేషు దేశేషు వైశ్విక సురక్షా సమీకరణేషు చ భారతస్య సూక్ష్మదృష్టిః. ఆత్మనిర్భర భారత సంకల్పేన సశస్త్ర సేనాబలాని మహారూపాంతరణం ప్రాప్నువంతీతి రక్షామంత్రి రాజనాథ సింహః. సంయుక్తరాష్ట్రసభాయాం పాకిస్తానాయ భారతస్య దృఢ ప్రత్యుత్తరం. ఉక్తంచ యత్ జమ్మూ కశ్మీరం వర్తతే భారతస్య అభిన్నం అంగం. అపి చ భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య బిహార కర్ణాటక హిమాచల ప్రదేశ జమ్మూ కశ్మీరేషు అతివృష్టేః వ్యంజితం.

0: లభించింది. సాధారణ క్లస్టర్కు చెందిన రైతులు 824 బేళ్లను విక్రయానికి తీసుకురాగా 706 బేళ్లను కొనుగోలు చేయగా మిగిలిన వాటిని తిరస్కరించారు. కనిష్టంగా 110 రూపాయలు, సరాసరి 186.92 రూపాయలు లభించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలియజేశారు. మొత్తం 11 కంపెనీలు వేలంలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటరామన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎలక్షన్లను 3 దశల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని 35 మండలాల్లో 700 గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ల ప్రక్రియ జీవో అనంతరం పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 స్థానిక కేడర్ల కేటాయింపు నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కేటగిరీల కింద ప్రయోజనం కోరి పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులకు నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 12వ తేదీన మెడికల్ బోర్డు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు ప్రకటనలో తెలియజేస్తున్నారు. క్యాన్సర్, మేజర్ న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, మానసిక వైకల్యం కలిగి ఉన్న పిల్లలున్న ఉద్యోగులకు కేటగిరీలు వర్తిస్తాయని చెబుతున్నారు. 12వ తేదీన గూడూరు డివిజన్, 13వ తేదీన ఆత్మకూరు, 14వ తేదీన కావలి, 15వ తేదీన నెల్లూరు డివిజన్, 16వ తేదీన మిగిలిపోయిన ఉద్యోగులకు ఈ పరిశీలన ఉంటుందని చెబుతున్నారు. టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డిఈఓలు, బోధనేతర సిబ్బంది తమ ఆసుపత్రి ఒరిజినల్ కేసు రికార్డులు, డిశ్చార్జ్ సమ్మరీ, వైద్య ధృవీకరణ పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో తెలియజేస్తున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలకు బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మ ప్రకటనలో తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విజయవాడ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన శిక్షణ కార్యక్రమం ద్వారా అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడిస్తున్నారు. అర్హత కలిగిన వారు 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సిలబస్ ఆధారంగా ఆబ్జెక్టివ్ బిట్ పేపర్తో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెంకటలక్ష్మ తెలియజేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికైన 100 మంది విద్యార్థులకు బీసీ భవన్ గుంటూరు విజయవాడలోని శిక్షణా కేంద్రాల ద్వారా ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్, భోజన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొంటున్నారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ను సంప్రదించాలని ఆమె తెలియజేస్తున్నారు. జిల్లా సమాచార వేదిక విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శని వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ గారి సలహాలు. ప్రముఖ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమరో నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్, సుమారుగా 22 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి ఎమర్జెన్సీకి సంబంధించి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఎమర్జెన్సీ మెడిసిన్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి?
3: సరే, ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక సబ్జెక్టు. లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే ఎవరైతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇచ్చే ప్రొసీజర్స్ కానీ, ఇంటర్వెన్షన్స్ కానీ, అసెస్మెంట్ కానీ, ఇవన్నీ చేసేదాన్ని ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ సబ్జెక్ట్లో మాకు నేర్పబడుతుంది. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ ఇప్పుడు మామూలుగా చెస్ట్ పెయిన్ వస్తుంది, గుండెపోటు అంటుంటారు, స్ట్రోక్ అంటుంటారు, పాయిజనింగ్స్, ట్రామా కండిషన్స్, ఎప్పుడైతే గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, హార్ట్ బీట్ బీపీ అవన్నీ పడిపోయినప్పుడు, మనిషి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు, భరించలేని నొప్పి ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు, వాళ్ళందరూ మన ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి ప్రాణాలు కోల్పోయే సందర్భాలు జరుగుతాయి. అట్లాంటప్పుడు వీఆర్ ఆల్వేస్ గివింగ్ ఇమీడియట్ లైఫ్.

0: interventions to prevent the death so that we save lives. Saving times is saving lives.
1: Okay, మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా రకాల విభాగాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఒక్కరే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా లేదంటే మీరు కండిషన్ బట్టి వెళ్తూ ఉంటారు?
0: ఫస్ట్ 10 మినిట్స్ అనేది ఎమర్జెన్సీ రూమ్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ చూస్తారు. ఈజ్ ఎ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. మెయిన్ గా మేము స్టెబిలైజ్ చేయడమే మా ప్రధాన మా ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ స్టెబిలైజ్ రిసిస్టేట్ చేసి అంటే ప్రాణ పరిస్థితుల నుంచి అతన్ని కాపాడి తర్వాత కారణాలు ఎందువల్ల ఈయనకి ఈ సిట్యువేషన్ వచ్చిందనే కారణాలు ఎవాల్యుయేట్ చేసి ఆ ఎవాల్యుయేట్ చేసినాక ఫలానా ప్రాబ్లం ఉందంటే ఫలానా స్పెషాలిటీ డాక్టర్ని పిలిచి వాళ్ళని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. విషయంగా సిక్ క్రిటికల్ ఉండే వాళ్ళని ఐసీయూలో పెట్టుకుని ఐసీయూ స్పెషలిస్ట్ క్రిటికల్ కేర్ విభాగం ఉండే అందరు డాక్టర్స్ కలిసి మల్టీడిసిప్లినరీ టీమ్తో అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇమీడియట్గా సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటే ఒకవేళ హెడ్కి సంబంధించింది అయితే న్యూరో సర్జరీ, కాళ్ళ లింబ్స్ అంటే కాళ్ళ చేతిలో ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ని, కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జన్ని, బోన్స్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్ పిలుస్తాం. సో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టెబిలైజ్ చేశాక ఎవాల్యుయేషన్ అప్రోచ్లో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఉంటుంది. అందరు డాక్టర్స్ చూస్తాం, స్పెషాలిటీస్ అండ్ సబ్ స్పెషాలిటీస్ ఆల్ డాక్టర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్.
1: సో ముందుగా అప్రోచ్
0: ఫస్ట్ 10 మినిట్స్, ఫస్ట్ 10 మినిట్స్ అంటే లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్ చేసిన వెంటనే, స్టెబిలైజ్ చేసిన వెంటనే విల్ ట్రై టు ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ సిట్యువేషన్. ఆ సిట్యువేషన్ తగినట్టు సబ్జెక్ట్ కన్సర్న్ స్పెషలిస్ట్ని పిలుస్తాం.
1: అంటే మీరు అన్నట్టు ఫస్ట్ గుండె నొప్పి అన్నారు, గుండె నొప్పితో ఒక పేషెంట్ వచ్చారనుకుందాం, మరి ఈ పేషెంట్కి ప్రధానంగా మీరు ఎలాంటి చికిత్స అందిస్తారు వెంటనే 10-15 నిమిషాలు?
0: అంటే ఎస్పెషలీ ఇట్లాంటివి మెయిన్ గుండె నొప్పి, స్ట్రోక్ ఇవన్నీ ఏంటంటే సార్, టైమ్ ఇస్ క్రిటికల్ సార్, టైమ్ ఇస్ లైఫ్. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళని మనము రియనైజ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అందిస్తే అంత మంచి అవుట్కమ్స్ వస్తాయి. సో బెటర్ డెసిషన్స్ విల్ గివ్ బెటర్ అవుట్కమ్స్. సో వీళ్ళకి ఏంటంటే గుండె నొప్పి వచ్చినాక ఎన్ని అవర్స్ లోపల వీళ్ళకి ఈ గుండె నొప్పి, ఛాతి నొప్పి అనేది వచ్చింది, ఈసీజీలో చేంజెస్ ఏమున్నాయి, దాన్ని బట్టి కొన్నిసార్లు మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం, కొన్నిసార్లు ఇంటర్వెన్షన్స్ చేస్తాం. ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి స్టెంట్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ దానికి కూడా వితిన్ 3-4.5 అవర్స్లో వస్తే ఇమీడియట్గా స్కాన్ తీసుకొని అది బ్లాక్ వలన వచ్చిందా, బర్స్ట్ వలన వచ్చిందా, అంటే కొన్నిసార్లు క్లాట్స్ వలన కూడా స్ట్రోక్ వస్తుంది, కొన్నిసార్లు ఈ నరాలు చిట్లడం వలన కూడా స్ట్రోక్ వస్తుంది. సో ఇమీడియట్గా క్లాట్ లాగా ఉంటే మాత్రం, కొన్ని కండిషన్స్ ఆయనకి సూటబుల్గా ఉంటే థ్రాంబలైసిస్ అనేది ఇమీడియట్గా చేస్తాం. కొంత 4.5-6 అవర్స్ అట్లా అవుతుంటే ఇంకొన్ని ఇంటర్వెన్షన్, ఎండోవాస్కులర్ థెరపీస్ అవసరమైతే కొన్ని సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది. సో టైమ్ ఇస్ ఇంపార్టెంట్, టైమ్ ఇస్ క్రిటికల్ అంటాం అందుకని. సో ఈ పాయిజనింగ్స్ ఉంటాయి వితిన్ ఫస్ట్ 30 మినిట్స్ లోపలనే, ముక్కులో పైప్ వేసి పొట్ట క్లీన్ చేయడం, గ్యాస్ట్రిక్ లావేజ్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు. ఫాల్ ఫ్రమ్ హైట్ ఉంటుంది, వెనుపూస ఎరగడం ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా గాలి పీల్చుకోవడము, ఈ స్పైన్ ఇమ్మొబిలైజ్ చేయడము, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటే వెంటనే ట్యూబ్ వేసి వెంటిలేటర్ మీద పెట్టడము, స్టెరాయిడ్స్ ఇవ్వడం ఇట్లాంటివి కొన్ని ప్రైమరీగా చేయాల్సినవి ఉన్నాయన్నమాట. అక్కడ డిలే చేయకూడదు, ఎంత డిలే చేస్తే అంత అవుట్కమ్స్ అనేది మారిపోతూ ఉంటాయి. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే బెటర్ అవుట్కమ్స్.
1: సో ప్రమాదం జరిగిన వెంటనే తీసుకురావడం వల్ల తొందరగా మనం
0: వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ 10 మినిట్స్. అందుకనే కొన్నిసార్లు ట్రామాలో కూడా ఏమంటామంటే ప్లాటినం 10 మినిట్స్, గోల్డెన్ 1 అవర్ అంటాం. ఎస్పెషలీ యాక్సిడెంట్ కేసెస్లో ఎంత త్వరగా మనం హాస్పిటల్ రీచ్ అయితే, ఈవెన్ ప్రీ హాస్పిటల్ కేర్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే, డిజాస్టర్ మెడిసిన్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అత్యవసర పరిస్థితుల్లో టైమ్లీ ఇంటర్వెన్షన్స్ చేసేది సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎమర్జెన్సీ మెడిసిన్.
1: అలాగే సార్, ఇందాక మనం న్యూరో గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెరాలసిస్ ఇటువంటివి వస్తూ ఉంటాయి కదా, సో వెంటనే అంటే ఎన్ని అవర్స్ లోపల తీసుకొస్తే వాళ్ళకి మెరుగైన చికిత్స?
0: 3-4.5 అవర్స్. దాంట్లో కూడా ఏంటంటే అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు, మేము 3-4.5 అవర్స్ వచ్చాం కదా, ఆ మందు ఇచ్చేసేయండి, కరిగిచ్చే మందు ఇచ్చేయండి అని. దీంట్లో 2 రకాలు ఉంటాయి స్ట్రోక్, ఒకటి బ్లాక్ వలన వస్తుంది, ఒకటి బర్స్ట్ వలన వస్తుంది. అంటే బ్లాక్ వలన అయిన దానికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం, అది కూడా ఏ ఏరియాలో ఉందామన్నీ చూసుకొని ఆయనకి ఏమన్నా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవన్నీ ఉన్నాయా లేవా చెక్.

0: చేసుకుని ఒక చెక్ లిస్ట్ వేసుకుంటాం, అవి చూసుకొని ఆనందిస్తాం. త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్
1: ఇప్పుడు ఫిట్స్ లాంటివి కూడా వస్తుంటాయి కదా సార్, ఇది ప్రమాదకరమా ఫిట్స్ అనేది?
0: ఫిట్స్ అనేది ఖచ్చితంగా ప్రమాదకరం, కానీ అంటే అండ్ ఫిట్స్ వచ్చినప్పుడు కొంచెం ఫస్ట్ ఎయిడ్ అనేది ఒకటి చేయాలి. మామూలుగా వీళ్ళ జనాలందరూ ఏంటంటే తలాలు ఇవ్వడం, స్పూన్లు పెట్టడం, ఇవన్నీ నోట్లో స్పూన్లు అవన్నీ చేయకూడదు. ఫస్ట్ ఫిట్స్ వస్తున్నప్పుడు అతను సేఫ్గా ఉన్నాడంటే పడిపోకుండా, ఎక్కడైనా చైర్లో ఉన్నాడంటే పడిపోకుండా, లేదంటే బెడ్ మీద ఉంటా బెడ్ మూల నుంచి పడిపోకుండా, సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఈజ్ పొజిషన్. అతను ఎక్కువ రిస్ట్రైన్ చేయకూడదు, పడిపోతున్న కాలు చేతులు కొట్టుకుంటున్నప్పుడు ఆ చేతుల్ని గట్టిగా పట్టుకోవడం అవన్నీ చేయకూడదు. షుడ్ అలో సమ్ ఫ్రీ స్పేస్ ఫర్ హిమ్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో ఆ టైంలో అతన్ని లెఫ్ట్, కొన్ని ఫిట్స్ వచ్చి ఆగిపోయినాక లెఫ్ట్ సైడ్ తిప్పి పనుకోబెట్టుకోవాలి. ఈ జొల్లు ఏదైనా ఉన్నా కూడా నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. రైట్ సైడ్ పనుకుంటే ఎక్కువ ఆ నోట్లో ఉండే గల్ అంతా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆస్పిరేట్ అనేది అయ్యి గాలి పీల్చుకోవడం ఇంకా కష్టం అవుతుంది. సో ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం ఫిట్స్ ఆగిపోయిన వెంటనే అతన్ని కొంచెం ఫ్రీ అంటే బాగా గాలి అందేటట్లు పెట్టుకుని ఎడం వైపు తిప్పి పెట్టుకోవడం అనేది మనం చేయాల్సిన ఫస్ట్ ఇంటికాడ. ఇక్కడంటే హాస్పిటల్లో మనం మందులు అవన్నీ ఇస్తాం ఫిట్స్ వచ్చిన వెంటనే తగ్గించడానికి. వాటికి ఫిట్స్ వచ్చాక కొద్దిసేపు చూస్తాం అతను గాలి పీల్చుకునే తత్వం ఎలా ఉంది, స్పృహలోకి వస్తున్నాడా లేదు. ఒకవేళ ఎక్కువసేపు 15 నిమిషాలు దాటినా కూడా ఇంకా స్పృహలో రావట్లేదు, ఇంకా ఫిట్స్ వస్తుందంటే అతన్ని వెంటిలేటర్ మీద పెట్టుకొని తర్వాత స్కాన్లు అవన్నీ చేసి ఎందువల్ల వచ్చిందని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది.
1: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఈ పాము కాట్లు మీరంటే ఎమర్జెన్సీ, ఇది కూడా ఎమర్జెన్సీ కిందకే వస్తుంది. సో అటువంటి జరిగినప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి?
0: వెంటనే మళ్ళా అందరూ గట్టిగా తాడు కట్టేయడం, ఫస్ట్ అతన్ని భయపడద్దు ధైర్యం చెప్పడం, నీళ్లు తాగిపించడం అవన్నీ చేయకుండా ధైర్యం బాగా చెప్పి ఫ్లాట్గానే పండుకోబెట్టి కూర్చోబెట్టి అవన్నీ చేయకుండా ఫ్లాట్గా పండుకోబెట్టి, కుదిరితే అతన్ని బెడ్షీట్ వేసేసి దాని మీద ఆయన పండుకోబెట్టి ఫ్లాట్గానే తీసుకురావడం, తర్వాత గట్టిగా ఈ
1: తాడు
0: కర్చీఫ్లు కట్టడం అవన్నీ ఇప్పుడు అంత చేయని అవసరం లేదండి. ఎంత తొందరగా అంత తీసుకొస్తే హాస్పిటల్ తీసుకొస్తే మేము, యాక్చువల్గా కొంతమంది అంటున్నారు ఇది పాయిజనస్ ఉండొచ్చు, నాన్ పాయిజనస్ ఉండొచ్చు, అవి చూసి గుర్తుపెట్టగలిగితే పర్వాలేదు, లేకపోయినా కూడా ప్రతి స్నేక్ని కూడా మనం పాయిజనస్ అని అనుకుంటాం, కానీ అతను వచ్చినాక కొన్ని టెస్టులు చేసి అది ఎంత సివియారిటీ అనేది మనం అతనికి ఉండే ప్రాబ్లమ్స్ బట్టి చూసి చెప్తాం. కొంతమందికి వెంటనే అన్కాన్షియస్ అవ్వడం, భయంతో కూడా కొంతమంది అవుతారు వెంటనే. సో కంగారు పెట్టకుండా అతన్ని ధైర్యం చెప్పి హాస్పిటల్కి తీసుకొస్తే మేము చూసి కొన్ని టెస్టులు చేశాక చెప్తాం. WBCT అట్లాంటివి, ఫస్ట్ ఆయనకి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాడా, సివియర్గా ఉన్నాడా చూసి దాన్ని బట్టి ఆ విరుగుడికి వయల్స్ కూడా ఇస్తాం. ASV వయల్స్ అని ఉంటుంది, అది ఇస్తాం. కానీ అందరూ కొంతమంది అది కొన్ని కొన్ని చోట్ల పోయేసి రావడం కన్నా ఒకవేళ టెర్షరీ కేర్ అంటే పెద్ద హాస్పిటల్స్ ఉంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తే బెటర్, ఎంత డిలే తగ్గితే అంత బెటర్గా
1: రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, అలాగే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి, రోడ్డు ప్రమాదాలు. సో ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఏదైనా జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి?
0: మనకిప్పుడు 108 అంబులెన్స్ అంటేనే అంబులెన్స్ కాల్ చేసుకుని తీసుకురావాలి సార్. మెయిన్ ఇప్పుడు చాలా మంది ఒకవేళ హెల్మెట్ తీసేది కూడా కొంచెం జాగ్రత్తగా దిగాలి పద్ధతిగా, అంటే హెడ్ నెక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి సార్, తల ఉంచేయడము అట్లాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ హెల్మెట్ తీసే క్రమంలో కూడా కొంతమంది లాగి తీస్తూ ఉంటారు, అట్లాంటి ఏం చేయొద్దు. అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకొని మళ్ళీ తీస్తారు. మెయిన్ ఆ పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు స్పృహలో ఉన్నాడా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. స్పృహలో ఉంటే అతనికి మనం మళ్ళా నేను చెప్పినట్టు ధైర్యం చెప్పి ఏమైనా బ్లీడింగ్ ఎట్లా అవుతుంటే మనం ఏదైనా గుడ్డతో కట్టేయడం, కాళ్ళు చేతులు ఏమైనా ఫ్రాక్చర్ లాగా అనిపిస్తే దానికి ఒక స్టిఫ్గా ఉండేది ఏమైనా చిన్న కర్ర పక్కన ఏమైనా ఉన్నా, లేకపోతే న్యూస్ పేపర్స్ లేకపోతే మనం బుక్స్తో స్ప్రింట్ లాగా చేయాలి, అంటే కదలిక లేకుండా చూసుకోవాలి. ఎక్కువ కదిలితే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది వాటర్ ఇవ్వడం అనేది ఫస్ట్, మనం నీళ్లు చల్లడము, నోట్లో నీళ్లు పోయడం ఇవన్నీ చేయకూడదు. పేషెంట్ హాస్పిటల్కి ఎంత దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అంత బెటర్.
1: మరి ఇంకే ఏ సందర్భంలో
0: హాస్పిటల్ అంబులెన్స్లో ఇంకా మేము అందరం ఈ బ్యాండేజెస్, ఊండ్ బ్యాండేజెస్, ఊండ్ ట్రీట్మెంట్ ఇవ్వడము, బ్యాండేజెస్ కట్టడం, స్ప్రింట్స్ వేయడము, ఫ్లూయిడ్స్ పెట్టడం ఇవన్నీ మేము అంబులెన్స్లో చేస్తాం.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే ఇంకా ఏ సందర్భం

0: దాంట్లో ఎమర్జెన్సీ మెడిసిన్ యూస్ అవుతుందంట.
1: ఎమర్జెన్సీ మీరు అన్నట్టు బోన్స్లో ఒకటి ఎమర్జెన్సీ మెడిసిన్ యూస్ అవుతుంది. ఫిట్స్ వచ్చే దాంట్లోను, అబ్డామినల్ పెయిన్, పొట్ట నొప్పి వీటిలో కూడా వస్తారు. కొంతమంది రక్తం వాంటి.
0: మీరు అన్నట్టు పొట్ట నొప్పి అన్నారు కదా, సాధారణ పొట్ట నొప్పికి ఈ ఎమర్జెన్సీ కేర్లో వచ్చేటువంటి దీనికి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది?
1: సివియారిటీ బట్టి సార్, సివియారిటీ బట్టి మనం ఎమర్జెన్సీ అనుకుంటాం. మైల్డ్గా ఉన్న పెయిన్ ఎమర్జెన్సీ ఎప్పుడు అన్నాం. కానీ కొంతమందికి పెయిన్ ఉండి పొట్టభ్రం ఉండి వాంతులు ఎక్కువ అవడం అట్లాంటప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది.
0: మీరు చేసినటువంటి ట్రీట్మెంట్స్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇది నా లైఫ్కి, అంటే ఈ ట్రీట్మెంట్ చేశాను సాటిస్ఫై అనేటువంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి?
1: ఒకసారి ఫిట్స్ షీజస్ పేషెంట్, ఫిట్స్ వచ్చే పేషెంట్కి బ్రష్ చేసుకున్నప్పుడు టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోయింది. టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోతే చాలా అంటే జాగ్రత్తగా, అంటే వెంటనే సడన్గా లాగేయడం టూత్ బ్రష్ అట్లాంటివి చేయకుండా ఫస్ట్ గాలిపోయే రంధ్రాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని ఇంట్యుబేట్ చేసుకొని తర్వాత ప్లాస్టిక్ సర్జన్, మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ వాళ్ళ ద్వారా బ్రష్ అంటే కొంచెం అది డిఫరెంట్గా ఉండింది ఆ రోజు. అట్లా చాలా ఉండిందండి, కానీ నాకు అది బాగా గుర్తుగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నా.
0: రైట్ డాక్టర్ గారు, మరి మా శ్రోతలకు మీరు ఏమైనా చెప్పదలిచారా?
1: టైమ్ ఈస్ లైఫ్, టైమ్ ఈస్ క్రిటికల్, వీఆర్ హియర్ టు సేవ్ లైఫ్స్.
0: అంటే మీరు మామూలుగా సినిమాలు అవి చూస్తూ ఉంటారా?
1: చూస్తూ ఉంటాం.
0: ఎలాంటి సినిమాలు చూస్తారు? మరి పాటల విషయానికి వస్తే
1: పాటలు ఎస్పీబీ పాటలు బాగా వింటూ ఉంటానండి, చాలా ఇష్టం.
0: ఏదైనా ఒక పాట వినిపించమంటారు?
1: మీరు వినిపించారు
0: ఎస్పీబీ గారు?
1: ఎస్పీబీ

0: చాలా ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు చాలా విషయాలు తెలియజేశారు.
1: థ్యాంక్ యూ సార్.
0: ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రముఖ క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
0: గ్రామదర్శన కార్యక్రమంలో చివరిగా జానపద గీతం వింటారు.

0: గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 7 గంటలైంది. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. పాతాల భైరవి చిత్రం కోసం ఘంటసాల లీల ఆల్పించిన గీతం. పింగళి సాహిత్యం, ఘంటసాల సంగీతం. ఈ గీతాన్ని వినే ముందుగా ఓ ప్రకటన వింటారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరింతవరకు పాతాల భైరవి చిత్ర నుంచి ఘంటసాల లీల ఆలపించిన అలనాటి మధుర గీతం విన్నారు. పెంగళ సాహిత్యం, ఘంటసాల సంగీతం, ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ అంటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు.

0: వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and the mutual confidence come together. That is the true spirit of the Tarang Mission. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
0: ఆఫ్రికా ఖండానికి భారత్ నాలుగవ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్ చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27 ఈరోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను

0: నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు.

0: ఖచ్చితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళకువలు. ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ గారి ప్రసంగం.
3: అందరికీ నమస్కారం. మనం చూసుకున్నట్లయితే మిరప అనేది మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంట. ఈ ఏడాది అంటే ఖరీఫ్ 2026-27 గాను సుమారు 100,000 hectares ఈ మిరప అనేది సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇది దాదాపు 10,000 hectares సాగు చేయబడుతుంది. మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే రేటు అనేది మిరపకి ఇంకా పెరుగుతుంది, కాబట్టి ఈ రైతులు కూడా మిరప పంట వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీరు అందటం అనేది ఈ రైతులందరికీ కూడా ఒక కలగానే మిగిలిపోతుంది. ప్రస్తుతానికి ఎవరికైతే బోర్లు బావులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ పంటని సాగు చేస్తున్నారు. ఎందుకు అంటే మెయిన్ గా ఈ మిరప అనేది ఎక్కువగా నీటి అవసరం ఉన్న పంట, కాబట్టి ఈ పంట కాలం మొత్తం కూడా నీరు ఎవరికైతే అందుతుందో వారినే వేసుకోమని కూడా మనము డిపార్ట్మెంట్ అయితే ఏమి, యూనివర్సిటీ అయితే ఏమి, కేవీకే నుంచి శాస్త్రవేత్తలు అయితే అందరూ కూడా రైతులకి సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మిరప వచ్చేసి మన జిల్లాలో నాటు వేసే దశ నుండి పూత దశ వరకు వివిధ దశలో ఉంది. మిరపలో మెయిన్ గా వచ్చే తెగుళ్ళు వచ్చేసి ఎండు తెగులు. అది నాటిన తర్వాత మొక్కలు ఎండి చచ్చిపోతుంది. అలా ప్రతిసారి పో మొక్కలు వేసుకుంటూ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే రైతులకు కూడా ఇబ్బందే. కాబట్టి మొక్క నాటే ముందు మాత్రం ఖచ్చితంగా 2 kg ట్రైకోడర్మా వేడిని తీసుకుని 90 kg పశువుల ఎరువు అలాగే 10 kg వేప పిండిలో బాగా కలిపేసుకొని నీళ్లు చల్లుకొని మాగబెట్టుకొని బాగా బూజులాగా ఏర్పడిన తర్వాత దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఓ 10-15 రోజుల వరకు బాగా మాగిన తర్వాత దాన్ని భూమిలో వేసుకొని చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని అలాగే ఈ వేపిండి వేయడం వల్ల మనకి ఏదైనా పురుగుల గుడ్లు కానీ లేదా కోసస్థ దశలు కానీ ఏమైనా భూమిలో ఉన్నట్లయితే అవి కూడా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైకోడర్మా విరిడేని 90 kg పశువుల ఎరువు అలాగే 10 kg వేప పిండితో కలిపి భూమిలో చల్లుకోవాలి. అది కూడా తేమ ఉన్నప్పుడు మాత్రమే భూమిలో చల్లుకోవాలి. దీన్ని ఎలాంటి రసాయనిక ఎరువులతో కానీ తెగులు మందులతో కానీ కలిపి భూమిలో చల్లరాదు. కాబట్టి పశువుల ఎరువు లేదా వెర్మీ కంపోస్ట్ కానీ, ఇప్పుడు బయట మార్కెట్లలో మనకి FOM దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివి ఆర్గానిక్ మెన్యూర్స్ సేంద్రియ ఎరువులు వాటిలలో కలుపుకొని మాగబెట్టిన తర్వాతనే భూమిలో వేసుకోవాలి. అలాగే మనకి మిరప నాటిన తర్వాత ముఖ్యంగా వచ్చే సమస్య మనకి వేరు పురుగు. ఈ వేరు పురుగుని కూడా మనము ఈ జీవ శిలీంద్ర నాశనమైన ట్రైకోడర్మాతో పాటు మనము మెటారైజియం అనిసోప్లిగే అనేది కూడా మనకి మార్కెట్లో లభ్యం అవుతుంది. కాబట్టి 2 kg మెటారైజియం ని 100 kg పశువుల ఎరుపులో కలుపుకొని పొలంలో చల్లుకున్నట్లయితే వేరు పురుగు నుంచి రక్షించుకోవచ్చు. అలాగే కొద్దిపాటి వరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి పొగాకు లద్దె పురుగు కానీ శనగపచ్చు పురుగు కానీ ఇలాంటి లార్వాలు ఏమైనా మనకి భూమిలో ఉన్నట్లయితే ఈ మెటారైజియం అనిసోప్లిగే వాటిని కూడా మనకి నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది దొరకని పక్షంలో మనకి వేరు పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 kg ఎకరానికి చొప్పున చల్లుకున్నట్లయితే మనము ఈ వేరు పురుగుని చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. పంట కాలం నెల అయ్యింది, ఆల్రెడీ వేసి నెల అవుతుంది అన్న వాళ్ళు కూడా నెలలోపు ఈ ట్రైకోడర్మా విరిడే మాగబెట్టుకొని దాన్ని భూమిలో చల్లిన తర్వాత అరకదోలే ముందు మాత్రం ఈ పని చేసుకున్నట్లయితే కూడా కొంచెం వరకు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. మనకి ఈ ట్రైకోడర్మా పొడి రూపంలోనే కాదు, మనకి ద్రవ రూపంలో కూడా దొరుకుతుంది. కాబట్టి మేము 10-15 రోజులు దాన్ని పశువుల ఎరువులో మాగబెట్టి అంత సమయం లేదు అనుకునే వాళ్ళు ద్రవ రూపంలో కూడా ట్రైకోడర్మా విరిడే దొరుకుతుంది. కాబట్టి దాన్ని 1 liter ట్రైకోడర్మా విరిడేని 100 kg పశువుల ఎరువులో కలిపేసుకొని దాన్ని 48 గంటలు ఉంచి వెంటనే మనం భూమిలో చల్లేసుకోవచ్చు. కాబట్టి పొడి రూపం కన్నా కూడా ఈ ద్రవ రూపంని మనం ఎక్కువ రోజులు మాగబెట్టాల్సిన పని లేకుండా కొంచెం ఫాస్ట్ గా చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యమైన అంశం మనకి ఎరువుల యాజమాన్యం. మనందరికీ తెలిసిందే నత్రజని అనేది మొక్క ఎదుగుదలకి అలాగే కాయ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. భాస్వరం అనేది వేరు పెరుగుదలకి అలాగే మనకి సూక్ష్మజీవులు ఉంటాయి భూమిలో వాటి ఎదుగుదలకి ఈ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. పొటాషియం అందరికీ తెలిసిన విషయమే. పొటాషియం వచ్చేసి మనకి కాయ మంచి రంగునివ్వడానికి అలాగే బరువు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పొటాషియం వేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి రోగ నిరోధక శక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి రికమెండేషన్ వచ్చేసి 200

కిలోల యూరియా, అలాగే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దీంతో 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇవి మనము సిఫారసు చేసిన ఎరువులు అన్నమాట మిరపకి వచ్చే ఒక ఎకరానికి. అయితే ఖచ్చితంగా మొక్కలు వేసే ముందే ఆఖరి దుక్కులో భాస్వరం మొత్తం భూమిలో వేసేసుకోవాలి. ఈ నత్రజని పొటాష్ ఎరువులు మాత్రం 4 దఫాల్లాగా ఒక దఫాకి 65 కిలోలు యూరియాను 20 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపేసి మొక్కలు నాటిన 30, 60, 90 అలాగే 120 రోజుల వయసులో 4 దఫాలుగా వేసుకున్నట్లయితే మనకి దిగుబడులు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం వేప పిండితో కూడా కలిపి యూరియా వేసుకున్నట్లయితే ఈ నత్రజని వినియోగ సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యూరియా వేసినప్పుడు కొంచెం వేప పిండి కూడా కలుపుకొని భూమిలో ఎరువులు వేసుకునేటప్పుడు వేసుకోండి. ఈ సంవత్సరం మనకి ఎరువుల కొరత అయితే లేదు, కాకపోతే వెళ్లే కొద్ది ఎరువుల కొరత కూడా మనకి రావచ్చు. అలాగే మార్కెట్లో వీటి రేట్లు కూడా ఎక్కువగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము రసాయన ఎరువుల మీదే ఆధారపడకుండా మనకి జీవన ఎరువులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన ఎరువులైన అజిటోబ్యాక్టర్, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, వ్యామ్, వెసిక్యులర్ ఆర్బిస్క్యులర్ మైకోరైజా ఇలాంటి జీవన ఎరువుల్ని కూడా మనము మన రైతులు మిర్చి పంటలో వాడుకున్నట్లయితే అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని పొటాషియాన్ని మొక్కకి అందే విధంగా చేస్తాయి. కాబట్టి ఇంకా కొంచెం భూమి సారవంతంగా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవన ఎరువుల్ని ఖచ్చితంగా మనము వాడుకునేలాగా చేసుకోవాలి. అయితే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ వాతావరణం చూసుకున్నట్లయితే మనకి ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఉంటున్నాయి. మెయిన్ గా మనకి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిలో కూడా మనకి ఎక్కువగా కూడా మొక్కలు పడవాకారంలో మొక్కలు గిడిసపారిపోవడం అలాంటి గమనిస్తూ ఉంటాము. ఈ గిడిసపారిపోవడము పడవాకారంలో రావటం ఇదంతా కూడా కొంచెం బోరాన్ లోపం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో బోరాక్స్ కానీ బోరిక్ యాసిడ్ కానీ దొరుకుతుంది. కాబట్టి అది లీటర్ కి 1 గ్రాము చొప్పున కలిపి వారంకి 1 సారి కానీ 2 సార్లు కానీ, ఎక్కువగా వ్యాప్తి చెందింది బోరాన్ డెఫిషియన్సీ అన్నప్పుడు వారానికి 3 సార్లు వరకు ఈ పంటపై పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఇంకా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే వాతావరణం అనేది మనకి అనుకూలంగా లేదు. అంటే కాలువ ద్వారా నీళ్లు వచ్చినప్పుడు, వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడు, చలి వాతావరణం ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు మనకి నీరు అనేది ఎక్కువగా భూమి అనేది పీల్చుకోదు. కానీ ఈ పరిస్థితుల్లో మనకి నీటి తడులు అనేది చాలా ఎక్కువగా ఇవ్వాలి. నల్లరేగడి నేలలు అయితే ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి అయితే నీటి తడులను ఇచ్చుకోవాలి. ఎర్ర నేలలు ఎక్కువగా తేమ వెంటనే ఆవిరైపోతుంది నా నేలల్లో మాత్రం ఖచ్చితంగా వారానికి ఒక తడి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, నీటి ఎక్కువగా మొక్కలకు అందించాలి అన్న టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే నీటి వస్తే ఎక్కువగా కల్పించినప్పుడు నీరు ఎక్కువగా అందింది అనుకోండి, ఆ మొక్కలకి కొంచెం స్ట్రెస్ గురయ్యి పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి తగినంత తేమ ఉండేలాగా చూసుకొని మాత్రమే నీరు అనేది మొక్కలకు అందించడం చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితులలో చూసుకున్నట్లయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి, APMIP నుంచి అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి నీరు అనేది అందించడానికి సబ్సిడీ మీద ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతులు దీన్ని ఉపయోగించుకొని 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 90% రాయితీపై కూడా మనకి డ్రిప్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రిప్ వినియోగించుకున్నట్లయితే మనకి నీటికి ఆదా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అంతర కృషి విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి నాటిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత ఆరగజొల్లడం అనేది చేస్తూ ఉంటాం. సాధారణంగా బోదలు వేసి మొక్కలను నాటినట్లయితే మనకి ఇలాంటి వాతావరణంలో తేమ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది. నెల తర్వాత మనుషులతో మనము కలుపు అనేది తీసుకుంటాము, లేదంటే అప్పుడు కూడా మొక్కలు అంతగా ఎదిగి ఉండవు కాబట్టి మనం ఎద్దులతో అరకదొల్లడం అనేది చేస్తూ ఉంటాము. కలుపు నివారణ చూసుకున్నట్లయితే మనము మొక్కలు నాటిన 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే పెండి మిథాలిన్ అనేది 1.3 లీటర్ చొప్పున 200 లీటర్లలో కలిపేసి వాడుకోవాలి. మిరపలో 30 నుంచి 40% వరకు మాత్రమే పూత పిందెలాగా ఏర్పడుతుంది, మిగిలిందంతా కూడా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు వాతావరణం కూడా మనకి అనుకూలంగా లేదు, కాబట్టి వాతావరణం ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ రాలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంట మాత్రం ఎట్టి పరిస్థితులను బెట్టకు గురి కాకుండా నీటి తడులను మాత్రం ఇచ్చుకోవాలి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ వాతావరణంలో వేడి, ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా పెరగడం వల్ల మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనము ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మిరపలో ఆశించే రసం పీల్చే పురుగులు వచ్చేసి తామర పురుగు

అలాగే తెల్లదోమ, అలాగే నల్లి. ఇవి వచ్చేసి మనకి మిరపలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ తామర పురుగుల వల్ల మనకి పైముడత మనం గమనిస్తూ ఉంటాము. దీని నివారణ కోసం మనకి అష్టామిప్రిడ్ 0.2 grams లేదంటే ఫిప్రోనిల్ 2 milliliters లేదంటే డైఫెన్థురాన్ 1.5 grams లేదంటే స్పైనోసైడ్ 0.25 milliliters పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కంతా కూడా బాగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. మొక్క నాటిన 15 అలాగే 45 రోజులోకి ఫిప్రోనిల్ మనకి 0.3% గుళికలు ఎకరానికి 8 chopukas భూమిలో వేసుకున్నట్లయితే ఏమున్నప్పుడు ఈ పైముడతని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నల్ల తామర పురుగు. మనకి చలి అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి కొంచెం ఈ నల్ల తామర పురుగు ఉధృతి కూడా మనకి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనము ఎప్పుడు కూడా నత్రజని ఎంతైతే సిఫారసు చేశారో 260 kg అన్న యూరియాని మాత్రమే మనము భూమిలో వాడుకోవాలి. దానికన్నా ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే పత్రహరితం అనేది ఎక్కువగా వస్తుంది. ఆకులు ఎక్కువగా పచ్చగా కనిపించినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనకి ఎక్కువ అవడం గమనించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులైనను స్పైనోసైడ్ ని, ప్రొఫినోఫాస్ ని, ఇమిడాక్లోప్రిడ్ వీటిని ఎక్కువగా వాడకుండా చూసుకుంటే ఇంకా మంచిది. రైతులు ఈ నల్ల తామర పురుగు నివారణకి ఖచ్చితంగా 20-30 నీలిరంగు జిగురు అట్టలు ఖచ్చితంగా పొలంలో అమర్చుకోవాలి. పురుగు మందుల పిచికారీతో పాటు 10,000 ppm వేప నూనె లేదంటే అజార్డెక్టిన్ 1,500 ppm తెలుసుకొని దాన్ని బట్టి మోతాదు అనేది మనం వాడుకోవాలి. 10,000 ppm అయితే 1 milliliter నీటికి వాడుకోవాలి. 1,500 ppm లేదా 3,000 ppm అయితే 2 milliliters వాడుకోవచ్చు. ఈ వేప నూనె వాడినప్పుడు ఆ గమ్ము లేదంటే సర్ఫ్ ఖచ్చితంగా ఈ వేప నూనె వాడినప్పుడు వాటితో కలిపి మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అలాగే ఫిప్రోనిల్ 80 WG ఎకరానికి 10 grams లేదంటే ఫ్లోక్సామెటమైడ్ 160 milliliters లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 40 grams లేదా స్పైరోటెట్రామైట్ ఇది వచ్చేసి 160 milliliters లేదా బ్రోఫ్లానిలైడ్ 34 milliliters లేదా స్పైనోటోరం 200 milliliters ఇవి కూడా అవసరాన్ని బట్టి మనము మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. స్టార్టింగ్లో అనే అయితే మనము థయోమిథాక్సాము, అష్టామిప్రిడ్ ఇలాంటివి వాడుకున్నట్లయితే మనకి బెటర్గా ఉంటుంది. ఒకేసారి బ్రోఫ్లానిలైడ్, ఎక్స్పోనస్ ఇలాంటివి ఎక్కువగా వాడినట్లయితే ఆ పాపులేషన్ ఆ పురుగుని మనము తగ్గించడానికి అవకాశం ఉండదు కాబట్టి మనకి జనరల్గా దొరుకుతున్న వాటితో స్టార్ట్ చేసి తర్వాత రేట్ ఎక్కువ ఉన్న పురుగు మందుల్ని వాడినట్లయితే కొంచెం మనకి ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి బవేరియా బేసియానా, దాంతోపాటు లెకానిసీలియం లెకాని, దీన్ని వెర్టిసీలియం లెకాని అని కూడా అంటారు, ఈ జీవశిలీంద్ర నాశనల్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ జీవశిలీంద్ర నాశనల్ని ఎప్పుడు కూడా మనము వాతావరణం చల్లగా మబ్బులుగా పట్టినప్పుడు మాత్రమే వాడుకోవాలి. ఇది వచ్చేసి 5 grams నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ నల్ల తామర పురుగుని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రిప్ పద్ధతి మల్చ్ షీట్ వేసి వేసుకున్నట్లయితే ఈ పంటని ఆశించే పురుగు మందుల్ని అలాగే కలుపుని అలాగే నీటి ఎద్దడికి గురి కాకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా మొక్క అన్ని భాగాలు తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ పంటల సూక్ష్మజాతు లోపాలు కూడా తలెత్తకుండా ప్రతి 45 రోజులకు కానీ ప్రతి 30 రోజులకు కానీ ఒకసారి ఈ సూక్ష్మజాతు లోపాలు రాకుండా ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ మ్యాక్స్ కానీ 5 grams నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ సూక్ష్మజాతు లోపాలు రాకుండా నివారించుకోవచ్చు. ఖచ్చితంగా జీవన ఎరువులను కూడా వాడినట్లయితే దీంట్లో కూడా మనకి మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే ఖచ్చితంగా మనకు ఒకవేళ మార్కెట్లో దొరుకుతుంది అంటే నూనె తీయని వేప పిండిని వాడినట్లయితే ఇంకా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి ఎక్కువగా గమనించేది వచ్చేసి నల్లి. దీనివల్ల మనకి ఆకులు కిందకి ముడుచుకుపోవడం జరుగుతుంది కాబట్టి దీని నివారణకి గంధకం 3 grams నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు పైరోమెసిఫెన్ 0.8 milliliters లేదా డైఫెన్థురాన్ 1.5 grams లేదా క్లోర్ఫెనాఫైర్ 2 milliliters నీటికి లేదా అబామెక్టిన్ అని మనకు దొరుకుతుంది అది వచ్చేసి 0.5 to 1 ml నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కింది ముడతను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తెల్లదోమ కూడా మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ తెల్లదోమ వల్ల ఎక్కువగా వచ్చేసి మనకి జెమినీ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ తెల్లదోమని మనము నివారించుకోవాలి.

0: ఇంకా తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే మనకి ఎక్కువగా కోయినోఫరా కొమ్ముకుళ్ళు తెగులు అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ గమనించడం జరిగింది. ఈ కోయినోఫరా కొమ్ముకుళ్ళు నివారణకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు, దాంతోపాటు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి 10 లీటర్లకి, ఇది వారంలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోయినోఫరా కొమ్ముకుళ్ళు తెగులు నివారించుకోవచ్చు. అలాగే మనకి మెయిన్గా నాటిన వెంటనే వచ్చేది మొక్క ఎండు తెగులు, దీని నివారణకి మాత్రం కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదలల్లో పోసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా దీనికి ముందుగా చెప్పుకున్నట్లు ట్రైకోడర్మా విరిడిన్ మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి. తర్వాత దీన్ని ఎక్కువగా ఆశించేది కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు, దీని నివారణకి ప్రాపికనజోల్ 1 మిల్లీలీటరు లేదా డైఫెంకనజోల్ 0.5 మిల్లీలీటరు లేదా 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5 గ్రాములు కాపర్ హైడ్రాక్సైడ్ లేదా క్యాబ్రియో ట్రాప్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది, అది 3 గ్రాముల చొప్పున నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి కూడా మనం నివారించవచ్చు. అయితే ముఖ్యంగా మనకి మిరపలో వచ్చేసి వైరస్ తెగుళ్ల యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ తెగులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు తామర పురుగు వల్ల, అలాగే తెల్లదోమ వల్ల, ఒకవేళ పేనుబంకగా ఉన్నట్లయితే ఈ 3 వల్ల మనకి ఈ వైరస్ తెగుళ్ళు అనేది ఆశించుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు, ఇది వచ్చేసి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తర్వాత వచ్చేసి కుమార్ మొజాయిక్ తెగులు, ఇది వచ్చేసి పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, ఇది వచ్చేసి తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనకి ముఖ్యంగా ఈ వైరస్ తెగుళ్ళని, అలాగే ఈ కోయినోఫరా కొమ్ముకుళ్ళు తెగులు వీటిని నివారించుకున్నట్లయితే రైతులు చాలా వరకు లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళుకువలు, ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రతి మోళ్లను సద్వినియోగం చేసుకునే విధానం గురించి వింటారు. పత్తి పంట వేసినటువంటి రైతులు పత్తి పంట తీసిన తర్వాత పత్తి మోళ్లను సరిగా సద్వినియోగం చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పత్తి పంట చివరి దశలో ఉంది. చాలా చోట్ల నీటి లభ్యతను బట్టి పత్తిని తీసేసి మొక్కజొన్న, నువ్వులు, పెసర, కూరగాయలు లేదా పుచ్చలాంటి పంటలను వేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల పత్తి పంట తీసుకున్న తర్వాత పత్తి మోళ్లను మాత్రం అలాగే పొలంలో ఉంచడం గమనించవచ్చు. మరికొన్ని చోట్ల పత్తి మోళ్లను పీకేసి కాల్చివేయడం లేదా వంట చెరుగ్గా వాడటానికి ఒక దగ్గర కుప్పగా చేసి నిల్వ చేయడం చేస్తూ ఉంటారు. అయితే రైతులు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, పత్తి పంట తీసుకున్న తర్వాత వదిలేసినటువంటి పత్తి మోళ్లలో సుమారు 20-30% వరకు గులాబీ రంగు కాయతొలచు పురుగు అవశేషాలు, గుడ్లు, లార్వా, కోశస్థ దశల రూపంలో ఉండే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వచ్చే సీజన్ పత్తి పంటలో పురుగు ఉధృతి, వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పత్తి మోళ్లను కుప్పగా వేసి తగలబెడితే వాతావరణ కాలుష్యంతో పాటు సేంద్రీయ కార్బన్ పదార్థాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పత్తి మోళ్ల వినియోగం గురించి రైతులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా సూచిస్తున్నారు. పత్తి మోళ్లను రైతులు తప్పనిసరిగా సద్వినియోగం పరచుకోవాలి. అది ఎలాగంటే, పత్తిని తీసుకోవటం పూర్తి చేసిన తర్వాత పత్తి మోళ్లను ట్రాక్టర్, ష్రెడ్డర్ లేదా ట్రాక్టర్ రోటావేటర్ సహాయంతో భూమిలో కలిదున్నాలి. ఇలా చేయటం వల్ల ఎకరాకు సుమారు 10 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 27 కిలోల పొటాష్ భూమికి చేరే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్నితే సేంద్రీయ కార్బన్ పదార్థాన్ని భూమికి అందించి భూసారాన్ని పెంచుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలచు పురుగు అవశేషాలను పూర్తిగా నాశనం చేయడం ద్వారా పురుగు జీవిత చక్రాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. దీనివల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్న తర్వాత నీరు పెట్టే అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న, పెసర, నువ్వులు లాంటి పంటలు వేసుకున్నట్లయితే ఎక్కువ ఆదాయం తీసుకోవటానికి వీలవుతుంది. పంట మార్పిడి ద్వారా వచ్చే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. పత్తి పంటల మధ్య 4-6 నెలల విరామం ఉండేలా చేసి ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకున్నప్పుడు గులాబీ రంగు పురుగు కోసేస్త దశలు పూర్తిగా నిర్మూలించబడి రాబోయే పంట ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. పంట చివరి దశలో దాదాపు అన్ని పత్తి పొలాల్లో కొంతమేర గులాబీ రంగు పురుగు వ్యాపించి ఉన్న దృష్ట్యా ఇప్పుడు చెప్పినటువంటి చర్యలతో పాటు గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పత్తిని కూడా ఎక్కువ కాలం ఇంటి వద్ద నిల్వ చేయకుండా తొందరగా మార్కెట్లో అమ్మేసుకోవాలి. జిన్నింగ్ మిల్లుల చుట్టూ పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చినటువంటి వ్యర్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా లేదా వదిలేయకుండా తొందరగా నిర్మూలించాలి. మళ్ళీ పత్తి పంట వేసే సమయానికి ఎక్కడా కూడా ఇలాంటి అవశేషాలు, పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చిన అవశేషాలు లేదా వ్యర్థాలను లేకుండా నిర్మూలించినప్పుడు రాబోయే పత్తి పంట ఆరోగ్యంగా ఉండి ఎక్కువ దిగుబడికి దోహదపడుతుంది. ఈ సూచనలను పత్తి పండించే ప్రతి ఒక్క రైతు ఆచరించినట్లయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పత్తి కట్టెతో వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేసుకోవచ్చు. పత్తి కట్టెతో వర్మీ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ పత్తి కట్టెను చిన్న చిన్న ముక్కలుగా నరికి కంపోస్ట్ గుంతల్లో అడుగు

0: మందం వరకు పరిచి దానిమీద పేడ నీళ్లు పోయాలి. ఇలా పత్తి కర్ర ముక్కలు పేడ నీళ్లు పరలతో గుంతను నింపుకోవాలి. పత్తి కర్ర ముక్కలు కుళ్ళిపోయాక వానపాములను వదిలితే 3-4 వారాల్లో నాణ్యమైనటువంటి వర్మీ కాంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా పత్తి తీతల తర్వాత పత్తి మోళ్లను ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇంతవరకు పత్తి మోళ్లను సద్వినియోగం చేసుకునే విధానం గురించి విన్నారు. మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा,
2: परम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप पे बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట చిత్రం భక్త కన్నప్ప.

మీరింత వరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దార్శనిక్ భారత్ కార్యక్రమంలో జిఎస్టి సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, చిత్తూరు డివిజన్ డిఎస్టి జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలు నమస్కారం. ఒకప్పుడు మన దేశంలో ఒక వస్తువును తయారు చేయడం నుంచి వినియోగదారుడి చేతికి అది చేరే వరకు అనేక రకాల పన్నులు, అనేక విధానాలు, అనేక రకాల రేట్లు ఉండేవి. కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా విధించే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇటువంటి పన్నులు ఆ పన్నుల వ్యవస్థను సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో వస్తు సేవల పన్ను జిఎస్టి అమల్లోకి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన అనేక పరోక్ష పన్నులను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఒక సమగ్ర పన్ను మార్కెట్కు మార్గం సుగమం చేసింది. 2027 జులైలో జిఎస్టి 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఇది భారత పన్ను వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, అలాగే వ్యాపారులు, వినియోగదారులు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, ఇంకా సరళమైన పారదర్శకమైన పన్ను వ్యవస్థ కోసం ఎలాంటి సంస్కరణలు అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు డివిజన్ జిఎస్టి జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ జిఎస్టి ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి, అలాగే జిఎస్టికి ముందు ఉన్న పన్ను వ్యవస్థలోని ఎటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ సంస్కరణను తీసుకొచ్చారు?
2: మనకి జిఎస్టి 2017 జూలైలో వచ్చిందండి. సో దానికి ముందు, జిఎస్టి ఇంట్రడ్యూస్ అవడానికి ముందు గనక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ రకరకాల చట్టాలు అనేటువంటివి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాట్ ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించేవి. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్లయితే సర్వీస్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, అట్లా వివిధ రకాల పన్నులు అనేవి ఉండేవి. సో ఇన్ని రకాల పన్నులు ప్లస్ ఒక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి ఇంకొక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి వ్యత్యాసం అనేటువంటిది ఉండేది అన్నమాట. సో ఇటువంటి బహుళ రకాల పన్నుల వ్యవస్థ నుంచి ఒక ఏకరూప పన్ను వ్యవస్థ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 2017లో, ఆఫ్టర్ చాలా చట్టసభల్లో డిస్కషన్స్ ఇవన్నీ అయిన తర్వాత 2017 జూలై 1 నుంచి జిఎస్టీని తీసుకు

0: జరిగింది.
1: సార్, మరి ఇందాక మీరు ఇప్పుడు చెప్పినట్టు 2017 జులై 1 ఈ జిఎస్టి అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ప్రధాన నిర్మాణాత్మక మార్పు చోటు చేసుకుంది?
0: డెఫినెట్ గా అయితే నిర్మాణాత్మక మార్పు అనేది ఉందని చెప్పుకోవాలండి. సో ఈ దాదాపు మీరు అంటున్నట్టు ఈ 10 ఏళ్లలో జిఎస్టి అనేటువంటిది 17 లో స్టార్ట్ అయినప్పటి నుంచి 2026 వరకు కూడా, సో ప్రతి సంవత్సరం అనేటువంటిది కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్ను ఆదాయం అనేటువంటిది పెరుగుతూనే ఉంది. పన్ను ఆదాయం పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే మార్కెట్ కూడా ఆ విధంగా పెరుగుతుంది అనేటువంటిది అర్థం. మార్కెట్ లో పెరుగుదల అనేది ఉండడము, బిజినెస్ గ్రోత్ అనేది ఉన్నప్పుడే ఆ టర్న్ ఓవర్లు అనేటువంటి పెరుగుతాయి, ట్యాక్స్ అనేటువంటిది కూడా ఆదాయం అనేటువంటిది ప్రభుత్వాలకు వస్తుంది. సో ఆదాయం అనేది ఉన్నప్పుడే ప్రభుత్వాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా చేయగలుగుతాయి. కాబట్టి సో ఇండైరెక్ట్ గా ఆ చట్టం అనేటువంటిది ఆ మార్కెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసే విధంగా దోహదపడే విధంగా ఉండాలి. సో జిఎస్టి రూపకల్పన అనేది ఆ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు జిఎస్టి ని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అంటుంటారు. మరి ఈ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి ఇంకా వివిధ జిఎస్టి స్లాబ్లను సామాన్యులకు అర్థమయ్యేలా ఒకసారి తెలియజేస్తాను.
0: అది ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టండి, అంతకుముందు జిఎస్టి ఇంప్లిమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు మనకి ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేదండి. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సర్వీస్ ట్యాక్స్ నుంచి, అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళకి ఆదాయం వచ్చేది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలకు చూసినట్లయితే కనుక వ్యాట్, లగ్జరీ ట్యాక్స్ అట్లా ఈ జిఎస్టికి ముందు ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేది, ఎవరి ఆదాయం వాళ్ళకు ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే జిఎస్టిని తీసుకురావడము దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఒక పన్ను ఒక చట్టం, ఒక పన్ను ఒక దేశం అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, సో ఇవన్నిటిని కలిపేయాల్సి వచ్చింది. సో దీని డెలిబరేషన్స్ లో కూడా అన్ని కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని, సో మన ఇప్పటి వరకు మనం విడివిడిగా ట్యాక్సులు ఎవరికి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నాము, ఒక వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నాడో ఒక్కొక్క ట్యాక్స్ గురించి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. సో మనం అందరం కలిపేసి సింగిల్ ట్యాక్స్ ఒక జిఎస్టి లాగా ఫామ్ అవుదాం, ఒక సింగిల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది. సో వ్యాపారస్తుడికి కూడా ఒక ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది, 10 మంది దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏదైనా అసెస్మెంట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా. సో అలా అనుకుని ఇప్పటి వరకు ఆదాయం ఉన్నవి అందరూ కూడా రెండింటిని మొత్తం క్లబ్ చేసి సింగిల్ గా ఓన్లీ జిఎస్టి అనేటువంటిది పెట్టుకున్నాం. సో పన్ను అయితే జిఎస్టిగా ఒక సింగిల్ జిఎస్టిగా తీసుకొచ్చాము, కానీ ఎప్పుడైతే ఇద్దరు ఆదాయాలు కలిపి వచ్చిందో, సో ఈ జిఎస్టి రూపేణా వచ్చే ఆదాయం కూడా ఏమవ్వాలి, అగైన్ కేంద్ర ప్రభుత్వానికి కాస్త వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త వెళ్ళాలి. సో దానికోసం ఏం చేసాము అంటే అగైన్ మనకి 1 రూపాయి ట్యాక్స్ కలెక్ట్ అయ్యిందంటే 50 పైస కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటట్టు, 50 పైస రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటట్టు నిర్ణయించడం జరిగింది. అదే మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి సిజిఎస్టి, ఎస్జిఎస్టి. జిఎస్టి అనేటువంటిది పన్ను, సిజిఎస్టి అంటే సెంట్రల్ జిఎస్టి అని, అంటే ఆ పోర్షన్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఎస్జిఎస్టి అనేటువంటిది స్టేట్ జిఎస్టి, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాని మీద మనం కలెక్ట్ చేసేటువంటి పన్నునే ఐజిఎస్టి అని అంటారు అనమాట, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అని అంటారు.
1: సార్, మరి ఇప్పుడు జిఎస్టి అమలుతో ఈ కేంద్ర రాష్ట్రాల పన్నుల వ్యవస్థలో ముఖ్యంగా రాష్ట్రాల ఆదాయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
0: రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాల ఆదాయాలు అయితే కానీ గణనీయంగానే పెరిగాయండి. అంటే చెప్పాలంటే ఆదాయం పెరిగిందంటే ఒకటేనండి, మనకి బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ బిజినెస్ కు అనుకూలమైన వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు, సో ఆటోమేటిక్ గా బిజినెస్ లో కొత్త కొత్త బిజినెస్లు రావడము, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్ళడం కొత్త ప్లాంట్ లో, ఎప్పుడైతే మార్కెట్ అనుకూలంగా ఉందనుకోండి రకరకాల వ్యాపారవేత్తలు వచ్చి వ్యాపారం అనేటువంటి స్టార్ట్ చేస్తారు, పెద్దవాళ్ళు కావచ్చు ఈవెన్ చిన్న వాళ్ళైనా కావచ్చు. సో మార్కెట్ అవకాశాలు బాగున్నాయి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్న అతను కూడా ఇంకొక బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్తారు. సో ఎప్పుడైతే ఇట్లా మార్కెట్ అనేటువంటిది మంచిగా ఉంటుందో, బిజినెస్ పెరిగినప్పుడు టర్న్ ఓవర్ పెరుగుతుంది, దాని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ 10 ఏళ్లలో ఆల్మోస్ట్ ఈ కోవిడ్ టైం ఒకటి పక్కన పెడితే మిగిలిన అన్ని ఇయర్స్ లో కూడా ప్రభుత్వ ఆదాయం అయితే గణనీయంగానే పెరిగింది. అగైన్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఈ చట్టము ఎంత ప్రభావితం చేసింది మార్కెట్ ని అనేటువంటిది కూడా, అంటే పాజిటివ్ గానే ప్రభావితం చేసింది అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ గణనీయమైనటువంటి వృద్ధి అయితే సాధిస్తుంది జిఎస్టీలో.
1: సార్, మరి ఇప్పుడు గత 9-10 ఏళ్లలో జిఎస్టీలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఉన్న జిఎస్టికి ప్రస్తుతం ఉన్న ఈ జిఎస్టి వ్యవస్థకు మధ్య వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి?
0: ముఖ్యమైన మార్పులు అంటే అండి, ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 2017 లో, అగైన్ దీనికి కూడా మనము కాస్త ముందుకెళ్ళాలి. సో బిఫోర్ 2017

0: ఉండడం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎవరి ఆదాయ మార్గాలు వాళ్ళకు ఉండేవి. సో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు నావి ఇన్ని రకాల పన్నులు, వీటి మీద నుంచి నాకు ఇంత ఆదాయం వస్తుంది, సో బడ్జెట్ పరంగా మనం ఎంత క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అనేది సేమ్ వే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా అనేటువంటిది ఉంది. కానీ ఎప్పుడైతే ఇవన్నీ రెండింటిని కలిపేసి మెర్జ్ చేసి ఒక సింగిల్ దాంట్లోకి తీసుకొచ్చారో అప్పుడు ఏమైంది అంటే, ఈ కొత్త మార్పు ఏ విధంగా మార్కెట్ తీసుకుంటుంది అనేటువంటిది ఒక థియరటికల్ గా ఊహాగానాలే తప్పనిస్తే ఎవరికి కూడా తెలియదు. 2017 జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో అందువల్ల, సో అప్పటికి ప్రభుత్వానికి ఉన్న ఆదాయాలు మినిమం ప్రొటెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అని అంటారండి. సో దాని ప్రకారము మినిమం ఇప్పుడున్న ఆదాయము కంటిన్యూ అయ్యే విధంగా ఈ పన్ను రేట్లు కూడా లైక్ 5, 12, 18, 28% అలా పన్ను రేట్లు ఉంటాయి 1% నుంచి, ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు జిఎస్టీ అంతా నడిచిన తర్వాత ఈ మార్కెట్ పరిస్థితులు కానీ, మన మార్కెట్ కూడా ప్రైవేటైజేషన్ ఓపెన్ ఎకానమీ, ప్రపంచంలోని మార్కెట్లతోటి అనుసంధానం ఉంటుంది, ఎగుమతులు కానీ దిగుమతులు కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏదో 1 ఇయర్ 2 ఇయర్స్ అని కాకుండా దాదాపు ఒక 7-8 ఇయర్స్ ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే మనము ఈ పన్ను రేట్లు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్న పన్ను రేట్లని కొన్ని వస్తువుల మీద, ఎవరైతే సామాన్య ప్రజలకు సంబంధించి వాడేటువంటి వస్తువులు కానీ సేవలు కానీ వాటి మీద మనము కొంచెం పన్ను తగ్గించినా సరే ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది ఏమి పోదు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒక మేజర్ రిఫార్మ్ అండి జిఎస్టీ వచ్చిన తర్వాత నుంచి. చిన్న చిన్నవి చాలా వచ్చాయి కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషలీ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెప్టెంబర్ 2025 జిఎస్టీ 2.0 అని రిఫార్మ్స్ ఇచ్చాయన్నమాట. సో అందులో చాలా వస్తువుల మీద సేవల మీద పన్ను రేట్లు తగ్గించారు. అంటే 28 నుంచి 18కి తీసుకురావడము, 18 ఉంటే 12, 12 నుంచి 5కి, 5లో ఉన్న వాటిని ఎగ్జెంప్ట్ చేయడము, అట్లా ఎస్పెషలీ కామన్ మ్యాన్ రెగ్యులర్ గా నిత్యావసరాలు వాటికి సంబంధించినవన్నీ కూడా, అది ఒక మేజర్ రిఫార్మ్ లాగా చెప్పుకోవచ్చు జిఎస్టీ 2.0 అనేటువంటిది.
1: చాలా మంచిది సార్. మరి జిఎస్టీ ప్రారంభ దశలో ఈ చిన్న వ్యాపారులు, ఈ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
0: ఫస్ట్ నుంచి కూడా అండి చిన్న వ్యాపారస్తులకి, ఎంఎస్ఎంఈలకి అందరికి కూడా, అంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్లను బట్టి జిఎస్టీలో ఏంటంటే, పెద్ద వ్యాపారస్తులకి ఎలాగైతే రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయో బాధ్యతలు, అంటే పన్ను కలెక్ట్ చేసి ఎవరీ మంత్ డిపాజిట్ చేయడం అలాంటిది, రిటర్న్లు ఫైల్ చేయడము, ఆన్లైన్లో పే చేయడం ఇలాంటివి. సో ఎంఎస్ఎంఈలు చిన్న తరహా పరిశ్రమలకి, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ట్రేడర్స్ కూడా కావచ్చు, సో వాళ్ళకి ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సో దానికి ఏంటంటే, నా టర్న్ ఓవర్ 1.5 crore మించి ఎక్కువ ఉండదు, సేవల్లో 50 lakhs మించి ఎక్కువ ఉండదు, అట్లా అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ రెగ్యులర్ స్కీమ్లో లేకుండా కాంపోజిషన్ స్కీమ్లో ఉండొచ్చండి. దానివల్ల ఏమవుతుందంటే, మిగతా రెగ్యులర్ జిఎస్టీతో కంపేర్ చేసినప్పుడు ఈ కాంపోజిషన్ స్కీమ్లో ఏంటంటే అన్ని చాలా సరళతరంగా ఉంటాయి. రిటర్న్స్ కూడా 3 నెలలకు ఒకసారి వేయొచ్చు, ఓన్లీ ఒకే ఒక రేట్ ఉంటుంది, 1% అనే ఒక రేటు మాత్రమే ఉంటుంది, 3 నెలలకు ఒకసారి రిటర్న్ వేయొచ్చు, పే చేసుకోవచ్చు, అట్లా కంప్లైన్స్ లెవెల్స్ అనేటువంటివి కూడా వాళ్ళది తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో స్టార్టింగ్ నుంచి కూడా అది ఎంఎస్ఎంఈలకి కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ఉందండి.
1: సార్ మరి చివరగా, రాబోయే సంవత్సరాల్లో జిఎస్టీ మరింత సరళంగా, పారదర్శకంగా, ఇంకా టాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా మారేందుకు ఎలాంటి సంస్కరణలు అవసరమని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: డెఫినెట్ గా ఇంకా కొన్ని, అంటే మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు జిఎస్టీ 2.0లో సెప్టెంబర్ 2025లో చాలా భారీ సంస్కరణలు అనేటువంటి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటివి, ఒకటి ఫైనల్ గా ఈ చట్టాల యొక్క ఉద్దేశం అండి, టాక్సేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవ్వాలి. ఎవరైనా సరే వచ్చి వ్యాపారం చేసుకోవాలంటే స్వేచ్ఛగా పరిధిలోకి లోబడి, చట్టాలకు లోబడి ఫ్రీగా చేసుకోగలగాలి ఎక్కువ ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి తగినంత ఆదాయం రావాలి, అండ్ అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కామన్ మ్యాన్ మీద ఎక్కువ బర్డన్ కూడా పడకుండా చూసుకోవాలి. సో ఈ ఈ మూడింటిని, ఏదైనా సరే ఒక పన్నుని ఒక 1% తగ్గించడం అయినా పెంచడం ఏదైనా సరే గవర్నమెంట్ అనేటువంటిది ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటుంది. సో ఏదో ఒక్క దాని గురించి ఆలోచించి టక్కని డెసిషన్ తీసుకోలేము, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్, ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్. ఇకపోతే మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే, అన్ని చట్ట పరిధిలో లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా చేసుకునే వాళ్ళకి కంప్లీట్ ఆన్లైన్ అండ్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉంటుందండి, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. బట్ ఏదన్నా ఇట్లా మిస్చీఫ్

0: చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రము డెఫినెట్ గా దానికి తగినట్టు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉన్నాయి. సో మీ ద్వారా నేను ఒకటి కామన్, అంటే మీ కామన్ రీచ్ మనం అందరు, మీరు ఆకాశవాణి ద్వారా ఎప్పుడు ప్రజలకి వెరీ హై రీచ్ లో ఉంటారు కాబట్టి ఒక చిన్న సందేశం నేను ఇవ్వాలనుకుంటున్నానండి. మనకి ఏంటంటే మెయిన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఈ పాన్, ఆధార్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పాన్ అండ్ ఆధార్ లేకుండా, ఇండివిజువల్ యొక్క పాన్ కానీ ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేటువంటిది రాదు. సో అవి ఈ మధ్య మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నామండి. సో అందరికీ కామన్ పబ్లిక్ కి నా యొక్క అపీల్ ఏంటంటే, ఎక్కడ కూడా తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి మీ యొక్క ఆధార్లు కానీ ఫోన్ నెంబర్ ఓటీపీలు, ఆధార్లు, పాన్ నెంబర్లు దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే అది ఏదో చాలా క్యాజువల్ గా ఏదో నెంబరే కదా ఇచ్చాను అనుకున్నా సరే, కార్డే కదా ఇచ్చాము అనుకుంటే కూడా వాటిని తీసుకొని మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఫైనల్ గా ఏమవుతుందంటే, చట్ట ప్రకారము ఎవరిదైతే ఆధారు పాన్ ఉంటుందో వాళ్ళనే బాధ్యుల్లాగా కన్సిడర్ చేస్తారు. సో మేము కూడా వీలైనంత వరకు ఈ అవగాహన కల్పిస్తున్నాము. సో ఈ కార్యక్రమం ద్వారా ఐ థింక్ ఇది కనుక మీరు ఈ మెసేజ్ అందరికి రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి.
1: ధన్యవాదాలు సార్. జిఎస్టీ పన్నులో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, అవి మన ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయి, అలాగే వ్యాపారస్తులకు ఈ పన్ను చెల్లింపు ఎలా సులభతరమైంది, ప్రజలు జిఎస్టీ విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయంపై చాలా చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మీరు ఇంతవరకు జిఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, చిత్తూరు డివిజన్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహప్రయోగం కేంద్రం, సమయం 8:15. హలో అభిరుచి.

0: Stupidity.
1: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు అంటారు. కార్యక్రమంలో చాలామంది వరకు నచ్చిన పాటలు కోరుతూ ఉన్నారు. ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా బుచ్చేడుపల్లి నుంచి షేక్ తబలా మస్తాన్ బషా, అలానే వీరి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అంతా కోరుతున్నారు పవిత్ర బంధం చిత్ర నుంచి మా కోసం మంచి పాటను వినిపించండి అంటూ.

కావాలంటే కోరుతున్నది గ్రానబులుడు చేతి నుంచి పట్టుకోవాలంటూ కోరుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక. అయితే వీరు కోరిన పాట వినే ముందుగా మరి కొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు. కానీ సమయాభావం వల్ల వీరు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారో చూద్దాం. స్వర్ణ కమలం చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు. ఓకే, తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే పుట్టుపాకు నుంచి భవన్ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ మా కోసం ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తర్వాత కజీపేట మండలం తరాపల గ్రామం నుంచి జరిపోతుల బుక్ చేయాలని మీరు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. ఇక కరీంనగర్ జిల్లా అమ్మనగుడి నుంచి భూమిదేవి, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర్ శ్రీనివాసు కోరుతున్నారు. సరేనుడు చిత్త నుంచి ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ. ఇక పుట్టుపాకు నుంచి మిరియాల తిరుమలయ ఆండాలు వీరు కోరుతున్నారు. మా కోసం ప్రేమాభిషేకం చిత్ర నుంచి పాటను వినిపించండి అంటూ. అలానే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వీరు మెసేజ్ చేశారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి సోమరత్న జనార్దనం, వనజమ్మ, వెంకట పవన వీరు కోరుతున్నారు. నారి నారి నడుమ మురారి చిత్ర నుంచి పాటని వినిపించండి అంటూ మరో మెసేజ్ వచ్చింది. వీరు ఎక్కడి నుంచి అంటే ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

కోరుతున్నారు. తాత మనవడు చిత్త నుంచి మా కోసం ఒక పాటను వినిపించగలరు అంటూ, అలానే లవ్ స్టోరీ చిత్త నుంచి పాటను వినిపించడం అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎంఓన్ హరి, యశోద, జానకిరాజు. ఓకే, మరో మెసేజ్ కూడా వచ్చింది. లక్ష్మీ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజ, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, హరికృష్ణ, లక్ష్మీ వర్మ, లడ్డు బాబు, అలానే మా గ్రామ ప్రజలందరి కోసం ఈ పాటను వినిపించినట్టు కోరుతున్నారు. అలానే కోనసీమ జిల్లా మామిడిగుదురు మండలం మోరిపల్లి నుంచి పంతటి శ్రీనివాసరావు, గంగాభవాని, అలానే మీరు కుటుంబ సభ్యులంతా మెసేజ్ చేశారు. కొండవీడి దొంగ చిత్త నుంచి పాట కావాలంటూ, ఓకే, మరో మెసేజ్ చూద్దాం. వీరు కూడా కొండవీడి దొంగ చిత్త నుంచి కోరుతున్నారు. వీరెవరంటే దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సదివీరంతా కడప జిల్లా పొద్దుటూరు నుంచి కోరుతున్నారు. ఇక యుగంధర్ చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజీ, పూజ, దిలీప్, హన్విత. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, ఆయుధం చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరు మధుసూదన్ రెడ్డి పాపినిపల్లి నుంచి, అలా పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కోరుతున్నారు. మనశంకర్ వరప్రసాద్ చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ, అలానే బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. వీరు సంక్రాంతికి వస్తున్న చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. ఇక సయ్యద్ జాకిర్, వీరు నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ, అలానే బొమ్మరిలో చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరు ఎవరంటే ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి. తర్వాత మెసేజ్, సమరసింహారెడ్డి చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరు సుబ్రహ్మణ్య, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. మరో మెసేజ్ వచ్చింది బెంగళూరు నుంచి, జయలక్ష్మి కోరుతున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటూ మరో మెసేజ్ వచ్చిందంటే, వీరు ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి, సంజయ్, స్వాతి, భారత్, అలానే వీరి మిత్రులంతా మెసేజ్ చేశారు. ముగ్గురు మునగాళ్ళు చిత్త నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ. తర్వాత మెసేజ్, ట్రిపుల్ ఆర్ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జునీద్దీన్, సెహబాన్ జీద్దీన్, ఆబేద ఆయేష. ఇక గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరంతా కోరుతున్నారు. ఆది చిత్త నుంచి మా కోసం మంచి పాటను వినిపించండి అంటూ. అయితే సమయ భావాలు గారు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. చివరగా గరణబుల్లుడు చిత్త నుంచి పాటను వింటారు.

మీరు ఇంతవరకు హలో బ్రిడ్జి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరొక సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూనమల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన 14.5 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దృశ్య మాధ్యమం ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం IIT మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను పరిశీలించడంతో పాటు చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని, ప్రపంచ నిర్ణయాల ప్రక్రియలో భారత్ ఆఫ్రికా ఖండానికి ఇప్పటికీ తగిన ప్రాతినిధ్యం లేకుండా ఉండడం సమంజసం కాదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు. 3 దేశాల ఆఫ్రికా పర్యటనలో చివరిగా ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలోని అడ్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్ తీసుకున్న చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్యత్వాలు రెండింటిలోనూ ఆఫ్రికా దేశాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని జయశంకర్ సూచిస్తూ,
1: Adwa belongs not just to the history of Ethiopia, it belongs to Africa, and in many ways it belongs to the history of the global south. It strengthened the belief that all subjugated people had the right and the capacity to determine their own destiny, especially as our own freedom movement was also ultimately one about human dignity. It was also about political independence, certainly, and it was equally about the right and to make our own sovereign choices.
0: అదే విధంగా ఆఫ్రికా దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడుతున్నాయని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికాకు భారత నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరువవుతుందని వెల్లడించారు. అలాగే భారత్ మద్దతుతో ఆఫ్రికా వ్యాప్తంగా 4.5 బిలియన్ డాలర్ల విలువైన 200లకు పైగా అభివృద్ది ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆధునిక యుద్ద విధానాలతో పాటు ప్రపంచ భద్రతా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పొరుగు దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాటి వ్యూహాత్మక ప్రభావాలను కూడా నిరంతరం అంచనా వేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వాయుసేన స్థావరంలో ఈ రోజు నిర్వహించిన తరంగశక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు వ్యూహాత్మక దృక్పథం పరంగా సమూల మార్పులు చేసుకుంటున్నాయని తెలిపారు. కీలక రక్షణ సాంకేతికతలను దేశీయంగా రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ, నిర్వహణ, ఆధునీకరణ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే ఆత్మ నిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: India's vision of Atmanirbhar Bharat doesn't mean isolation from the world. India is developing capabilities not only for its own requirements. The Akash air defense system, ISR radars, electronic systems, and a growing range of unmanned and aerospace technologies demonstrate the increasing depth of that capacity. Crucially, our push now extends to advanced aero engine development and co-production, aiming to master the most complex pillar of aviation technology.
0: అందరికీ సులభంగా తక్కువ ఖర్చుతో కూడిన మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలు మరింత మందికి విస్తరిస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 53 టెలిమానస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయని, ఇప్పటివరకు ఈ హెల్ప్ లైన్ కు 48 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని తెలిపారు. మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలు, కళంకాన్ని తొలగించేందుకు ఇది కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత నెలలో ఫ్లై దుబాయ్ విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లో కెప్టెన్ స్మిత్ మచార్పై జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. యాంటీ హైజాకింగ్ చట్టం 2016, చట్టం వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ 1967లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గుజరాత్ కు చెందిన కెప్టెన్ స్మిత్ మచార్ గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానానికి పైలట్ గా వ్యవహరించారు. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లోపల ఉన్న కో పైలట్ ఆయనపై దాడికి పాల్పడడంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైనప్పటికీ స్మిత్ మచార్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. తాజాగా ఈ దాడి వెనుకున్న కుట్ర కోణాలను వెలికితీసేందుకు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ కు భారత్ మరోసారి గట్టి సమాధానమిచ్చింది. జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని, అది శాశ్వతంగా భారతదేశంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యూయార్క్ లో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీ 4వ కమిటీ సమావేశంలో వలసవాద నిర్మూలన అంశంపై చర్చ సందర్భంగా భారత్ రైట్ ఆఫ్ రిప్లైను వినియోగించుకుంది. పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ మహిమా కుమార్ మేవార్, జమ్మూ కాశ్మీర్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో హక్కులు, కనీస అవసరాల కోసం ఆందోళన చేసిన పౌరులను పాకిస్తాన్ బలగాలు, వాటి మద్దతుదారులు హతమార్చారని ఆరోపించారు. విపక్ష కూటమి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేందుకు, ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. భోపాల్లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణానికి ఓవైపు దేశ ప్రజలందరూ అండగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాయని చెప్పారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలు పురోగతి సాధించడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో బీజేపీ ఎన్డీఏ సాధించిన విజయాలు కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ అభివృద్దిపై ప్రజలకున్న అపరిమితమైన నమ్మకానికి నిదర్శనమని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 8 వారాలుగా కొనసాగిన నష్టాల పరంపరకు ముగింపు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం కారణంగా ముడిచమురు ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పుంజుకోవడం విశేషం.

0: ఈ వారం బీఎస్ఈ సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడి 72472 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచి 99 పాయింట్లు పెరిగి 22520 స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 సూచి స్వల్పంగా లాభపడగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచి వారంలో 6% మేర పెరిగింది. వాతావరణం. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో కూడా రాగల 2 రోజుల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. మరోవైపు కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడా తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ డీసీపీ కుమార్ అభిషేక్ పాత్రికేయులకు తెలిపారు. న్యూఢిల్లీ ప్రాంతంలో ముందస్తు తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. నేటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణాళిక రచించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. మరోవైపు న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నామని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా సహాయం అందిస్తున్నామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వికాష్ కుమార్ తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 8:41 అయితే అయిపోయింది. ఇంకెందుకు కలిసాం, మన ఫేవరెట్ డ్యూయట్ డేట్ లో మనమైతే కంటిన్యూ అయిపోదాం. మరి డ్యూయట్ డేట్ లో మీకోసం నెక్స్ట్ డ్యూయట్ రెడీగా ఉంది. మన్మధుడు మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, గుండెల్లో ఏముందనే పాట అయితే వస్తుంది. వేణు సుమంగళి పడిన ఈ పాటకు లిరిక్స్ శ్రీవెందుల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

0: జానంలో
1: ఇది
0: ఓహో ఇది తీపి మీ భాషలో
1: మధురం
0: మరి చేదు చేదు చేదు చేదు

నాటోగ్రాఫ్ మూవీ నుండి జౌబర్గా సాంగ్ అయితే వినేశారు సందీప్ భౌమిక గంగా ఎంఎం కీరవాణి పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. మనమున్నాము డ్యూట్ డ్యూట్ లో, మరి డ్యూట్ డ్యూట్ లో నెక్స్ట్ డ్యూట్ అయితే వస్తుంది నా పేరు శివ మూవీ నుండి ఒక తొలకరి వేళ అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియార్ రోష్ని పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము డ్యూట్ డ్యూట్ లో.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేసి 9:02 అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మన ఫేవరెట్ మధుర స్వరాలలోకి మనమైతే వెల్కమ్ చెప్పేద్దామా. సో మరి వెల్కమ్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మరి మీకోసం మంచి సాంగ్స్ అందించడానికి మరి నేనైతే రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే. సో మరి ప్రేమలోని మాధుర్యాన్ని, మనసులోని భావాలను ఎంతో అందంగా చెప్పే పాట ఇది. మరి ప్రేమ అంటే ఏమిటో మనకు తెలిసేది ప్రేమించినప్పుడే కదా. మరి ఆ మధురమైన అనుభూతిని మన హృదయాలకు చేరవేసే ఈ అందమైన పాటను మనమైతే వినేద్దాం. మరి సీను మూవీ నుండి మీకోసం సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ప్రేమ అంటే ఏమిటంటే అనే పాట అయితే హరిహరన్ సుజాత పాడిన. ఈ పాటకు లిరిక్స్ వెనల కట్టి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: विविध भारती FM 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి,
1: యాప్ లో రేడియోనా?

0: అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము. మరి నెక్స్ట్ వచ్చే పాట నందమూరి బాలకృష్ణ గారి స్టైల్, మాస్ జోష్, ఇంకా అలాగే చిలిపి సరదాలతో సందడి చేసే ఈ పాట ప్రత్యేకమే. మరి వినగానే మనసు ఉత్సాహంతో ఒగిపోయే ఈ పాట అయితే మరి మీకోసం నేను ప్లే చేస్తున్నాను. సమరసింహారెడ్డి మూవీ నుండి నందమూరి నాయక్ అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాటకు మ్యూజిక్ మణిశర్మ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికీ క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
2: సార్, రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
2: ఎస్ మ్యామ్.
0: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోష్ని?
3: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం విని వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మరి నెక్స్ట్ సాంగ్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ప్రేమలోని మాధుర్యాన్ని మనసులోని అందమైన భావాలను పలికించే పాట ఇది. దేవ గారి మధురమైన సంగీతం, హరిహరన్ గారు, సుజాత గారి స్వరాలు ఈ పాటకు ఎంతో ప్రత్యేకం. మరి చంద్రబోస్ గారి సాహిత్యం ప్రేమ భావాలను ఎంతో చక్కగా మనసుకు చేరుస్తుంది. మరి మాస్టర్ సినిమాలోని ఈ మధురమైన గీతం వింటే మీరే ఆ ప్రేమ వసంతంలో విహరిస్తారు. మరి మీకోసం సాంగ్ అయితే వస్తుంది మాస్టర్ మూవీ నుండి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో. మనమున్నాము మధుర స్వరాలలో.

వెల్కమ్ బ్యాక్ టు మద్రాస్ స్వరాలు. మరి మద్రాస్ స్వరాలలో మనమున్నాము. సూపర్ గా సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అందాన్ని అల్లరిని ప్రేమలోని మధురమైన భావాలను కలిపిన ఓ అందమైన పాట ఇది. మనసును మైమరిపించే సంగీతం, వినసొంపైన పదాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. మరి ఈ చిలిపి ప్రేమ సంగీతంలో మన కార్యక్రమంలో మరింత సందడి చేసేద్దాం. మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది గోవింద గోవింద మూవీ నుండి, అందమా అందుమా అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

మింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధురస్వరాలలో. మరి మధురస్వరాలలో మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మనసులోని ప్రేమను. మన మనసులో ప్రేమ పడితే మనసంతా ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తుంది. మరి ఇష్టమైన వ్యక్తి గురించే గుర్తొస్తుంటుంది కదా. ఆ మరి ఆ మధురమైన అనుభూతిని, మనసులోని అందమైన భావాలను పలికించే పాట ఇది. వినసొంపైన సంగీతంతో మనల్ని ప్రేమ మైకంలోకి తీసుకెళ్లే ఈ గీతాన్ని ఇప్పుడు మనం అయితే ఆస్వాదిద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం సాంగ్ అయితే వస్తుంది. అంతపురం మూవీ నుండి అసలేం గుర్తుకు రాదనే పాట అయితే వస్తుంది. చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో తర్వాత వచ్చే పాట మనసులోని ప్రేమను సంగీతంలో పలికిస్తే ప్రతి మాట ఓ మధురమైన రాగంలా వినిపిస్తుంది. మరి మల్లెల పరిమళం, చిలిపి చూపులు, మనసును తాకే ప్రేమ భావాలతో నిండిన అందమైన పాట ఇది. ప్రేమలేఖలో సంతకం ఎంత ప్రత్యేకమో ఈ పాటలోని ప్రతి పదం అంత మధురం. మరి ఆ ప్రేమ రాగాన్ని మనసారా ఆస్వాదిద్దాం. మరి మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది బొంబాయి ప్రియుడు మూవీ నుండి. గుప్పెడు గుండెను అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

మధుర స్వరాలలో మనమున్నాము. మరి ఆ మధుర పాటలు మనమైతే వింటున్నాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అక్కా చెల్లెల సరదా సంభాషణతో ప్రేమలోని చిలిపి భావాలతో అలరించే అందమైన పాట ఇది. మరి మనసు దోచిన ప్రియుణ్ణి గురించి అక్కను అడిగే చెల్లి మాటలు ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. మధురమైన గీతం, అందమైన పదాలతో మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లే ఈ పాట మనమైతే వినేద్దాం. పెళ్లి సందడి మూవీ నుండి చిత్రపడిన ఈ పాటకు లిరిక్స్ సామ్వేదం షణ్ముఖ శర్మ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు మధురస్వరాలు. మరి చల్లని మంచు కురిసే వేళలో మల్లెల పరిమళం మనసు తాకితే ఆ అనుభూతే ఎంతో మధురం కదా. మరి ప్రకృతి అందాలను మనసులోని మధురమైన భావాలను కలిపి అల్లిన అందమైన గీతం ఇది. వినతగ్గ సంగీతం, హృదయాన్ని అత్తుకునే సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. మరి ఈ చల్లని సాయంత్రంలో పాటతో మనసును హాయిగా సేద తీర్చుకుందామా. మరి మీకోసం అభినందన మూవీ నుండి నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను. మంచు కురిసే వేళలో అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటకు లిరిక్స్ ఆత్రేయ. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: BFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 10:01 దాటి 40 సెకండ్ లో నేను ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించిన రాగాలేలోకి. వినిపించిన రాగలేలో ఆపాత మధురాలను వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఆపాత మధురాలను అందించడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం నుండి మరి సాంగ్ అయితే వస్తుంది, ఒక్కసారి అనే పాటైతే వస్తుంది. యజ్ఞానికి పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

దొంగ అగ్గిలేని మంట పుట్టిందా పాపం భగ్గుమంటుందా రామ దొంగ అగ్గిలేని మంట పుట్టిందా భగ్గుమంటుందా అది ఇక్కడ అని చెప్పడానికి

చేస్తా, చూచు మంత్రం వేస్తా, ఆ చుక్కల వేలకు పక్కకు బస్తే సతని మందొకటిస్తా.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించిన రాగలేలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది అద్దాల మేడ చిత్రం నుండి, తొలిచూపు ఒక పరిచయం అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాసరి నారాయణరావు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించిన రాగలేలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆపాత మధురాలలో మరి తర్వాత వచ్చే పాట అమృత కలసం చిత్రం నుండి సిగ్గాయేరా అనే పాట అయితే వస్తుంది. పి సుశీల పాడిన ఈ పాటకు రచన వడ్డేపల్లి కృష్ణ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించి నీ రాగాలేలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. గుండమ్మ కథా చిత్రం నుండి పాటైతే విన్నారు. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన పింగళి. వినిపించి నీ రాగాలేలో మరి తర్వాత వచ్చే పాట అబ్బాయి గారు అమ్మాయి గారు చిత్రం నుండి ఎల్ఆర్ఈశ్వరి పాడిన ఈ పాటకు రచన కోసరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

Tissue, tissue, tissue, tissue.

వినిపించి నీరాగలిలో మనమున్నామో ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిట్టి తల్లి చిత్రం నుండి పాటైతే వస్తుంది ఈ తీయని రే అనే పాటైతే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జిక్కి పడిన ఈ పాటకు సంగీతం విజయకృష్ణమూర్తి, రచన జీకే మూర్తి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో మనమున్నాము వినిపించిని రాగాలేలో.

మంచిని రాగలిలో మనమున్నాము. ఆపాత ముద్రలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. దత్తపుత్రుడు చిత్రం నుండి పాట ఏదో విన్నారు. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతం టి చలపతిరావు, రచన సి నారాయణ రెడ్డి. వినిపించిన రాగలేలో మరి తర్వాత వచ్చే పాట సర్కార్ ఎక్స్ప్రెస్ చిత్రం నుండి చెలికనులే అంటూ పిబి శ్రీనివాస్ ఎస్జానికి పాడిన ఈ పాటకు సంగీతం సత్యం, రచన దాశరథి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వినిపించిన రాగాలలో మనమున్నాము. ఇది ఇవాల్టి ఆపాత మధురాల గీతాల మాలిక. వినిపించిన రాగాలలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేశారు కదా. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: security reasons are now open. It added that interchange facilities at all the concerned metro stations are now available. Earlier today, the Delhi Metro had announced that 45 metro stations will remain closed until 10 p.m. These stations have been closed since yesterday due to security reasons. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.